శ్రోతలందరికీ నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 2వ రోజు, 2026 సంవత్సరం మే నెల 23వ తేదీ శనివారం. నిలయంలో సమయం 5:58 దాటి 43 సెకండ్లు కావస్తోంది. శుభోదయం.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. భారత్ సైప్రస్లు తమ అనుబంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి తీసుకెళ్తున్నట్లు ప్రకటించాయి. మౌలిక సదుపాయాలు, షిప్పింగ్ తదితర రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకునేందుకు ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపాయి. భారత్లో పర్యటిస్తున్న సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడూలిడెస్తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అనంతరం ఈ ప్రకటన విడుదలైంది. వడదెబ్బ కారణంగా నిన్న ఒక్కరోజే రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో 21 మంది మరణించారు. విజయవాడలోనే 10 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నందున ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు, అనారోగ్యంతో ఉన్నవారు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటే స్థానికంగా సెలవులు ప్రకటించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తీవ్రంగా పెరిగిన ఉష్ణోగ్రతలు, వడగాలులు ప్రజారోగ్యంపై నిన్న ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షించారు. ఎండవేడి నుంచి ఉపశమనం పొందేలా రద్దీగా ఉన్న ప్రాంతాలు, ప్రజలు ఎక్కువగా తిరిగే చోట మజ్జిగ, మంచినీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, మూగజీవాలు, పక్షులకు తొట్టెలు, నీటికుండలు ఏర్పాటు చేయాలని, తాగునీటి కొరత లేకుండా చూడాలని, ఇబ్బందులున్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత్ పర్యటన ఈరోజు ప్రారంభం కానుంది. భారత్లో ఆయన తొలిసారి పర్యటించనున్నారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్తో రూబియో ఆదివారం విస్తృత చర్చలు జరపనున్నారు. ఢిల్లీలో జరిగే క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి మంగళవారం ఆయన హాజరుకానున్నారు. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం నిన్న విడుదల చేసింది. 12 రాష్ట్రాల నుంచి 26 రాజ్యసభ స్థానాలకు జూన్18న ఎన్నిక నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, మరో 9 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికను, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి ఒక్కో స్థానానికి ఉప ఎన్నికను నిర్వహించబోతున్నట్లు ఈసీ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి పదవీ విరమణ చేయబోయే వారిలో వైకాపా సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్, తెలుగుదేశం పార్టీ సభ్యుడు సానా సతీష్ ఉన్నారు. ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సన్ రైజర్స్ హైదరాబాద్ 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. అనంతరం 256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 200 పరుగులు మాత్రమే చేయగలిగింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వినవచ్చు.

వందన భక్తి గీతాలు వింటున్నారు. శ్రీ ఆదిశంకరాచార్య విరచిత గణేశ పంచరత్న స్తోత్రంని ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు గానం చేసింది విన్నారు. వందనాలో ఇప్పుడు శ్రీ తాళ్ళూరి నారాయణ గారి శివస్తుతి వింటారు.

వందన భక్తిగీతాలు వింటున్నారు. శ్రీ వ్యాసరాయ విరచిత శ్రీనివాస స్తోత్రం విన్నారు. వందనాలో ఇప్పుడు ఒక అన్నమాచార్య కీర్తన.

0: వందన భక్తిగీతాల కార్యక్రమంలో అన్నమాచార్య కీర్తన విన్నారు. పాడినవారు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు. సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఫిట్ శ్రీకాకుళం లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ సమాయత్తం కావాలని కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్దికి విస్తృత అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పురోగతికి అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో అటవీ శాఖ అధికారులతో నిన్న నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, త్వరలో చేపట్టే 2,50,00,000 విత్తన బంతుల పంపిణీ కార్యక్రమం విజయవంతమయ్యేలా చూడాలన్నారు. వచ్చే నెలలో విత్తన బంతులను సిద్ధం చేసి జులై ఆగస్టు నెలల్లో పంపిణీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉద్యోగుల నుంచి స్వచ్ఛంద సంస్థల వరకు అందరినీ భాగస్వాములను చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఫిట్ శ్రీకాకుళం లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ సమాయత్తం కావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ఎర్రన్న క్రీడా ఉత్సవం కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం నగరంలో నిర్వహిస్తున్న ఎంపీ కప్ 2026 క్రికెట్ టోర్నమెంటును ఆయన నిన్న ప్రారంభించారు. అంతకుముందు టోర్నీ లోగోను ఆవిష్కరించిన మంత్రి యువత పెద్ద ఎత్తున పోటీల్లో పాల్గొనాలని కోరారు. టోర్నీ ప్రారంభోత్సవంలో భాగంగా నిర్వహించిన స్నేహపూర్వక మ్యాచ్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, శాసనసభ్యులు జి శంకర్ తదితరులతో కలిసి క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: శ్రీకాకుళం కార్పొరేషన్లో ఎర్రన్న క్రీడా ఉత్సవం ఎంపీ బాక్స్ క్రికెట్ కప్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం తాలూకు ముఖ్య ఉద్దేశం కూడా క్రీడా అనేది ఒక కంటిన్యూస్ యాక్టివిటీగా ప్రతిరోజు ఉండాలి. ఒక ఫిట్ ఇండియా ఏదైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారో ఆ ఫిట్ ఇండియాని మనం సాధించాలి అని అంటే, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అని అంటే, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఏదో ఒక రకమైనటువంటి క్రీడా కార్యక్రమంలో పాల్గొనాలి. దాన్ని మోటివేట్ చేయడానికి ప్రత్యేకంగా ఈ యొక్క బాక్స్ క్రికెట్ కప్ అనేది కూడా పెట్టడం జరిగింది.
1: రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్దికి విస్తృత అవకాశాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇందుకు అటవీ శాఖ, పర్యాటక శాఖ, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో

0: అద్భుతమైన సందర్శనీయ ప్రాంతాలను గుర్తించేందుకు సంబంధిత శాఖల అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. సుమారు 200 పర్యాటక ప్రాంతాలను గుర్తించి అక్కడ ఉన్న సౌకర్యాలు, వసతులు, అభివృద్ధి అవకాశాలపై సమగ్ర వివరాలు సేకరించాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి 5 రోజుల్లోగా పూర్తి నివేదిక సమర్పించాలని అధికారులను కోరారు. పర్యాటకుల భద్రత అత్యంత ముఖ్యమని పేర్కొన్న ఆయన, ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చే పర్యాటకులకు పూర్తి రక్షణ కల్పించేందుకు పర్యాటక పోలీసు వ్యవస్థను తీసుకురావాలని ప్రతిపాదించారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. అనంతపురం కలెక్టరేట్లో ఎక్సైజ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, నూతన ఇసుక పాలసీతో ఇసుకను ఉచితంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. అనంతపురం జిల్లాలో 3 లక్షల టన్నుల ఇసుకను ప్రజలకు అందించామని మంత్రి పేర్కొంటూ,
1: ఫ్రీ శాండ్ పాలసీలో ఎక్కడా కూడా ప్రభుత్వాన్ని ఒక పైసా కూడా ఇందులోంచి తీసుకునే పరిస్థితి లేకుండా కేవలం ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకుంటే వాళ్ళకి ఇంటికి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశాం. అనంతపురం జిల్లాలో 3 లక్షల టన్నులు శాండ్ని సప్లై చేయడం జరిగింది. అంటే దగ్గర 30 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆదాయం రాకపోయినా ప్రజలకి అందుబాటులో ఉండాలనే విధంగా శాండ్ పాలసీ అమలు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని రీచెస్ను ఓపెన్ చేస్తున్నాం. కలెక్టర్స్ ఆధ్వర్యంలో డేలర్స్ కమిటీస్ ఏర్పాటు చేసి వాటి ద్వారానే మొత్తం మానిటర్ చేస్తా ఉన్నాం.
0: రాష్ట్ర ఆర్థిక పురోగతిని పరుగులు పెట్టించేందుకు ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అవసరాలకు అనుగుణంగా అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆదాయ వనరుల సమీకరణ మంత్రివర్గ ఉప సంఘం సమావేశం నిన్న జరిగింది. ఈ సమావేశానికి కమిటీ సభ్యులైన మంత్రులు ఉత్తమకుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవడానికి అధికారులు కృషి చేయాలన్నారు. అందుబాటులో ఉన్న అన్ని రకాల ఆదాయ వనరులను పూర్తి స్థాయిలో అందిపుచ్చుకోవాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సంజీవని కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు అమరావతి క్యాంపు ఆఫీసు నుంచి బయలుదేరి చిత్తూరు జిల్లాలోని యాదమర్రి మండలం కండ్రిగ గ్రామంలో ప్రజావేదికలో పాల్గొంటారు. అనంతరం సంతగేటు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకుంటారు. మధ్యాహ్నం టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని కార్యకర్తలకు వివిధ అంశాలపై దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం అమరావతికి చేరుకుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టకు చేరుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం పట్టణంలో వేద పాఠశాల నిర్మాణంతో పాటు ఆలయాభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో ఈరోజు సాయంత్రం మంత్రివర్గ సమావేశం జరగనుంది. వచ్చే నెల 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నూతన సంక్షేమ కార్యక్రమాలు, పథకాల ప్రారంభంపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. పలు ఇతర అంశాలపైన ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధి సాధించినప్పుడే వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యం సాకారమవుతుందని 20 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అమలాపురంలోని కలెక్టరేట్లో అధికారులతో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. అనంతరం దినకర్ పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: విద్య, వైద్యం అనేటటువంటిది వికసిత భారత్కి స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో అత్యంత కీలకము. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ధ్యేయం స్వర్ణాంధ్ర ఏదైతే ఉందో దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్ లో భాగస్వామ్యం చేయటం, దానికి విద్యా వైద్య రంగాలు అనేటటువంటిది వాటి ప్రగతి చాలా కీలకం. ఏదైనా ఒక ప్రాంతం యొక్క మానవ వనరుల అభివృద్ధి అనేది విద్యతోటి మాత్రమే సాధ్యం.
0: వాతావరణం. రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈరోజు 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 221 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలవరం, కాకినాడ, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 46 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ప్రజలు మధ్యాహ్నం వేళ బయటకు రావద్దని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఫిట్ శ్రీకాకుళం లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ సమాయత్తం కావాలని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎకోటూరిజం అభివృద్ధికి విస్తృత అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పురోగతికి అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: City FM 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణితీపాలు.

0: ఒరేయ్ సుబ్బు, ఒరేయ్ సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: అట బాలేదా?
1: పాట గురించి కాదు, నువ్వు చేస్తున్న పని గురించి మాట్లాడుతున్నా నేను.
0: అయ్యో అత్తయ్య, బట్టలు సరిగా ఉతకట్లేదా?
1: ఇందాక నుంచి చూస్తున్నాను, బట్టల సంగతేమో గాని నీళ్లు మాత్రం బాగా వేస్ట్ చేస్తున్నావు. ప్రతి నీటి బొట్టు ఎంత విలువైందో తెలుసా నీకు?
0: అవునా అత్తయ్య?
1: హా, ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది అసలు కనీసం తాగడానికి మంచినీరు కూడా దొరక్క కొనుక్కొని మరీ తాగుతున్నారు. సెకండ్ కు ఒక్క చుక్క ప్రకారం నీరు లీక్ అవుతుందనుకో, సంవత్సరానికి 10,000 లీటర్ల నీరు వృధా అయిపోతుంది తెలుసా? ప్రతి ఒక్కరికి నీరే ఆధారం. సో సేవ్ వాటర్, సేవ్ ఫ్యూచర్.
2: ఏంట్రా నువ్వు పళ్ళు తోంతున్నంతసేపు నీళ్లు అక్కడ పోతూనే ఉండాలా? నీకు అసలు నీటి విలువ తెలియకుండా పోతుంది.
3: అబ్బా ఏంటి మామ్, ప్రతిదానికి ఏదో ఒకటి అంటూ ఉంటావు.
2: అది కాదమ్మా, నీకెంత వరకు అవసరమో అంతవరకే వాడుకో. ఒక పక్క నీళ్లులకు ఎంత మంది అల్లాడుతున్నారో తెలుసా?
3: అబ్బా జస్ట్ 5 మినిట్స్ కే ఎంత క్లాసా మామ్.
2: నువ్వు 5 మినిట్స్ వేస్ట్ చేసిన వాటర్ ఎంత మందికి దాహం తీరుస్తుందో తెలుసా? ప్రతి నీటి బొట్టు విలువైందే. చూడాలనుకుంటున్న మార్పు మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి.
3: I am sorry mom, I promise you inkepudu water waste cheyanu.
2: No one can live without water, so
4: save water, save life and save future.
5: Vintunaru Vivid Bharati FM 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. సమయం 7:05 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో జాతీయ వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు 19వ రోజ్గర్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు నియామక పత్రాలను అందజేస్తారు. భారత్ సైప్రస్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదిగాయని రాష్టపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రజలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సకాలంలో చేరాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు 55 తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం 19వ రోజ్గర్ మేళాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన 51,000 పైగా యువతకు నియామక పత్రాలను అందజేస్తారు. 19వ రోజ్గర్ మేళా దేశవ్యాప్తంగా 47 ప్రదేశాలలో జరగనుంది. భారత్లోని అన్ని ప్రాంతాల నుండి ఎంపికైన ఈ కొత్త అభ్యర్థులు రైల్వే, హోం వ్యవహారాలు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఉన్నత విద్యా విభాగం వంటి భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో చేరనున్నారు. ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి దార్శనికతను వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి రోజ్గర్ మేళా ఒక ప్రధానమైన కార్యక్రమంగా నిలుస్తోంది. కాగా ఇప్పటి వరకు జరిగిన 18 రోజ్గర్ మేళాల ద్వారా సుమారు 12 లక్షల మందికి నియామక పత్రాలను అందజేశారు. రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న రాష్టపతి భవన్లో సైప్రస్ అధ్యకుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్కు స్వాగతం పలికారు. రాష్టపతి భవన్లో విందు కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్టపతి ముర్ము మాట్లాడుతూ భారత్ సైప్రస్ మధ్య నమ్మకం, సద్భావన ఆధారంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదిగాయని, ఇది భారత్ సైప్రస్ సంబంధాల్లో పెరుగుతున్న పరస్పర విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని ముర్ము చెప్పారు. రక్షణ, భద్రత, సాంకేతికత, ఆర్థిక సేవలు, అనుసంధానం, సముద్ర సహకారం వంటి ప్రాధాన్యత రంగాల్లో సహకారం విస్తరించడంతో భారత్ సైప్రస్ సంబంధాలు ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తున్నాయని రాష్టపతి ముర్ము సంతోషం వ్యక్తం చేశారు. భారత్లోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పట్టుబడులకు సైప్రస్ ప్రధాన వనరుల్లో ఒకటిగా కొనసాగుతుందని రాష్టపతి తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సైప్రస్ అధ్యకుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఉగ్రవాద నిర్మూలనకు ఇరు పక్షాల ప్రయత్నాలను బలోపేతం చేయాలని, ఐక్యరాజ్యసమితి ప్రణాళికలో అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందాన్ని వేగంగా రూపొందించి ఆమోదించాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఇరువురు నాయకుల చర్చల అనంతరం ఒక సంయుక్త ప్రకటనలో 1267 యుఎన్ఎస్సీ ఆంక్షల కమిటీ కింద ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ యూనియన్ గుర్తించిన ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలన్నింటిపైన బలమైన సమన్వయ చర్చలు

0: చర్యలు తీసుకోవాలని నాయకులు నిర్ణయించారు.
1: हम अपने विश्वसनीय संबंधों को एक स्ट्रेटेजिक पार्टनरशिप के रूप में एलिवेट कर रहे हैं. भारत और साइप्रस के बीच यह स्ट्रेटेजिक पार्टनरशिप दोनों देशों के फाइनेंशियल और सर्विसेज हब को जोड़कर कॉमर्स के लिए कैपिटल अनलॉक करेगी, भारतीय कंपनीज के लिए नए अवसर प्रदान करेगी और भारत के तेजी से बढ़ते शिपिंग और मैरिटाइम क्षेत्रों में नया निवेश लेकर आएगी.
0: హింసాత్మక తీవ్రవాదం, రాడికలైజేషన్, ఉగ్రవాదానికి నిధుల సమీకరణ, మనీ లాండరింగ్ను ఎదుర్కోవడానికి, అలాగే ఉగ్రవాద ప్రయోజనాల కోసం అభివృద్ది చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల దుర్వినియోగాన్ని నిరోధించడానికి సహకారం అవసరమని వారు చెప్పారు. సైబర్ భద్రత, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ రక్షణ పరిశ్రమల్లో భద్రతా సహకారాన్ని బలోపేతం చేయాలని ఇరు పక్షాలు అంగీకరించాయి.
1: साइबर सिक्योरिटी, मैरिटाइम सिक्योरिटी और काउंटर टेररिज्म सहयोग को भी और मजबूत करने का निर्णय लिया है. इतना ही नहीं, हम इंडो पैसिफिक ओशन इनिशिएटिव और इंडिया मिडल ईस्ट यूरोप इकोनॉमिक कॉरिडोर जैसे महत्वपूर्ण पहलों से कनेक्टिविटी सुनिश्चित करने के लिए भी साथ मिलकर काम करेंगे.
0: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ రోజు నుంచి 4 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ఈ ఉదయం ఆయన కోల్కతాకు చేరుకుని మదర్ థెరిసా సమాధి వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం ఆయన న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. రూబియో రేపు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. న్యూఢిల్లీలోని యుఎస్ ఎంబసీలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన హాజరవుతారు. సోమవారం నాడు ఆయన ఆగ్రా, జైపూర్లలో పర్యటిస్తారు. ఈ నెల 26వ తేదీన భారత్ ఆతిథ్యం ఇస్తున్న క్వాడ్ సిక్ విదేశాంగ మంత్రుల సమావేశంలో మార్కో రూబియో పాల్గొంటారు. ఈ సమావేశంలో ఇండో పెసిఫిక్ భద్రత, ప్రాంతీయ పరిణామాలపై భారత్, అమెరికా, ఆస్టేలియా, జపాన్ దేశాలు చర్చిస్తాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరే ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భారత్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంతగా అందుబాటులో ఉన్నాయని, దేశవ్యాప్తంగా సరఫరాలు స్థిరంగా కొనసాగుతున్నాయని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. భయాందోళనలతో కొనుగోలు చేయవద్దని, వాస్తవ అవసరానికి అనుగుణంగా మాత్రమే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని మంత్రిత్వ శాఖ ప్రజలకు సూచించింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ద్వారా నిరంతర సరఫరా పర్యవేక్షణ, సమన్వయ పంపిణీల ద్వారా కొన్ని రీటైల్ అవుట్లెట్లలో తాత్కాలికంగా ఏర్పడిన సమస్యలను పరిష్కరిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుతం అధిక డిమాండ్ ఉన్న ఈ సమయంలో ప్రజలు బాధ్యతాయుతమైన వినియోగంతో సహకారం అందించాలని మంత్రిత్వ శాఖ కోరింది. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పౌరులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సకాలంలో చేరాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో వ్యవసాయం, గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులతో ఆయన నిన్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ది, భూ వనరులతో సహా అన్ని సంబంధిత విభాగాలు, సంస్థలు ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలను బలోపేతం చేయాలని, వాటిని మరింత సమర్థవంతంగా, జవాబుదారీగా, బాధ్యతాయుతంగా మార్చాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో పరిపాలనలో కృత్రిమ మీద సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై దృష్టి సారించారు. ఇప్పటికే అమలు చేసిన సంస్కరణలను సంస్కరణల ఉత్సవం స్ఫూర్తితో ప్రచారం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పూణేలో మరో మహిళను అరెస్టు చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిపుణురాలిగా నియమించిన మనీషా హవల్దార్ను నిందితురాలుగా గుర్తించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహల్యానగర్లలో 11 మంది నిందితులను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల సీబీఐ సోదాలు నిర్వహించి నేరానికి సంబంధించిన పత్రాలతో పాటు ల్యాప్టాప్లు, బ్యాంకు ఖాతా వివరాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. ఇదిలా ఉండగా ఇదే కేసులో లాతూర్కు చెందిన మరో ఇద్దరు వైద్యులను కూడా సీబీఐ ప్రశ్నించింది. పీవీ కులకర్ణి ద్వారా ఈ ఇద్దరు తమ పిల్లల కోసం లీకిన ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేశారని సీబీఐ అనుమానిస్తోంది. మౌంట్ ఎవరెస్ట్ శిఖరంపై జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఐటీబీపీ మొట్టమొదటి మహిళా పర్వతారోహణ బృందాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. అత్యంత కఠినమైన భూభాగం, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో ఈ అద్భుతమైన ఘనతను సాధించి దేశం ముందు అనే సూత్రాన్ని ఐటీబీపీ బృందం ప్రతిబింబించిందని సామాజిక మాధ్యమ పోస్టులో అమిత్ షా పేర్కొన్నారు. అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గాబార్డ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన భర్త అబ్రహం

ఆవిష్కరణల వ్యవస్థలు, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, సుస్థిరమైన సమ్మిళిత సామాజిక ఆర్థిక వృద్ది కోసం సామర్థ్య నిర్మాణం వంటి రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి బ్రిక్స్ దేశాల నిబద్ధతను ప్రతిబింబించింది. ఐసీటీ రంగంలో సహకారాన్ని మరింతగా పెంపొందించడంపై చర్చించడానికి బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులను, సీనియర్ అధికారులను ఈ సమావేశం ఒకచోట చేర్చింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేయగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. కాగా ఈరోజు లక్నోలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు 19వ రోజ్గర్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు నియామక పత్రాలు అందజేస్తారు. భారత్ సైప్రస్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదగాయని రాష్టపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. సమయం 7:15 కావస్తుంది. ఇప్పుడు భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 19వ శ్లోకం.

జ్ఞానం చ జ్ఞాన సాధనము మరియు కర్మ చ చేయబడే క్రియ మరియు కర్త ఏవ క్రియలను నిర్వర్తించేవాడు ఈ మూడు మాత్రమే. గుణభేదత సత్వాది గుణాలలోని భేదాన్ని బట్టి త్రిధా మూడు రకాలు అని గుణసంఖ్యానే కపిల ప్రోక్తమైన సాంఖ్యశాస్త్రంలో ప్రోచ్యతే చెప్పబడుచున్నది. తాని ఆ విశేషాలను అపి కూడా యథావత్ శృణు పూర్తిగా విను.

అర్జున, జ్ఞాన సాధనాలు, వాటి ద్వారా జరిగే క్రియలు, వాటిని నిర్వర్తించి సుఖదుఃఖ ఫలితాలను పొందే కర్త అనే వాటికి మాత్రమే సత్వ రజస్తమో గుణాల వల్ల భేదాలు ఏర్పడుతున్నాయి. కపిల ప్రోక్తమైన సాంఖ్యశాస్త్రం వీటిని చక్కగా వివరించింది. అవన్నీ చెబుతాను, జాగ్రత్తగా విను. ఓం తత్సత్ స్థితి ప్రాప్తికి అనుకూలంగా సాధకుడి యొక్క వివేక బలం పెంచడం కోసం

క్రియలు, కారకాలు అంటే చేయించేవి, ఫలితాలు ఇటువంటివన్నీ త్రిగుణాత్మకాలేనని, కనుక వీటితో ఆత్మకు సంబంధం లేదని నిరూపించే ప్రక్రియను ప్రారంభిస్తున్నాడు భగవానుడు. అందుకే ఏవ ఇవి మాత్రమే అనే పదం ద్వారా గుణభేద స్పర్శ జ్ఞాన కర్మ కర్తృత్వానికి మాత్రమే ఉందని, ఆత్మకు లేదని విస్పష్టం చేస్తున్నాడు.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం,
1: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
0: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
0: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
1: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపి జీవన ధార
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
0: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు ఆకాశవాణి.

శుభోదయం, గుడ్ మార్నింగ్ శ్రోతలందరికీ కూడా. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మరి వీకెండ్ అయితే వచ్చేసింది కదా. మరి ఈ సాటర్డేని కొంచెం చెప్పాలంటే సమ్మర్లో హాట్ హాట్ గానే ఉన్న మన వివిధ భారతిలో ఎంటర్టైన్మెంట్ ఇంకా సాంగ్స్ వింటూ కూల్ గా ఈ రోజు మార్నింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మరేంటంటే గనక మంచి మాట తప్పు జరిగిందని ఆలోచించడం కాదు, మళ్లీ ఆ తప్పు జరగకుండా జాగ్రత్త పడడం ఎంతో ముఖ్యమైనది. నిజంగా ఏంటంటే పెద్దలందరూ కూడా చెప్తూ ఉంటారు. సో ఫెయిల్యూర్స్ అనేవి జీవితంలో కూడా ఇంపార్టెంటే, కానీ వాటి నుంచి ఒక పాఠం అనేది నేర్చుకోవాలని చెప్తూ ఉంటారన్నమాట. సో వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ లెర్నింగ్ ఏ పాఠం ఫ్రమ్ ఫెయిల్యూర్? నిజంగా ఏంటి అంటే మళ్ళీ ఆ సిచ్యువేషన్ ఎప్పుడైనా రావచ్చు. సో ఆ సిచ్యువేషన్లో ఆల్రెడీ మనం ఎప్పుడైనా సరే ఇంతకుముందు ఫేస్ చేసిందే కాబట్టి ఆ ఫేస్ చేసిన ప్రాబ్లం నుంచి ఒక పాఠం నేర్చుకుంటే గనక మరొకసారి మళ్ళీ ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు అక్కడ ఇంప్లిమెంట్ చేస్తామన్నమాట. సో ఆ విధంగా ఇంప్లిమెంట్ చేస్తే ఆ ప్రాబ్లం ని మనం గట్టెక్కేసినట్టు అవుతుంది. సో ప్రాబ్లం అనేది మళ్ళీ మళ్ళీ రావాలా ఏంటి అని చెప్పి అనుకోవచ్చు, కానీ వస్తూనే ఉంటాయి కదా. సో అలా వచ్చినప్పుడు వాటిని దాటేస్తే మనం నేర్చుకున్నది ఏదో మనకి అర్థమవుతుంది. అండ్ అలాగే ఆ టైంలో మనల్ని మనం అప్రిషియేట్ చేసుకుంటాం కదా, ఎక్కడికో మనల్ని మనం ఎంతో పైకి ఎత్తేసుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట. నిజంగా ఏదైనా ఒకటి సాధించాము

అంటే కనుక మనకి మనం అప్పుడు ఎంతగానో అప్రిషియేట్ చేసుకోవాలి. అండ్ అలాగే మనలో ఎంతో ఆనందం వస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే, ఒక ప్రాబ్లం వచ్చినా సరే మనం దాన్ని ఒక పాఠం ద్వారా ముందుకు వెళ్ళగలిగితే, అంటే దాన్ని ఓవర్కమ్ చేయగలిగితే, అప్పుడు సక్సెస్ వచ్చినట్టే కదా. నిజంగా మరి సక్సెస్ అంటే ఏంటి? ఏదో ఒక దాంట్లో ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం సఫలీకృతం అవడమే. మరి ఆ విధంగా సఫలీకృతం అవ్వాలి అంటే దానికి సంబంధించిన నాలెడ్జ్ ఎంతో కొంత ఉండాలన్నమాట. కాబట్టి ప్రతి దాని నుంచి కూడా నేర్చుకోవాల్సిందే. తప్పు జరిగింది, ఒప్పు జరిగింది, ఇది మంచి ఇది చెడు అని కాకుండా ప్రతి దాని నుంచి నేర్చుకుని మంచిగా ముందుకి సాగడమే జీవిత ప్రయాణం. మరైతే కాఫీ టైంలో ఇప్పుడైతే ఒక సాంగ్ ప్లే చేసేస్తున్నాను చంద్రముఖి మూవీ నుంచి. ఇంకా మరి ఈ రోజు ఎన్నో సంగతులున్నాయి, మాట్లాడేసుకుందాం సాంగ్ తర్వాత.

భువన్ చంద్ర లిరిక్స్ అందించగా విద్యాసాగర్ మ్యూజిక్ కంపోజిషన్ లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట చంద్రముఖి మూవీ నుంచి విన్నారు. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం కాఫీ టైంలో. మరి నిజంగా ఈరోజు చాలా పెద్ద విశేషమే ఉందన్నమాట. ఏంటి అంటే, దాని గురించి చెప్పాలి అంటే అది ఉండే ప్లేస్ గురించి మాట్లాడుకోవాలి. సో జలచరం, ఉభయచరం, ఆక్వాటిక్ యానిమల్స్, ఆంఫిబియన్స్, ఇలా సముద్రానికి కానీ నీటికి కానీ సంబంధించిన జీవుల గురించి మాట్లాడాలి అంటే ముందుగా ఎవరికైనా గుర్తుకొచ్చేది ఏంటి అంటే చేపలు కదా. నిజంగా చేపలు చాలా బాగుంటాయన్నమాట చూడటానికి. అదే విహరిస్తున్న పక్షుల్ని చూడటం ఎంత ఆనందంగా ఉంటుందో, అలాగే నీటిలో అలా ఈదుతున్న చేపల్ని చూసినా కూడా అంతే ఆనందంగా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా గమనించారా మరి? అంటే నిజంగా ఎక్కడ కూర్చున్నా సరే అలా గాల్లో పక్షులు కనబడటం సర్వసాధారణం. కానీ నీటిలో అలా విహరిస్తున్న చేపల్ని చూడాలి అంటే గనక నదులు ఎక్కడున్నాయో అక్కడికి వెళ్ళాలి. ఇంకా ఆ నదుల్లో చేపలు ఎక్కడుంటాయో అక్కడ చూడాలి. ఒకవేళ అక్కడ లేకపోతే గనక ఏదైనా బ్రిడ్జ్ కనపడితే ఆ బ్రిడ్జ్ కొంచెం మరీ ఎత్తుగా కాకుండా కొంచెం నదికి కొంచెం చిన్న హైట్గా ఉంటే అక్కడ కనబడతాయా లేదా చూడాలన్నమాట. సో ఈ విధంగా గాల్లో విహరిస్తున్న పక్షుల్ని చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో, నదుల్లో విహరిస్తున్న చేపల్ని చూస్తే కూడా అంతే ఆనందంగా ఉంటుందన్న కదా. సో దాంతో పోలిస్తే ఈ చేపల్ని చూడటం అనేది కొంచెం కష్టమే అనమాట. అందుకనే దీన్ని అంతగా గుర్తుంచుకోం. కానీ నిజంగా అలాగా చూడటం కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే సముద్రంలో మనం ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు ఇంకా అట్లా చాలా సమూహాలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలాగా ఫిష్ అనేది చాలా గ్రూప్గా ఎన్నో రకాలు అలా కనిపిస్తూ ఉంటే వాటిని చూస్తూ అలానే ఉండిపోతాం. ఎందుకంటే సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు ఇంకా చూడటానికి కూడా ఏముండదు కాబట్టి. మరి ఇంకా ఆంఫిబియన్స్, ఉభయచరాల సంగత దగ్గరికి వస్తే గనక ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది ఏంటి అంటే, అంటే మామూలుగా బయాలజీ చదువుతున్నప్పుడు ఎగ్జాంపుల్ ఆఫ్ ఆంఫిబియన్ అంటే ఫ్రాగ్ అని చెప్పి ఉంటుంది. ఇంకా దాన్ని రాయడానికి ఇష్టపడని వారు క్రోకోడైల్ అని, ఇంకా తర్వాత టర్టిల్ అని ఇలాగా రాస్తూ ఉంటారన్నమాట. ఇంకా మరి ఈరోజు సంగతి ఏంటి అనే కదా విషయం ఇక్కడ, వరల్డ్ టర్టిల్ డే అనమాట. మరి ఇంకా వరల్డ్ టర్టిల్ డేకి సంబంధించి అసలు ఈ టర్టిల్స్ ఎక్కడుంటాయి, ఎందుకు ఈరోజు టర్టిల్ డేని జరుపుకుంటారు, దానికి సంబంధించిన విషయాలు సంగతులన్నీ కూడా ఈరోజు కాఫీ టైంలో నేను మీతో షేర్ చేసేస్తాను. ఇంకా అంతకంటే ముందు ఓపెన్ మూవీ నుంచి ఇప్పుడైతే ఒక సాంగ్ వినేయండి మరి.

7:38 దాటి 31 సెకన్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యుర్ ఆర్జే ఆదిత్య. ఒప్పెన మూవీ నుంచి ఒక సాంగ్ అయితే విన్నారు కదా, సముద్రానికి సంబంధించింది అనమాట. అంటే లిరిక్స్ లో ఉన్నాయి కదా. మరి ఈ

మే 23rd న వరల్డ్ టర్టిల్ డేగా ప్రపంచ దేశాలు గుర్తిస్తాయన్నమాట. ఏం చేస్తారు ఇంతకీ స్పెషల్గా ఈరోజు అంటే, తాబేళ్ల గురించి, వాటి రక్షణ గురించి అవగాహన కల్పించడమే ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. మరి తాబేలు అనగానే ప్రపంచవ్యాప్తంగా ఎవరికి ఏం గుర్తొస్తుందో గానీ, మనందరికీ కూడా దశావతారాల్లో సెకండ్ అవతారం అని చెప్పి ఫస్ట్ గుర్తొస్తుంది అనమాట. ఆ తర్వాత ఇంకా గుర్తుకొచ్చేది ఏంటి అంటే, ముఖ్యంగా పిల్లలకి తాబేలు కుందేలు కథ. ఈ కథ కేవలం మనకే కాదు, ప్రపంచంలోనే చాలా దేశాలకి కూడా తెలుసంట. మరి ఇంతకీ ఈ కథ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఏంటంటే, కుందేలు తాబేలుని పెట్టి, అదే కథలో పెట్టి, అందులో ఏది ముందు ఒక లక్ష్యాన్ని చేరుకుంటుంది అని చెప్పి చూస్తే గనక తాబేలే చేరుకుంటుంది. అదేంటి, తాబేలు కంటే కుందేలే ఫాస్ట్ కదా. ఎస్, కుందేలే ఫాస్టే, కానీ ఆ కుందేలు అక్కడక్కడ ఆగిపోతూ ఉంటుందన్నమాట. ఏది నచ్చితే అది చూస్తూ ఉండిపోతుంది, లేకపోతే ఎక్కడ ఏ గ్రాస్ కనబడితే అక్కడ ఆగిపోయి ఆ గ్రాస్ని తినడం ఏదోటి అలా మనకి కథలో మనకి చూపిస్తూ ఉంటారనమాట. ఇక్కడ నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, అదే కథ మనకి చెప్పే నీతి ఏంటంటే, కన్సిస్టెన్సీ పర్సిస్టెన్స్, కర్తవ్యాన్ని విరామం లేకుండా లక్ష్యాన్ని చేరుకోగలగడమే. కాబట్టి ఏంటంటే, డిస్ట్రాక్షన్స్ ఎన్నో ఉంటాయి, వాటన్నింటిని ఏమి పట్టించుకోకుండా మన ప్రయాణం ఎంత స్పీడ్తో సాగుతుంది, 100 KMPH, 120 KMPH, జస్ట్ 20 KMPH, ఇలాగా స్పీడ్తో ఎటువంటి కొలమానం లేకుండా మనం ముందుకి సాగుతున్నామా లేదా, నిరంతరాయంగా ముందుకి సాగుతుందా మన ప్రయాణం లేదా, ఈ రెండు ప్రశ్నలు వేసుకుంటే చాలు అనేది తాబేలు మనకి ఇక్కడ నేర్పిస్తుంది అనమాట. అండ్ అలాగే ఈ కథ మనం విన్నాం, చదువుకున్నాం, ఇంకా దీని నుంచి నీతి కూడా మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా. అసలు నిజంగా ఈ విధంగా ఒక రేస్ అనేది కండక్ట్ చేశారా, మరి ఎక్కడైనా ఉందా? ఎస్, ఆల్రెడీ ఒక చోట ఇటువంటి రేస్ని కూడా కండక్ట్ చేశారంట. మరి ఇంతకీ ఆ రేస్లో గెలిచిన జంతువు ఏది, తాబేల కుందేల, కొంచెం క్యూరియాసిటీగా ఉంది కదా. ఎస్, ఆ నిజంగా ఆ రేస్ అనేది కండక్ట్ చేశారన్న కదా, ఆ రేస్లో కూడా గెలిచింది తాబేలే అంట. ఎస్, మరి నిజంగా మనకి ఇటువంటి నీతి కథలు చెప్పేటప్పుడు ఫిలాసఫర్స్ కానీ ఇంకా తత్వవేత్తలు కానీ అబద్ధాలు అయితే చెప్పరు కదా. ఎందుకంటే వాళ్ళు అబద్ధం చెప్పి ఉంటే కనుక కథ ఇన్ని శతాబ్దాలుగా అది పాస్ ఆన్ అవుతూ మన వరకు రాదనమాట. కాబట్టి అక్కడ నిజంగా ఒక రేస్ కండక్ట్ చేసినప్పుడు కుందేలు అలా మధ్యలో ఆగిపోయి చూస్తుంటుందన్నమాట. ఇంకా అక్కడ ఏంటంటే, అందరూ చాలా మంది కూడా కుందేలుకి సపోర్ట్ ఇస్తారు, ఎందుకంటే కథ తప్పు అవ్వాలని చెప్పి ప్రూవ్ చేయాలని. కానీ ఎంతమంది ఆ కుందేలుకి సపోర్ట్ ఇచ్చినా, దాదా ముందుకి అని చెప్పేసి దాన్ని ఎంత ప్రోత్సహించినా అది మాత్రం రాదనమాట. సో ఇంతలో తాబేలు అలా మెల్లమెల్లగా ముందుకి సాగిపోతూ దాని లక్ష్యాన్ని అయితే చేరుకుంటుంది. సో మరి ఇంకా నిజంగా మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటి అంటే గనక, ఎంత చదివాం, ఇంకా ఎప్పుడు చదివామా లేదా అని కాకుండా, చదువుతున్నామా లేదా, మన లక్ష్యాన్ని ఇది చేరుకోగలమా లేదా అని చెప్పేసి సాగిపోతూ ఉంటే, అది ఏ పనైనా సరే మనం అలా చేసుకుంటూ వెళ్ళిపోతే మన లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకుంటామన్నమాట. సో ఇప్పుడైతే ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది కాఫీ టైంలో, మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం ఈ వరల్డ్ టర్టిల్ డేకి సంబంధించి.

0: సలహాలు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: सपनों को हकीकत में बदलने के लिए सही समय पर सही कदम उठाना जरूरी है. भारतीय वायुसेना में कमीशन्ड ऑफिसर बनने के लिए एफकैट 2 ऑफ 2026 के आवेदन 20 मई से खुले हैं. विवरण के लिए विजिट करें fcat.edcil.co.in पर.

7:48 కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం కాఫీ టైంలో. మరి ఈరోజు వరల్డ్ టర్టిల్ డేకి సంబంధించి, టర్టిల్స్కి సంబంధించి ఎన్నో విషయాలు అయితే మాట్లాడుకుంటున్నాం కదా. మరి ఈ వరల్డ్ టర్టిల్ డేని ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారో తెలుసా? 2000 సంవత్సరం నుంచి నిర్వహిస్తూ వస్తున్నారన్నమాట. మరి తామిళ్లు ఎదుర్కొనే అడ్డంకులు ఏంటి, వాటి అడ్డంకులను మనం ఎలా తొలగించి వాటి జీవనానికి, ముఖ్యంగా అవి జీవించడానికి చక్కటి మార్గం చూపించడం ఎలా అనే ఒక అవగాహన కల్పించడమే ఈ వరల్డ్ టర్టిల్ డే యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. మరి టర్టిల్స్ ఎదుర్కొనే ముఖ్యమైన సమస్యలు ఏంటి? వాటి నివాస స్థానాలు ఆక్రమణకు గురికావడం. మరి నిజంగా చెప్పుకోవాలంటే గనక ఒక యానిమల్కి

చాలా ఫ్రీడమ్ ఉంటుంది. ఎప్పుడు ఆ ఫారెస్ట్ అనేది మొత్తం అంతా కూడా దానికి సంబంధించిందే అయినప్పుడు అనమాట, అంటే అది స్వేచ్ఛగా ఆ ఫారెస్ట్ అంతా కూడా తిరగగలిగినప్పుడు. సో ఎప్పుడైతే వాటి నివాస స్థానాలు ఎంక్రోచ్మెంట్ అవుతాయో అప్పుడు అవి కూడా చెప్పాలంటే వాటి స్వాతంత్రాన్ని కోల్పోతాయన్నమాట. ఈ విధంగానే ఒక టర్టిల్ అనేది, ముఖ్యంగా చెప్పాలి అంటే సముద్రంలో జీవించే చాలా జీవులు ఎక్స్లే చేయడానికి అలాగా బీచ్, సముద్ర తీరానికి వస్తూ ఉంటాయి అన్నమాట. సో చేపలైతే గనక వాటి ఎక్స్లేయింగ్ అనేది ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కానీ తాబేలు ఏంటంటే ఎక్స్లే చేయడానికే అది సముద్ర తీరానికి వచ్చి ఒక గుంత చేసి అందులో ఎక్స్లే చేసేసి మళ్ళీ సముద్రానికి వెళ్ళిపోతుంది అన్నమాట. సో అవి ఎక్స్ తర్వాత మళ్ళీ దాని నుంచి చిన్న చిన్న తాబేళ్లు వచ్చి అలాగా సముద్రంలోకి వెళ్తూ ఉంటాయన్నమాట. సో ఈ ప్రయాణం ఏదైతే ఉందో, అంటే ఎక్స్ నుంచి చిన్న చిన్న తాబేళ్లు వచ్చి బయటికి వెళ్ళిపోయే సమయంలో పక్షులు, ఇంకా తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఎంక్రోచ్మెంట్ అనేది చాలా ఉంటుందన్నమాట. సో ఆ ఎంక్రోచ్మెంట్ని తగ్గించడం కోసం, అండ్ అలాగే ప్లాస్టిక్ పొల్యూషన్ వల్ల కూడా ఈ తాబేళ్ళు అనేవి చాలా బాధలు పడుతూ ఉన్నాయన్నమాట. ముఖ్యంగా చెప్పాలి అంటే వలలు ఇప్పుడైతే సింథటిక్వి చాలానే వచ్చాయి. మరి ఆ కాలంలో లేవా అంటే ఎస్, పాతకాలంలోనూ వలలు ఉన్నాయి కానీ అవి అంత సింథటిక్ కాదు కదా. సో ఇప్పుడు ఏవైతే వలలు అలా మనం సముద్రంలో విసిరి పడుతూ ఉంటారో వాటిని ఎక్కువగా అంటే సముద్రంలో విడిచేయడం వల్ల ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. అండ్ అలాగే వలలు వాటికి చిక్కుకుపోవడం, ఇంకా ఈ వల మాత్రమే కాదు అన్నమాట, ఇంకా ఎంతో ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలో పడేయడం వల్ల, వాటిని ఈ టర్టిల్స్ తీసుకోవడం వల్ల, ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ వల్ల టర్టిల్స్ ఎంతో సమస్యలని ఎదుర్కొంటూ ఉంటుంది. ఆ తర్వాత వాతావరణ మార్పులు. సో ఒక్కసారిగా వర్షాలు రావడం ఏంటి అని చెప్పేసి మనం భావిస్తూ ఉంటాం. సో మరి నిజంగా ఎప్పుడైతే ఆకస్మిక వరదలు వచ్చాయో అప్పుడు ఈ టర్టిల్స్ ఎక్కడైతే ఎక్స్ లే చేశాయో అవన్నీ కూడా పోవడం, ఇలాగా వాతావరణ మార్పులు కూడా వాటి జీవనానికి అడ్డంకులుగా ఉన్నాయన్నమాట. ఈ సమస్యలన్నింటి నుంచి టర్టిల్స్ని రక్షించేందుకు ఇంకా ఎన్నో కన్జర్వేషన్ సెంటర్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేయడం అయితే జరిగిందన్నమాట. అలాంటి కన్జర్వేషన్ సెంటర్స్ మన దేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉన్నాయన్నమాట. ఇంకా మన దేశంలో ఎక్కువగా టర్టిల్స్ ఉండే రాష్ట్రాలు అని మాట్లాడితే ఉత్తరప్రదేశ్, అస్సాం, పశ్చిమ బెంగాల్ ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా టర్టిల్స్ అనేవి మనకి కనబడుతూ ఉంటాయన్నమాట. ఇంకా తాబేళ్లు మనకి కనిపించాలి అంటే మన చెరువుల్లో, చెప్పాలంటే బావుల్లో కూడా అక్కడక్కడ రెండు మూడు కనిపిస్తూ ఉంటాయన్నమాట. మరి ఆ బావుల్లో ఎలా వస్తాయి, ఎవరైనా వేస్తారా, లేకపోతే ఎక్కడి నుంచైనా వస్తాయా అనేది నాకు ఇప్పటికీ డౌటే కానీ, కానీ కొన్ని చెరువుల్లో కానీ నదుల్లో కానీ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయన్నమాట. అసలైన టాబేల్ని ఎక్కువగా చూడాలి అంటే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న వరల్డ్ టర్టిల్ డే గురించి అయినా సరే ఎక్కువగా సముద్రంలో జీవించేవి. మరి నిజంగా ఈ టర్టిల్ అన్న ఇంగ్లీష్లో టార్టాయిస్ అనే ఇంకో పదం కూడా ఉందన్నమాట. మరి ఈ టార్టాయిస్కి టర్టిల్కి ఒక డిఫరెన్స్ ఉంది, ఏంటో తెలుసా? అది సో టార్టాయిస్ అంటే ఏం లేదు, మామూలుగా చెప్పాలి అంటే రెండు రకాలు అన్నా కదా. ఈ టార్టాయిస్కి ఒక డోమ్ షేప్ అనేది ఉంటుందన్నమాట. ఆ డోమ్ షేప్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే ఈ టార్టాయిస్ అనేది ఎక్కువగా భూమిపైనే నివసిస్తుందన్నమాట. చెప్పాలంటే ఇది టోటల్లీ వెజిటేరియన్ అంట. అదే టర్టిల్ అయితే సముద్రంలో జీవిస్తుంది కాబట్టి దానికి ఏది అవసరమైతే, నోటికి ఏది దొరికితే అది తింటుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక అది ఎక్కువగా ఆల్గే పైన, ఇంకా ఆక్వాటిక్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన, అండ్ అలాగే ఏది అవసరమైతే, ఏది ఎప్పుడు దొరికితే అని చెప్పి అన్నా కదా, అలాగా అప్పుడప్పుడు అది నాన్ వెజ్ కూడా తింటుంది అన్నమాట సముద్రంలో టర్టిల్ అనేది. సో ఇక్కడ మనం ఈ షెల్ని ఎక్కడైతే ఉంటుందో అనే షెల్ ఆధారంగా టార్టాయిసా టర్టిల్ అని చెప్పేసి దాన్ని మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు అనమాట. ఏదైతే డోమ్ షేపులుగా ఉంటుందో, చాలా పెద్దగా ఉంటుందో అది టార్టాయిస్ అని మనం క్లాసిఫై చేయొచ్చు. ఇంకా డోమ్ షేప్ కాకుండా దాని డొప్ప చాలా ఫ్లాట్గా ఉంటుందో అది టర్టిల్ అని చెప్పి మనం గుర్తించవచ్చు. ఇంతగా గుర్తించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే టార్టాయిస్ అనేది ఎక్కువగా భూమిపైన తిరుగుతూ ఉంటుందన్నమాట, చెరువుల్లో ఇంకా కొండలపైన అట్లాగా. టర్టిల్ అనేది ఎక్కువగా సముద్రంలోనే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఈ టర్టిల్కి లిమ్స్ అనేవి ముఖ్యంగా ఫ్లిప్పర్స్ లాగా ఉంటాయన్నమాట, అంటే సముద్రంలో స్విమ్మింగ్ చేసేందుకు వీలుగా ఉంటాయి. అదే టార్టాయిస్కి అయితే గనక మామూలుగా ఏనుగు కాళ్ళు ఎలా ఉంటాయో అలాగా చిన్న సైజులో ఆ విధంగా ఉంటాయన్నమాట. సో టోటల్గా చెప్పాలి అంటే ప్రతి టార్టాయిస్ కూడా టర్టిలే, కానీ
అన్ని టర్టిల్స్ కూడా టార్టాయిస్ కాలేవన్నమాట. సో మరి ఈ విధంగా మాట్లాడుకుంటుంటే గనక ఈ టర్టిల్స్కి సంబంధించి ఎన్నో విషయాలు అయితే ఉన్నాయి. మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ఇవి సముద్రంలో అలా ప్రయాణించేటప్పుడు

కొన్ని ఆల్గేని కూడా తింటుంది అన్న కదా. సో ఎక్కడైతే ఇది ఆల్గేని తింటుందో అక్కడ మనకి ముఖ్యంగా మనిషికి ఎంతో మేలు చేసే ఒక పెద్ద విషయం అయితే ఉందన్నమాట. మరి అవన్నీ కూడా మాట్లాడుకుందాం మన కాఫీ టైంలో. మరి ఇప్పుడు సమయం చూస్తే 7:54 దాటుతుంది. ఇప్పుడైతే చంద్రలేఖ మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వినిపించేస్తాను, వినేయండి మరి.

భారతి ఎఫ్ఎం 101.3. స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23 స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23 జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 87 పైసలు, డీజిల్పై 91 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. 4 రోజులకోసారి ఇంధన ధరలు పెరుగుతున్నాయి. ఈ నెలలోనే ఇంధన ధరలు 3 సార్లు పెరిగాయి. తాజాగా పెంచిన ధరలు నేటి ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో 4 రోజుల భారత్ పర్యటన ఈరోజు ప్రారంభం కానుంది. భారత్లో ఆయన తొలిసారి పర్యటించనున్నారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్తో రుబియో ఆదివారం విస్తృత చర్చలు జరపనున్నారు. ఢిల్లీలో జరిగే క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి మంగళవారం ఆయన హాజరవుతారు. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం నిన్న విడుదల చేసింది. 12 రాష్ట్రాల నుంచి 27 రాజ్యసభ స్థానాలకు జూన్18న ఎన్నిక నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ మరో 9 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికను, మహారాష్ట్ర తమిళనాడు నుంచి ఒక్కో స్థానానికి ఉప ఎన్నికను నిర్వహించబోతున్నట్లు ఈసీ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి పదవీ విరమణ చేయబోయే వారిలో వైకాపా సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళనత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్, తెలుగుదేశం పార్టీ సభ్యుడు సానా సతీష్ ఉన్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ 12వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి స్కాన్ చేసిన జవాబు పత్రాలను తీసుకునేందుకు ఆఖరు తేదీని రేపటి వరకు పొడిగించింది. సిబిఎస్ఈ వెబ్సైట్ను ఒకేసారి అధిక సంఖ్యలో సందర్శించడంతో ఏర్పడిన రద్దీ, సైట్లోకి అనధికారికంగా చొరబడేందుకు చేసిన ప్రయత్నాలతో తలెత్తిన అంతరాయాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు తెలిపింది. విద్యార్థులు తమ జవాబు పత్రాల పునఃపరిశీలనకు, మూల్యాంకనానికి దరఖాస్తు చేసుకునేందుకు గరిష్టంగా 2 రోజుల సమయం ఇస్తామని సిబిఎస్ఈ బోర్డు పేర్కొంది. వడదెబ్బ ప్రభావంతో నిన్న ఒక్కరోజే రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో 21 మంది మరణించారు. విజయవాడలోనే 10 మంది మృతి చెందారు. వడదెబ్బకు గురై ఏలూరు జిల్లాలో 3, కాకినాడ జిల్లాలో 3 చనిపోయారు. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో 2, అనకాపల్లి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 1 మృతి చెందారు. ఈరోజు 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 221 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. పోలవరం, కాకినాడ, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, ఎస్పీఎస్ఎల్ నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 46 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు ద్రోణి ప్రభావంతో ఈరోజు కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నందున ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు, అనారోగ్యంతో ఉన్నవారు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటే స్థానికంగా సెలవులు ప్రకటించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తీవ్రంగా పెరిగిన ఉష్ణోగ్రతలు, వడగాలులు ప్రజారోగ్యం

పథకంపై నిన్న ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షించారు. ఎండవేడి నుంచి ఉపశమనం పొందేలా రద్దీగా ఉన్న ప్రాంతాలు, ప్రజలు ఎక్కువగా తిరిగే చోట మజ్జిగ, మంచినీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని, మూగజీవాలు, పక్షులకు తొట్టెలు, నీటి కుండలు ఏర్పాటు చేయాలని, తాగునీటి కొరత లేకుండా చూడాలని, ఇబ్బందులు గల ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 9 గంటలకు వినవచ్చు.

స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న

స్థాపించగా అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

8:10 దాటి 40 సెకన్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనం ఎంటర్ అయిపోయాం గుడ్ మార్నింగ్ విజయవాడలోకి. సో మరి ఇంకా టార్టాయిస్ ఇంకా టర్టిల్స్ వీటి మధ్యన డిఫరెన్స్ అయితే మాట్లాడుకున్నాం కదా, సో ఇంకొక మెయిన్ డిఫరెన్స్ కూడా ఉందన్నమాట. ఏంటంటే టార్టాయిస్ ఆర్ కోల్డ్ బ్లడెడ్ ఆర్గానిజమ్స్. ఏంటంటే వీటి రక్తం చల్లగా ఉంటుందన్నమాట. సో అలా చల్లగా ఉండడం కారణంగా క్లైమేట్ మారినా కూడా కొంత దానికి అలవాటు పడుతుంది. అండ్ అలాగే అలవాటు పడి తమ జీవన ప్రమాణాన్ని పెంచుకోగలుగుతాయి అన్నమాట. ముఖ్యంగా చెప్పాలి అంటే ఒక మెటబాలిజం రేట్ తక్కువగా ఉండడం చేత కొన్ని రోజులు ఆహారం లేకపోయినా సరే ఇవి జీవిస్తూ ఉంటాయన్నమాట. ముఖ్యంగా చెప్పాలి అంటే ఎక్కువ జీవితం వేటికి ఉంటాయి అని చెప్పే అంటే ఎవరైనా సరే తాబేలుకి అని చెప్పి చెప్తూ ఉంటారన్నమాట. ఎస్, ఈ అయితే తాబేళ్లు 10 సంవత్సరాలు జీవించేవి ఉంటాయి. అండ్ అలాగే 150 సంవత్సరాల వరకు జీవించే తాబేళ్లు కూడా ఉంటాయన్నమాట. మరి ముఖ్యంగా కారణం ఏంటి అంటే ఈ మెటబాలిజం రేట్ అనేది తక్కువగా ఉండడం కారణంగా. ఇంకా చెప్పాలి అంటే నిజంగా తాబేలు అనేది చాలా చిన్నగా మెల్లగా నడుచుకుంటుంది కాబట్టి దానికేం టెన్షన్స్ ఉండవనుకుంటా. సో అటువంటి టెన్షన్స్ ఏమీ లేకపోతే నిజంగా జీవన ప్రమాణం అనేది పెరుగుతుందని అందరికీ తెలిసిన విషయమే కదా. అందుకే అన్ని సంవత్సరాలు బ్రతుకుతుందేమో. మరి భూమిపైన నివసించేవి ఎక్కువ సంవత్సరాలు ఎక్కువగా ఏవి ఉన్నాయంటే ఎవరికైనా ముందుకొచ్చేది, అదే ముందుగా గుర్తుకొచ్చేది ఈ తాబేలే అనమాట. ఇంకా మనిషికి సహాయపడేవి ఈ టర్టిల్స్ అన్న కదా. ఎక్కడ మరి సహాయపడుతుంది అంటే క్లీన్ గంగా మిషన్లో ఇవి చాలా చాలా చాలా హెల్ప్ చేశాయన్నమాట. చెప్పాలి అంటే పొల్యూషన్ అనేది మనందరికీ తెలిసిన విషయమే. అది ఎయిర్ పొల్యూషన్ అవ్వచ్చు, నాయిస్ పొల్యూషన్ అవ్వచ్చు, ఇంకా చెప్పాలంటే రీసెంట్గా లైట్ పొల్యూషన్ అవ్వచ్చు, సాయిల్ పొల్యూషన్ అవ్వచ్చు. మరి ముఖ్యంగా వాటర్ పొల్యూషన్ని మనం తగ్గించాలి అంటే ఏ విధంగా తగ్గించాలి, దాన్ని వడగట్టాలా, కాదు కదా. సో ఆ వాటర్ పొల్యూషన్ అనేది ముఖ్యంగా బయోమెడికల్ వేస్ట్తో అవుతూ ఉంటే గనక ఆ బయోమెడికల్ వేస్ట్కి ఒక బయో సమాధానమే చెప్పాలి అన్నమాట. చెప్పాలంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అని చెప్తూ ఉంటారు కదా. సో నీటిలో ఎక్కువగా బయోలాజికల్కి సంబంధించిన వేస్ట్ ఏదైతే ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుందో అప్పుడు ఈ BOD అనేది వాటర్లో పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట. ఎంతకింది ఈ BOD ఏంటి అనుకోవచ్చు. సో BOD అంటే ఏం లేదన్నమాట, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. ఇప్పుడు మనం ఏదైనా ఒక చెత్తని భూమిలో వేసేసినప్పుడు అది కొంచెం డికంపోజ్ అయిపోయి మొత్తం ఎరువుగా మారడానికి కొంత సమయం అయితే పడుతుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. మరి నిజంగా ఈ సమయం అయితే పడుతుందని ఒక కోణం నుంచి ఆలోచించాం. మరి రెండో కోణంలో ఏంటంటే సాయిల్లో ఉండే న్యూట్రియంట్స్ అనేవి ఈ వేస్ట్ని మొత్తం కూడా డికంపోజ్ చేస్తూ ఉంటాయన్నమాట. చెప్పాలంటే మైక్రో ఆర్గానిజమ్స్. సో అలాగే నీటిలో కూడా ఒక మెటీరియల్ అనేది డీకంపోజ్ అవ్వాలి అంటే మరి నీటి లోపల మట్టి ఉండదు కదా, నీటి కింద మట్టి ఉంటుంది. మరి అక్కడ

బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనమాట. సో ఈ బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఎక్కువగా ఉంటే కనుక నదిలో ఈ బయోలాజికల్కి సంబంధించిన వేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మరి ఈ బయోలాజికల్ వేస్ట్ అనేది తగ్గించాలి అంటే టార్టాయిస్. సో టార్టాయిస్ అనేది ఏంటంటే కనుక ఆల్గే, నాచు మీద ఇంకా నీటిలో ఏవైతే ఆక్వాటిక్ ప్లాంట్స్ ఉంటాయో వాటిని ఆహారంగా తీసుకుంటాయి అన్నా కదా. సో ఈ బయో వేస్ట్ని కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటాయన్నమాట. సో ఏదైతే నదుల్లో బయో వేస్ట్ ఎక్కువగా ఉంటుందో ఆ బయో వేస్ట్ని తగ్గించేందుకు టర్టిల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే మనిషికి ఇలాగా నీటి కాలుష్యంలో బయో వేస్ట్ని తగ్గించేందుకు టర్టిల్స్ సహాయపడుతూ ఉన్నాయన్నమాట. ఇది ఈరోజు వరల్డ్ టర్టిల్ డేకి సంబంధించి కొన్ని సంగతులు. మరి సంగతులు అయితే వినేశారు కదా, ఇంకొక స్పెషల్ డే కూడా ఉంది ఈరోజు. మరి ఆ స్పెషల్ డే ఏంటో తెలుసుకునే ముందు ఇప్పుడైతే వరుణ్ కావాలన్న మూవీ నుంచి శ్రేయా ఘోషల్ పడిన సాంగ్ అయితే వినిద్దామా మరి.

8:19 దాటి 30 సెకన్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యుర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. చిన్మయ శ్రీపాతన పాడిన సాంగ్ అయితే విన్నారు వరుడు కావలన మూవీ నుంచి. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ కంపోజిషన్ లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ అందించారు. మరి ఈరోజు 3rd May ఇంటర్నేషనల్ డే టు ఎండ్ ఆబ్స్టెట్రిక్ ఫిస్టులా అనే ఒక రోజుని గుర్తించడం జరుగుతుందన్నమాట. మరి ముఖ్యంగా ఏంటంటే దీనికి ఒక లక్ష్యాన్ని కూడా పెట్టుకున్నారు. 2030 కల్లా ఈ సమస్యను అధిగమించాలని ఐక్యరాజ్యసమితి ప్రతి ఏటా 3rd May ఈ రోజుని నిర్వహించడం జరుగుతుందన్నమాట. మరి ఇంతకీ ఏమిటా సమస్య అంటే, బిడ్డ డెలివరీ సమయంలో కొన్ని లోపాలు, ముఖ్యంగా నొప్పులు ఎక్కువసేపు భరించడం వల్ల తరువాత వచ్చే ఆరోగ్య సమస్యల గురించి అవగాహన కల్పించడమే ఈ రోజు యొక్క ముఖ్య లక్ష్యం అన్నమాట. ఇంటర్నేషనల్ డే టు ఎండ్ ఆబ్స్టెట్రిక్ ఫిస్టులా. సో తగిన రిసోర్సెస్, ఇంకా మెడికల్ ఫెసిలిటీస్, ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ పర్యవేక్షణలోనే డెలివరీస్ చేయాలి అని ఐక్యరాజ్య సమితి తెలియజేస్తూ ఉంటుంది. సో ముఖ్యంగా చెప్పాలి అంటే కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇంకా కొన్ని కొన్ని కంట్రీస్లో ఏంటంటే ఫోక్ ప్రాక్టీసెస్ ఆధారంగా డెలివరీస్ అనేవి చేస్తూ ఉంటారన్నమాట. సో అటువంటివి కాకుండా తగిన ప్రొఫెషనల్స్ ఆధారంగా మంచి డాక్టర్స్ పర్యవేక్షణలో డెలివరీస్ జరగాలని, ఇంకా డెలివరీలో ఏదైనా ఒక చిన్న సమస్య తెల్లెత్తిన ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ అయితే గనక దానికి సంబంధించిన సొల్యూషన్స్ కూడా వెతికి ఆ ప్రాబ్లమ్స్ ని అక్కడే ఎండ్ చేస్తారన్నమాట. సో ఈ విధంగా చేయాలి అంటే మనం ప్రొఫెషనల్స్ ఇంకా మంచి మంచి డాక్టర్స్ దగ్గర ఈ విధంగా డెలివరీస్ అనేవి చేయించుకోవాలని ఐక్యరాజ్య సమితి ఈ రోజు ప్రపంచం మొత్తానికి తెలియజేస్తుంది. మరి ఇంకా గుడ్ మార్నింగ్ విజయవాడలో ఇప్పుడు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే వింటారు. మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ MCL సంస్థ వారు ఫోర్మ్యాన్ ఇంకా టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారన్నమాట. మొత్తం ఖాళీల సంఖ్య వచ్చేసి 500. ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దగ్గరికి వస్తే ఫోర్మ్యాన్ కి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా ఇంకా బీటెక్ చేసిన వారు అర్హులు. ఆ తర్వాత టెక్నీషియన్ కి 10+ ITI, ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో ముఖ్యంగా చేసిన వారికి అర్హులన్నమాట. ఇంకా వయో పరిమితి విషయానికి వస్తే 18 నుంచి 30 సంవత్సరాల లోపు వారికి ఈ నోటిఫికేషన్లో జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా దరఖాస్తు విధానం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ వచ్చేసి 28 అన్నమాట, 28 May 2026. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి వెబ్సైట్ అడ్రస్ mahanadikol.in. వెబ్సైట్ అడ్రస్ మరొకసారి mahanadikol.in.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. సమయం 8:29 దాటి 30 కావస్తుందన్నమాట. మరి ఇంకా ఈ రోజు విజయవాడలో గోల్డ్ ప్రైజెస్, ఫ్యూయల్ ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామా. ఇంకా గోల్డ్ ప్రైజెస్ విషయానికి వచ్చేస్తే, 1 గ్రామ్ 24 క్యారెట్ విలువ వచ్చేసి 15,948 రూపాయలుగా ఉందన్నమాట. ఇంకా 22 క్యారెట్ గోల్డ్ 1 గ్రామ్ విలువ వచ్చేసి 14,619 రూపాయలుగా ఉంది. 18 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ విలువ వచ్చేసి 11,961 రూపాయలుగా ఉంది. ఇంకా సిల్వర్ వెండి విషయానికి వస్తే, 1 కేజీ వెండి విలువ 2,99,100 రూపాయలుగా ఉందన్నమాట. సో ప్లాటినం విషయానికి వస్తే, 1 గ్రామ్ ప్లాటినం విలువ 6,058 రూపాయలుగా ఉంది. ఇంకా ఈరోజు ఫ్యూయల్ ప్రైసెస్ విషయానికి వస్తే గనక, పెట్రోల్ 114.72 రూపాయలుగా ఉంది, డీజిల్ 102 రూపాయలుగా ఉంది. ఇంకా సిఎన్జీ గ్యాస్ విషయానికి వస్తే కేజీ 91 రూపాయలుగా ఉంది. ఇంకా ఎల్పిజి విషయానికి వస్తే గనక 937 రూపాయలుగా ఉంది గ్యాస్ బండ. ఇంకా పిఎన్జి పైప్డ్ నేచురల్ గ్యాస్ విషయానికి వస్తే 1 యూనిట్ 51 రూపాయలుగా ఉంది.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చెయ్యి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

8:36 దాటి 10 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. మనమున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి ఈ రోజు కోర్ట్ ఇంకా దానికి సంబంధించిన విశ్లేషణ విందామా? మరి ఏంటంటే కోర్ట్ కంటే ముందు విశ్లేషణ మాట్లాడుకుంటాం కదా. సో ఒకతనికి టెన్నిస్ అంటే చాలా ఇష్టమన్నమాట. అయితే మిగిలిన ఆటలు ఏమీ లేకపోయినా ఆడేసినట్లు టెన్నిస్ ఆడటం కుదరదు కదా. అంటే ఏమైనా యాక్సెసరీస్ అవసరం లేకపోయినా సరే కొన్ని ఆటలు ఆడేస్తూ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఫుట్బాల్ ఆడాలి అంటే గ్రౌండ్ కావాలి, కానీ యాక్సెసరీస్ అంతగా అవసరం లేదు, ఒక్క ఫుట్బాల్ ఉంటే సరిపోతుంది అన్నమాట. సో ఆ విధంగా బాస్కెట్బాల్ ఆడాలి అంటే ఖచ్చితంగా బాల్తో పాటు బాస్కెట్ కూడా ఉండాలి, ఎందుకంటే పేరే బాస్కెట్బాల్ కదా. మరి టెన్నిస్ అయితే అలా కాదు కదా, దానికి సంబంధించి కోర్ట్ అయితే కావాలి. అండ్ అలాగే దానికి సంబంధించి నెట్, ఇంకా టెన్నిస్ బాల్, ఇట్లాగా వెయిట్, ఆ తర్వాత బ్యాట్ యొక్క కొంచెం డిజైన్ కానీ ఇలా రకరకాలుగా మారుతూ ఉంటాయన్నమాట. సో ఇటువంటి యాక్సెసరీస్ అన్నీ ఉంటేనే ఒక టెన్నిస్ ఆట అనేది ఆడగలం. సో ఈ విధంగా టెన్నిస్కి సంబంధించి యాక్సెసరీస్ కానీ ఇలా లేవు అని చెప్పేసి తన దగ్గర, అంటే తన దగ్గర ఇవన్నీ లేవని చెప్పేసి టెన్నిస్ని ఎలాగైనా ఆడాలి అని చెప్పి అనుకున్నాడు, కానీ టెన్నిస్ని ఆడలేకపోయాడు. అయితే టెన్నిస్ ఆడట్లేదు కదా, ఏదో ఒక గేమ్ ఆడేద్దాంలే అని చెప్పేసి రకరకాల గేమ్స్ ఆడుతున్నా ఆ గేమ్స్ పైన తన మనసుని అంతగా కేంద్రీకరించలేకపోతున్నాడు అనమాట, ఎందుకంటే ఇష్టమంతా కూడా టెన్నిస్ పైనే ఉంది. అయితే ఇంతకీ ఏం చేశాడంటే కనుక ఒక వాల్ తీసుకుని, అంటే ఒక గోడ తీసుకుని దానికే బాల్స్ని కొట్టడం, చెప్పాలంటే స్క్వాష్ లాగా ఆడాడు అనమాట. సో అలాగా టెన్నిస్ పైన ఉన్న ఇంటెన్షన్తో అతను ఫినాన్షియల్గా బలహీనుడైనా సరే ఇంటెన్షన్లో బలహీనుడు కాదని, టెన్నిస్ ఒక టోర్నమెంట్లో గెలిచి దాంతో వచ్చిన డబ్బులతో ఆ తర్వాత ఇంకా టెన్నిస్ ఆటలు ఆడుతూ ముఖ్యంగా తన జీవితాన్ని అలాగా సాగిస్తూ వచ్చాడనమాట. చెప్పాలంటే ఇలాగా ఇటువంటి సక్సెస్ స్టోరీస్ ఎంతోమంది కథల్లో మనం వింటూనే ఉంటాం. చెప్పాల్సింది ఏంటి అంటే గనక మనం ఒకవేళ ఫినాన్షియల్గా బలహీనంగా ఉన్నా సరే ఇంటెన్షన్లో మాత్రం ఉండకూడదు అనే ఉద్దేశం ఇక్కడ మనం గ్రహించాలన్నమాట. సో ఆ విధంగా బలహీనత అనేది మనం ఎక్కడైతే ఉన్నామో ఆ బలహీనత గురించి కాకుండా మన ఇంటెన్షన్, ఇంకా మన బలాలు ఎక్కడ ఉన్నాయో వాటిపైనే కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. సో ఈ బలహీనత బలాలు ఎక్కడ ఉంటాయి, మరి వాటిని ఒక రూపంలో, అంటే చెప్పాలంటే ఒక పద్ధతిలో మనం తగ్గించాలన్నా పెంచుకోవాలన్నా ఏం చేయాలి మాట్లాడుకుందాం. గుడ్ మార్నింగ్ విజయవాడలో.

8:42 దాటి 43 నిమిషాలు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.5 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మనమున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి ఒక టెన్నిస్ ప్లేయర్ యొక్క సక్సెస్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా, మరి ఇంకా చెప్పాలి అంటే ఒక ఎంట్రన్స్ టెస్ట్లో ఒక స్టూడెంట్ సక్సెస్ గురించి ఇప్పుడు విశ్లేషించుకుందాం. ఏంటంటే ఒక ఎంట్రన్స్ టెస్ట్ అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే అకాడమిక్స్కి సంబంధించి చాలా సబ్జెక్ట్సే ఉంటాయి. మరి ఆ సబ్జెక్ట్స్ అన్నింటిలో కూడా తనకి ప్రావీణ్యం ఉందా లేదా అని చెప్పేసి ఈ ఎంట్రన్స్ టెస్ట్లు అనేవి నిర్వహిస్తూ ఉంటారన్నమాట. సో ఎంట్రన్స్ టెస్ట్లో చాలా సబ్జెక్ట్సే ఉంటాయి, అన్నీ రావాలి అన్నా క్షుణ్ణంగా చదవాలి అన్నా కొంత ఎక్కువ సమయమే పడుతుందన్నమాట. అలాగని ఇచ్చిన 1 ఇయర్లోనే ఒక సబ్జెక్ట్కి సంబంధించి, ఒక సబ్జెక్ట్ కాదే కదా చాలా సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి, సో ఆ అన్ని సబ్జెక్ట్స్ని కూడా చదవాల్సి ఉంటుంది, ఇంకా ఎంట్రన్స్ టెస్ట్ అటెంప్ట్ ఇవ్వాల్సి కూడా ఉంటుందన్నమాట. అయితే అన్నింటినీ క్షుణ్ణంగా చదవలేకపోతున్నానని తను బలహీనుడని అక్కర్లేదు, అదే అనుకోక్కర్లేదు. సో ఏవైతే సబ్జెక్ట్స్ ఇష్టంగా ఉంటాయో వాటిలో పూర్తి సిలబస్ని కొంచెం ఈజీగా కంప్లీట్ చేయొచ్చు, ఎందుకంటే దాంట్లో ఎంతుసియాజం ఉంటుంది కాబట్టి. అలాగని దానిపైన ఎక్కువగా కూర్చోకూడదు, ఇంకా మిగిలిన వాటి గురించి కూడా ఏదో ఏదో కొంచెం కొంచెం పైపైన ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా, అలా అలా చూసుకుంటూ ఉంటే ఎంట్రన్స్ టెస్ట్ అనేది అటెంప్ట్ ఇచ్చేయచ్చు, అందులో క్వాలిఫై

అయిపోవచ్చు. సో ఇక్కడ ర్యాంక్ గురించి అయితే మాట్లాడట్లేదు, ముఖ్యంగా క్వాలిఫై గురించి మాట్లాడుతున్నాను అన్నమాట. సో ఏదైతే ఒక టెస్ట్లో ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి అని చెప్పి అనుకున్నప్పుడు, ఇలాగా మనం బలహీనులం కాదు అని చెప్పి ఎక్కడైతే సబ్జెక్ట్ మనకి ఇష్టమో దానికి సంబంధించి బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు నేర్చుకుంటే కనుక ఖచ్చితంగా ఆ ఎంట్రన్స్ టెస్ట్లో కొన్ని మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి కదా. సో మరి నిజంగా మంచి ర్యాంక్ రావాలి అంటే కనుక ప్రతిదీ కూడా క్షుణ్ణంగానే చదవాలి. సో అలా చదవాలి అంటే కొంత టైం అనేది ఖచ్చితంగా పడుతుందన్నమాట. సో అలాగా సంవత్సరమే అందరికీ సమయం. సో మరి ఆ సంవత్సరం సమయంలోనే 24 గంటల్లో ఎన్ని గంటలు పర్సిస్టెన్స్గా కూర్చుని చదవగలుగుతారో వారికి అలాగా ఎక్కువ ర్యాంక్స్ రావడం మనందరం కూడా చూస్తూనే ఉంటామన్నమాట. సో అలా కాకుండా క్వాలిఫై అనేది అవ్వాలి అని కొంతమంది ఆలోచిస్తూ ముఖ్యంగా వారికి ఇష్టమైన సబ్జెక్ట్స్ని ఎంచుకుని వాటిల్లో ఇలాగా బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు నేర్చుకుని దాంట్లో క్వాలిఫై అయిన వారే సంగతి కూడా మనం చూసే ఉంటాం. సో ఇలాగ ఎగ్జాంపుల్స్ చెప్పుకున్న మనం ఈ రెండు విశ్లేషణల్లో ముఖ్యంగా ఏంటి అంటే బలము ఉంది, బలహీనత ఉంది. నిజంగా ప్రతి మనిషికి కూడా బలము బలహీనత ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఏంటంటే ఎక్కువగా అందరూ కాన్సన్ట్రేట్ చేసే విషయం ఏంటి అంటే నాకు ఈ బలహీనత ఉంది అని. ఏదో ఒకసారి మాత్రం చెప్పుకోవడమే కాదు, అలా రకరకాలుగా చాలాసార్లుగా అందరి ముందు చెప్పుకుంటూ ఉంటారు. అలా కాదు. సో బలహీనత కాదు, మనకి ఖచ్చితంగా ఏదో ఒక బలం ఉండనే ఉంటుందన్నమాట. వాటిపైనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. సో నాకు ఈ బలం ఉంది, నాకు ఈ బలం ఉంది అని చెప్పాల్సిన పని లేదు. కానీ మనకి తెలుస్తుంది కదా, సో ఆ బలాన్ని మనం ఏ విధంగా పెంపొందించుకోవాలి, ఇంకా అందులో ఏదైతే ఒక రంగం ఉంటుందో, ఏదైనా ఒక ఫీల్డ్ ఉంటుందో, దానికి సంబంధించి మా ఒక దానిపైన మనకి ఒక ప్రేమ అనేది ఉంటుంది అండ్ అలాగే కాన్సన్ట్రేట్ చేయగలం అనే ఒక ధీమా అనేది ఉంటుంది. సో అలాగా ఈ ప్రేమ ఇంకా ఈ ధీమా అనేది ఎక్కడైతే ఉంటుందో వాటిని పెంపొందించుకుంటూ ఉంటే కనుక బలహీనత ఎలాగో ఉంటుంది, దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. అంతేగాని చెప్పాలంటే బలహీనత మీదే కూర్చుని దాన్ని ఏ విధంగా సాధించాలి అని అనుకుంటే కనుక కొంచెం టైం అయితే కన్స్యూమ్ అవుతుందన్నమాట. సో టైం అయితే ఎప్పుడు కొంచెం తక్కువగా ఉంటుందో ఆ సమయాల్లో ముఖ్యంగా మన బలం పైనే మన కాన్సన్ట్రేషన్ని పెంచి దాన్ని పెంపొందించుకుంటూ ఉంటే కనుక బలహీనత పక్కన చిన్నగా కనబడుతున్నా మన బలమే ఎక్కువగా కనబడుతుంది. ఏమంటారు మరి? మరి ఈ మాట నేను చెప్పింది అయితే కాదు. ఏంటంటే నువ్వు బలహీనుడవని భావించడం మహాపాపం అని స్వామి వివేకానంద వారు చెప్పారన్నమాట. సో అక్కడి నుంచి ఈ రెండు విశ్లేషణలు మనం ఇప్పుడైతే నేను మీతో షేర్ చేశాను. సో కాబట్టి ఏవో వేటి గురించో కాకుండా మనం బలహీనులమని భావించడం దాన్ని మించిన పాపం లేదు. కాబట్టి మీపై మీరు విశ్వాసం నింపుకొని ముందుకు సాగి ఉన్నతిని సాధించమంటున్నారు స్వామి వివేకానంద. కాబట్టి బలము బలహీనతలో ముఖ్యంగా మనం ఎప్పుడు కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సింది బలమే అన్నమాట. సో తప్పు జరిగిపోయింది అని చెప్పి దాని గురించి ఆలోచించకుండా ఇంకా దాని నుంచి ఏం లెసన్ నేర్చుకుని ఇంకోసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాడుతూ ఇలా మాట్లాడాలి లేకపోతే ఆ పని ఇలా చేయాలి అని చెప్పి అనుకుంటాం కదా, నిజంగా అలా మాట్లాడినప్పుడు అలా పనిచేసినప్పుడు ఏదో తెలియని సాటిస్ఫాక్షన్ మనలో ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో అటువంటి సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనేవి ప్రతి సందర్భంలోనూ పెంచుకున్నట్లయితే నిజంగా మనకి బలహీనత ఎక్కడ కనబడుతుంది, ప్రతి చోట కూడా మనమే బలవంతులం కావచ్చు. సో ఇప్పుడైతే ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది, ఒక షార్ట్ బ్రేక్ తర్వాత.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హాట్ సమ్మర్ లో
2: కూల్ టిప్స్. సమ్మర్ లో వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వడదెబ్బ తగిలితే ఎలా ఉంటుందో తెలుసా?
1: చెమట పట్టకపోవడం, బాడీ టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగిపోవడం,
2: వణుకు పుట్టడం, మగత నిద్ర, కలవరింతలు రావడం,
1: ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మారక స్థితిలోకి వెళ్ళడం.
2: మరి వడదెబ్బ తగిలిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?
1: వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ఉండే ప్రదేశానికి తీసుకెళ్ళాలి.
2: చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డుతో శరీరం అంతా తుడవాలి. బాడీ టెంపరేచర్ నార్మల్ కి వచ్చే వరకు ఇలా చేస్తూనే ఉండాలి.
1: ఉప్పు కలిపిన మజ్జిగ ORS తాగించాలి. చల్లని గాలి తగిలేలా చూడాలి.
2: అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి నీరు తాగించకూడదు, వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.
1: ఇలా ఫాలో అయిపోతుండండి. ఈ సమ్మర్ లో సేఫ్ గా ఉండండి. హాట్ సమ్మర్ లో
2: కూల్ టిప్స్.
3: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ

8:54 దాటి 20 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.1 ఫ్రీక్వెన్సీపై, నేను మీ ఆదిత్య. ఇంకా వాతావరణం సంగతి విషయానికి వస్తే గనక ఈరోజు విజయవాడలో మ్యాక్సిమం టెంపరేచర్ 41 డిగ్రీస్గా నమోదు కాబోయే అవకాశం ఉంది. అలాగే మినిమం టెంపరేచర్ 31 డిగ్రీస్. ఇంకా ఇందులో మినిమం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముందిలే అని చెప్పి అనుకోవచ్చు. ఎస్, నిజంగా మరి వడదెబ్బ, సమ్మర్ ఇటువంటి మాటలన్నీ కూడా ఎక్కువగా మాట్లాడుకుంటూనే ఉన్నాం. చాలా కేర్ అయితే తీసుకోవాలి ఈ సమ్మర్లో. ముఖ్యంగా నిన్న విజయవాడలో కూడా చాలానే ఎక్కువగా టెంపరేచర్ అనేది పెరిగిందనమాట. ఇంకా ఈరోజు తిరుపతిలో థండర్ బోల్ట్స్ పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంకా చెప్పాలంటే మచిలీపట్నంలో అక్కడక్కడ కొన్ని చోట్ల వర్షం కురిసే అవకాశం కూడా ఉందన్నమాట. ఈ సమ్మర్లోనే ఎక్కువగా ఎందుకు వస్తాయి థండర్స్ అంటే, ఒక చోట చాలా టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, అలాగే కొన్ని చోట్ల టెంపరేచర్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ ప్రెషర్ డిఫరెన్స్ని ఇంకా చెప్పాలంటే మిటిగేట్ చేసేందుకు ఈ థండర్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని ప్రాంతాల్లో అన్నమాట. మరి ఈరోజు కేర్ తీసుకోవాలి ఇక్కడ ఈ మచిలీపట్నంలో కానీ ఇంకా తిరుపతిలో కానీ.

0: నీ స్వర సంతకంతో ఎందరినో మేల్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
1: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
0: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
1: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
0: మానవులను సృష్టించేది బ్రహ్మ,
1: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
2: భగవద్గీత పారాయణం,
3: శ్రీమద్ భగవద్గీత.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 87 పైసలు, డీజిల్పై 91 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. 4 రోజులకోసారి ఇంధన ధరలు పెరుగుతున్నాయి. ఈ నెలలోనే ఇంధన ధరలు 3 సార్లు పెరిగాయి. తాజాగా పెంచిన ధరలు నేటి ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. రానున్న వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాలు సహా వాయువ్య, మధ్య, తూర్పు భారత్లోని కొన్ని మైదాన ప్రాంతాల్లో తీవ్రమైన వడగాళ్లు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నందున ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు, అనారోగ్యంతో ఉన్నవారు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటే స్థానికంగా సెలవులు ప్రకటించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తీవ్రంగా పెరిగిన ఉష్ణోగ్రతలు, వడగాలులు ప్రజారోగ్యంపై నిన్న ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎండవేడి నుంచి ఉపశమనం పొందేలా రద్దీగా ఉన్న ప్రాంతాలు, ప్రజలు ఎక్కువగా తిరిగే చోట మజ్జిగ, మంచినీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని, మూగజీవాలు, పక్షులకు తొట్టెలు, నీటికుండలు ఏర్పాటు చేయాలని, తాగునీటి కొరత లేకుండా చూడాలని, ఇబ్బందులు గల ప్రాంతాలలో ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈరోజు 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 221 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పోలవరం, కాకినాడ, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 46 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు ద్రోణి ప్రభావంతో ఈరోజు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో 2.87 లక్షల కోట్ల డివిడెండ్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి చెల్లించిన 2.69 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 6.75% ఎక్కువ. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ 12వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి స్కాన్ చేసిన జవాబు పత్రాలు తీసుకునేందుకు ఆఖరు తేదీని రేపటి వరకు పొడిగించింది. సిబిఎస్ఈ వెబ్సైట్ను ఒకేసారి అధిక సంఖ్యలో సందర్శించడంతో ఏర్పడిన రద్దీ, సైట్లోకి అనధికారికంగా చొరబడేందుకు చేసిన ప్రయత్నాలతో తలెత్తిన అంతరాయాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు తెలిపింది. విద్యార్థులు తమ జవాబు పత్రాల పునఃపరిశీలనకు, పునఃమూల్యాంకనానికి దరఖాస్తు చేసుకునేందుకు గరిష్టంగా 2 రోజుల సమయం ఇస్తామని బోర్డు పేర్కొంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 10 గంటలకు వినవచ్చు.

బహుజన హితాయ, బహుజన సుఖాయ. మన ఆకాశవాణి ఒక స్వరం, 90 ఏళ్ల ప్రయాణం, కోట్ల హృదయాల అనుబంధం. మన ఆకాశవాణి వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత. మన ఆకాశవాణి మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం, మన ఆకాశవాణి. సగర్వంగా, ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో, 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. 9:11 దాటి 24 సెకండ్లు కావస్తోంది సమయం. మనం ఎంటర్ అయిపోయాం జోరుగా హుషారుగాలోకి.

మరి ఈరోజు జోరుగా హుషారుగా దేని గురించి చెప్పబోతున్నాను మీతో అంటే ఎవల్యూషన్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. మరి నిజంగా పూర్వం అసలు ఇంజిన్ అనేది రూపకల్పన చేయకముందు మన దగ్గర ఎక్కువగా ఎడ్ల బండ్లు ఉండేవి. ఇంకా అలాగే చెప్పాలంటే మన దగ్గర ఎక్కువగా ఎడ్ల బండ్లు ఉన్నప్పుడు కొన్ని కంట్రీస్లో ఏ విధంగా ఉండేవో ఆలోచించవచ్చు. చెప్పాలి అంటే ఇంగ్లాండ్లో కానీ ఇంకా యూరోపియన్ కంట్రీస్లో కానీ ఎక్కువగా గుర్రబండ్లు ఉండేవి. గుర్రబండ్లు మన దగ్గర కూడా ఉంటాయి కదా అనుకోవచ్చు, కానీ ముఖ్యంగా మన ఆంధ్ర ఇంకా తెలంగాణ తమిళనాడు ఇటువంటి ప్రాంతాలు చూస్తే కనుక ఎక్కువగా తిరిగేవి ఎడ్ల బండ్లే అన్నమాట పూర్వంలో, ఇప్పుడైతే కాదు. సో ఇలాగ ఎడ్ల బండ్లు గుర్రబండ్లు ఎక్కువగా కనిపిస్తూ ఉండేవన్నమాట. ఇంకా చెప్పాలంటే ఇంజిన్ ఎప్పుడైతే వచ్చిందో ఈ బండ్ల వాడకం కొద్ది కొద్దిగా తగ్గుతూ వచ్చింది. ఒక రకంగా ఆలోచిస్తే ఎద్దులు కానీ గుర్రాలు కానీ మనిషికి ఎంత సహాయం చేశాయో కదా అని తలుచుకోక తప్పదు. ఈనాటి రవాణా ప్రపంచాన్ని చూస్తుంటే అన్నమాట నిజంగా అవి ఎంత సరుకు రవాణా చేశాయి, ఎంతమందిని గమ్యస్థానాలకి చేర్చాయి. ఇంకా చెప్పాలంటే ఎక్కువగా ఖర్చు కూడా ఉండదు కదా, ఎందుకంటే వాటికి తిండి పెడితే చాలు. ఇంకా చెప్పాలంటే అవే వాటి తిండిని వెతుక్కుంటూ ఎక్కడైనా తినేసి మళ్ళీ అలాగా వాటి యజమాని దగ్గరికి వచ్చేస్తూ ఉండేవన్నమాట. అందుకే ప్రతి దాని నుంచి కూడా మనిషి ఏం పొందుతున్నాడో వాటికి కృతజ్ఞతగా సంవత్సరానికి ఒక పండుగ కూడా ఇలాగా ఈ మూగజీవాల కోసం జరపడం మన పెద్దలు ఆచరిస్తూ వచ్చారన్నమాట. ముఖ్యంగా ఎద్దులు ఇంకా పాడి అందించే ఆవులను పూజించేందుకు వాటికి కృతజ్ఞతలు తెలిపేందుకు కనుమ పండుగను మనం జరుపుతూ ఉంటామన్నమాట. సో ఇలాగా వాటి నుంచి ఏదో పొందేయాలి, ఇంకా వాటిని ఎంతగో శ్రమగా గురి చేయాలి అని చెప్పేసి అనుకోలేదన్నమాట. ఈ విధంగా అవి కష్టపడుతున్నాయి కాబట్టే మనం ఆ విధంగా సంపాదించగలుగుతున్నాం, ఇంకా మన వ్యవసాయం సాగుతోంది, ఇంకా మన ప్రయాణం సాగుతుంది అని చెప్పేసి కనుమ రోజున వాటికి మొత్తం అంతా కూడా చక్కగా అలంకరించి బొట్లు పెట్టి ఇంకా రంగురంగుల పేపర్స్ని ఎడ్లబండి చుట్టూరా అతికించి ఇలాగా రకరకాలుగా చేసి వాటికి హారతులు ఇచ్చి నమస్కారాలు పెట్టి ఇలాగా వాటికి మన పట్ల అదే మన నుంచి వాటి పట్ల ఒక కృతజ్ఞత భావాన్ని చూపించేవారన్నమాట మన పెద్దలు. ఇంకా దాన్ని మనం సంక్రాంతి కనుమ రోజున కూడా ఇప్పటికీ కంటిన్యూ చేస్తూ వస్తున్నాం. ఎందుకంటే ఈవేళ రవాణాలో ఎడ్ల భాగం లేకపోయినా సరే వ్యవసాయంలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఈ ఎడ్లని వాడుతూ ఉన్నారన్నమాట. సో

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకనా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

9:20 దాటి 23 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యరాజే ఆదిత్య. మనమున్నాం జోరుగా హుషారుగాలో. మరి ఈరోజు ఎవల్యూషన్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ట్రాన్స్పోర్టేషన్ అసలు ఉంది అంటే గనక దానికి ముఖ్యమైన కారణం ఇంజిన్. మరి ఆ ఇంజిన్ అనేదే లేక ముందు ఎడ్ల బండ్లు, గుర్రబండ్లు, ఇంకా చెప్పాలంటే కొన్ని ఏనుగు సవారీలు, ఇంకా చెప్పాలంటే ఏనుగు సవారీలు ఎక్కువగా ఏన్షియంట్ టైమ్స్లో రాజుల కాలంలో ఉండేవన్నమాట. సో ఇంకా మోడర్న్ టైం ఎప్పుడైతే 17th century, 18th century ఇలాగ స్టార్ట్ అయిందో అప్పుడు ఈ ఎడ్ల బండ్ల వాడకం, ఇంకా గుర్రబండ్ల వాడకం అనేది చాలా పెరిగింది. చెప్పాలంటే ఎడ్ల బండ్ల వాడకం ఇంకా ఏనాటి కాలం నుంచో ఉంది, కానీ 17th century, 18th century ఎప్పటి వరకు ఇంజిన్ అయితే రూపకల్పన చేశారో అప్పటి వరకు సాగిందనమాట. సో మరి ఇంజిన్ని ఎప్పుడు కనుగొన్నారో తెలుసా? 1698. ఈ 1698లో మొట్టమొదటిగా కనుగొన్న ఇంజిన్ ఏంటి అంటే స్టీమ్ ఇంజిన్. మరి ఈ స్టీమ్ ఇంజిన్ని కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు అంటే థామస్ సావరీ. సో ఈ థామస్ సావరీ స్టీమ్ ఇంజిన్ రూపకర్త అనమాట. దీనికి ఆయన అప్పట్లోనే పేటెంట్ కూడా తీసుకున్నారు. సో 1698 నుంచి 1712 వరకు స్టీమ్ ఇంజిన్ రకరకాలుగా డెవలప్ అయిందనమాట. అయితే మొట్టమొదటగా కనుగొన్న దానిని స్టీమ్ పంప్ అనేవారు. సో స్టీమ్ ఇంజిన్ అని మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో స్టీమ్ ఇంజిన్ అంటే ఇప్పుడు కొంచెం దానికి ఒక క్లాసిఫికేషన్ ఇంకా మారుతూ వచ్చి అందులో అడ్వాన్స్డ్గా వచ్చిన ఇంజిన్ అనమాట. సో ఆ స్టీమ్ ఇంజిన్ కంటే ముందుగా కనుగొన్నది స్టీమ్ పంప్ అనమాట. సో 1712లో పిస్టన్ స్టీమ్ ఇంజిన్ని కనుక్కోవడం జరిగిందనమాట. ఆ తర్వాత 1779లో మంచి పనితీరుతో జేమ్స్ వాట్ ఒక వాట్ ఇంజిన్ని కనుగొన్నారనమాట. అక్కడి నుంచే ఎలక్ట్రిసిటీలో, ముఖ్యంగా చెప్పాలంటే వర్క్ అండ్ మెకానిక్స్లో ఈ వాట్ అనే ఒక యూనిట్ని మెజర్మెంట్ కింద ఉపయోగించడం జరుగుతుంది. ఏంటంటే జేమ్స్ వాట్ కనుక్కున్న ఇంజిన్ ఆ విధంగా అంత ఎఫిషియన్సీతో రూపొందించారనమాట. మరి ఇంకా ప్రయాణం అనేది కేవలం స్టీమ్ ఇంజిన్ దగ్గరే ఆగిపోలేదు కదా. ఆ తర్వాత కూడా ఇంజిన్ ఉంది, కానీ ఆ ఇంజిన్లో వాడే ఫ్యూయల్ అనేది మారిపోయిందనమాట. మరి స్టీమ్ ఇంజిన్లో ముఖ్యంగా వాడే ఫ్యూయల్ ఏంటి అంటే గనక కోల్. ఈ బొగ్గుని మండిస్తే అక్కడి నుంచి వచ్చే వేడికి నీరు ఆవిరై అది మన పంప్, అది ఏదైతే ఉంటుందో ఒక ఇంజిన్ కానీ ఒక వెహికల్ని కానీ నడిపిస్తుందనమాట. సో ఆ విధంగా స్టీమ్ ఇంజిన్ అనేది ఎక్కువగా రూపకల్పన చేశారు, ఎందుకంటే బొగ్గు అనేది ఈజీగా దొరుకుతుంది కాబట్టి. మరి అక్కడ స్టీమ్ ఇంజిన్తోని ఆగిపోలేదు కదా. ఆ తర్వాత న్యాచురల్ రిసోర్సెస్లో ఇంకొకటి కనబడింది. సో స్టీమ్ ఇంజిన్లో ప్రిన్సిపల్ కూడా మారిందనమాట. మరి ఇంకా న్యాచురల్ రిసోర్సెస్లో ఏం కనబడింది, ఇంజిన్ ఎలా మారింది, మాట్లాడుకుందాం జోరుగా హుషారుగాలో.

9:29 దాటి 23 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. రామజోగయ్య శాస్త్రి గారు లిరిక్స్ అందించగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో కైలాష్ ఖేర్, దివ్యా కుమార్ పడిన సాంగ్ అయితే విన్నారు భరత్ అనే నేను మూవీ నుంచి. సో ఎవల్యూషన్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ గురించి జోరుగా హుషారుగాలో మాట్లాడుకుంటున్నాం కదా. మరి ఇంకా చెప్పాలంటే ఆ బొగ్గు దగ్గర, బొగ్గుకి సంబంధించిన స్టీమ్ ఇంజిన్ దగ్గర మాత్రమే ఇన్వెన్షన్ అనేది ఆగిపోలేదన్నమాట. 1807లో మొట్టమొదటిగా ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ని కనుక్కొన్నారు. మరి ఈ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ అంటే ఏంటి? నిజంగా బొగ్గుతో నడిచే ట్రైన్ని ఎప్పుడైనా చూసారా? నిజంగా చాలా పెద్దగా ఉంటుందన్నమాట. డీజిల్తో నడిచే ఇంజిన్ కూడా చాలా పెద్దగానే ఉంటుంది, కానీ బొగ్గుతో నడిచే ఇంజిన్ అనేది ఎక్కువగా కొంచెం పెద్దగా, ఇంకా ఏదో దానికి సంబంధించినవి అన్నీ కూడా కొంచెం, అంటే మనకి ఇప్పుడు ఉన్న ఇంజిన్ కంటే ఇంకా కొన్ని యాడ్ ఆన్ ఫీచర్స్గా కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో ఏంటి అంటే అది మనకి కంటికి కనబడుతూ ఉంటుంది, బొగ్గు మండడం, దాని నుంచి వేడి రావడం, ఆ వేడి నుంచి వాటర్ స్టీమ్ అయ్యి ఆ స్టీమ్ అనేది ఒక ఇంజిన్ని నడపడం, ఇలాగ రకరకాలుగా మనకి కనబడుతూ ఉంటుంది. మరి నిజంగా ఎప్పుడైనా ఆలోచించారా, ఒక చిన్న బైక్లో ఉన్న ఇంజిన్ ఆ బైక్ మీద కూర్చున్న ఇద్దరిని ముగ్గురిని ఎలాగ ముందుకి తీసుకెళ్తుందో? సో అదే ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ అనమాట. దాని లోపల కంబషన్ అంటే రగలడం అనేది జరుగుతుంది, కానీ మనకైతే కనిపించదు. ఆ ప్రయాణాన్ని, మన ప్రయాణాన్ని సులువు చేసేస్తుంది అనమాట. సో ఇలాగ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ని 1807లో కనుగొనడం జరిగింది. అయితే ఈ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్తో మొట్టమొదటిగా నడిచింది ఏంటో తెలుసా? ఒక పడవ అనమాట. ఎస్, ఆ తర్వాత గ్యాస్ ఇంజిన్ని, తర్వాత ఇంకా చెప్పాలంటే పెట్రోల్ ఇంజిన్ని కనుగొనడం జరిగిందనమాట. మరి ఇంతటి సుదీర్ఘ ప్రయాణంలో ఒక స్టీమ్ పంప్ దగ్గర మొదలుపెట్టి పెట్రోల్ ఇంజిన్ వరకు ఎందుకు ఆగిపోయారు? చెప్పాలంటే 1876లో ఎప్పుడైతే పెట్రోల్ ఇంజిన్ని కనుగొన్నారో అప్పటి నుంచి కూడా ఇప్పటికీ పెట్రోల్ ఇంజిన్నే ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా వాడుతూ వస్తున్నారన్నమాట. మరి ఇలాగ ఆగిపోవడానికి కారణాలేంటి? ఇంకా అడ్వాన్స్మెంట్ అనేది రాలేదా? స్టీమ్ ఇంజిన్, ఆ తర్వాత గ్యాస్ ఇంజిన్, తర్వాత పెట్రోల్ ఇంజిన్, తర్వాత ఇంకా ఏమీ కనుక్కోలేదా? ఎస్, కనుక్కున్నారు. మరి ఇంకా ఆగిపోవడానికి కారణం, ఇంకా ముందుకు వెళ్ళకపోవడానికి కారణం, ఆ కారణాలన్నీ మాట్లాడుకుందాం జోరుగా హుషారుగాలో.

9:36 దాటి 15 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.2 ఫ్రీక్వెన్సీపై విద్యుర్ ఆర్జే ఆదిత్య. అజ్నీష్ లోక్నాథ్ మ్యూజిక్ కంపోజిషన్ లో హరిచరణ్ పడిన పాట కిరాక్ పార్టీ మూవీ నుంచి అయితే విన్నారు. మరి నిజంగా స్టీమ్ ఇంజిన్ దగ్గర మొదలుపెట్టి రకరకాల ఎవల్యూషన్ అయినా సరే మనకి పెట్రోల్ ఇంజిన్ే ఇప్పటికీ కూడా ఎక్కువగా వాడుతుండడానికి కారణం ఏంటి అంటే గనక పెట్రోల్ ఇంజిన్ ఎఫిషియన్సీ అనేది ఎక్కువ. అందుకనే చూసారా, డీజిల్ కార్ కన్నా కూడా పెట్రోల్ కార్ ఇంజిన్కే కొంతమంది ఎక్కువగా వెహికల్స్ అంటే ముఖ్యంగా కార్స్ అంటే ఎవరు ఎక్కువగా ఇష్టపడుతుంటారో, ఇంకా మైలేజ్ విషయం గురించి కాకుండా పికప్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారో, వాళ్ళు ఎక్కువగా చూస్ చేసుకునేది ఏంటంటే పెట్రోల్ ఇంజిన్ ఉన్న కార్నే అనమాట. సో ఆ విధంగా పెట్రోల్ ఇంజిన్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో ఈ పెట్రోల్ కానీ డీజిల్ గానీ కెరోసినాయిల్ గానీ, కెరోసినాయిలా అని చెప్పి అనుకోవచ్చు, ఎస్ కెరోసినాయిల్ కూడా పెట్రోల్ ఇంకా డీజిల్ ఇవన్నీ కూడా ఒక క్రూడ్ ఆయిల్ దగ్గర నుంచి వస్తాయి అన్నమాట. చెప్పాలంటే వీటన్నిటికీ కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ క్రూడ్ ఆయిలే. సో ఈ క్రూడ్ ఆయిల్ నుంచి ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ చేయడం వల్ల ఈ పెట్రోల్ డీజిల్ కెరోసినాయిల్ ఇంకా నాఫ్థలిన్, ఆ తర్వాత చెప్పాలంటే చిట్ట చివరిగా బిట్యుమెన్ అనేది వస్తుందన్నమాట. సో క్రూడ్ ఆయిల్లో ఎక్కడ కూడా చెప్పాలంటే 1% కూడా వేస్ట్ చేయకుండా దాన్ని పూర్తిగా కూడా వాడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా. ఇంకా అందులో ఈ పెట్రోల్ అనేది చాలా ఉత్తమమైనది అన్నమాట. సో ఆ పెట్రోల్ ఇంజిన్ ఆధారంగా ఎన్నో ఇప్పటికీ కూడా వెహికల్స్ అనేవి నడుస్తూ వస్తూ ఉన్నాయన్నమాట. అయితే ప్రజెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇంకొన్ని దేశాల్లో హైడ్రోజన్తో నడిచే వాహనాలు కూడా ఉన్నాయి. చెప్పాలంటే హైడ్రోజన్తో నడిచే ఇండివిజువల్ వెహికల్స్ కంటే హైడ్రోజన్తో నడిచే ఎలక్ట్రిక్ ట్రైన్స్ అయితే చాలా, అదే హైడ్రోజన్ రన్ ఎలక్ట్రిక్ ట్రైన్స్ అయితే చాలానే ఉన్నాయన్నమాట. సో ఈ హైడ్రోజన్ విషయం కొంచెం పక్కన పెడితే ఎలక్ట్రిక్ వాహనాలు మైలేజ్ని బాగానే ఇస్తాయి. ఇంకా మెయింటెనెన్స్ కూడా కొంచెం చెప్పాలంటే పెట్రోల్ ఇంజిన్తో నడిచే వెహికల్ కంటే కొంచెం తక్కువే అన్నమాట. అయినా ఈ ఎలక్ట్రిక్ వాహనాలపైన ఆసక్తి ఎందుకు అంతగా చూపించలేకపోతున్నారు అంటే గనక కారణం ఏంటంటే, ఎక్కడైనా సరే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ మీద తీసుకుని మన డెస్టినేషన్కి వెళ్తూ ఉంటే మధ్యలో ఆగిపోతే ఏం చేయాలా అనే ఒక సందేహం. సో ఈ విధంగా ఏం చేయాలా అనే ఆలోచన బదులు ఇప్పుడైతే కొంచెం చెప్పాలంటే ఏదైనా ఫస్ట్లో కొంచెం కష్టంగానే ఉంటుంది. ఆ కష్టం అనేది ఏదైతే మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నామో దానికి తగ్గట్టుగా కొంచెం మోడిఫికేషన్స్ రెక్టిఫికేషన్స్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటే గనక ఆ కష్టం అనేది కూడా పోతుందన్నమాట. సో స్టార్టింగ్లో నిజంగా ఎప్పుడైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ అప్పుడే కనుగొన్నారో, కొంచెం వచ్చిందో ఒక ఇండస్ట్రీలోకి, అప్పుడు ఈ ఛార్జింగ్ విషయం అనేది అందరినీ కొంచెం భయపెట్టింది. కానీ ఇప్పుడైతే అంతగా లేదనమాట, ఎందుకంటే హైబ్రిడ్ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఉన్నాయి. వాట్ ఈస్ దిస్ హైబ్రిడ్ ఛార్జింగ్ స్టేషన్స్ అని అనుకుంటున్నారా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్యాటరీ మొత్తం అంతా కూడా ఎనర్జీతో నిండాలి అంటే కనీసం ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుందామంటే ఇంట్లో 4 అవర్స్ పడుతుంది. సో అదే హైబ్రిడ్ ఛార్జింగ్ స్టేషన్లో అయితే గనక ఈ 4 అవర్స్ కంటే కొంచెం తక్కువ టైంలోనే మొత్తం బ్యాటరీ అంతా కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇంకా ఈ హైబ్రిడ్ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి, మనం వెళ్ళే డెస్టినేషన్లో ఉన్నాయా లేదా, నిజంగా ఇవన్నీ కూడా చూపించేందుకు కొన్ని యాప్స్ అయితే కూడా ఉన్నాయన్నమాట. ఇలాగా ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా మన చేతుల్లో పెట్టుకుని మనకి కావాల్సిన ప్రయాణాన్ని మనకి కావాల్సిన ఇష్టమైన ఎలక్ట్రిక్ వెహికల్లో కూడా చేసుకోవచ్చు. చెప్పాలంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్లో కూడా పికప్ అనేది చాలానే ఇస్తూ ఉన్నారన్నమాట. మరి నిజంగా ఒక స్టీమ్ పంప్ దగ్గర మొదలుపెట్టి పెట్రోల్ ఇంజిన్తో కొన్ని శతాబ్దాలు

అదే కొన్ని సంవత్సరాలు నడిచిన తర్వాత ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఇంకా హైడ్రోజన్ పవర్డ్ వెహికల్స్ అనేవి ఎక్కువగా మొగ్గు చూపిస్తూ ఉన్నారన్నమాట అందరూ. చెప్పాలంటే ఈ పెట్రోలియం ఇంజిన్ ఎంత బాగున్నా సరే అది ఒక నాన్ రెన్యూబుల్ సోర్స్, ఎప్పటికైనా అయిపోయేదే. కాబట్టి వాటి నుంచి మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఒక కొత్త వెహికల్ ఉండాలి అన్నా మనం ఇప్పుడు వాడుతున్న దానికంటే అదే ఎప్పుడు పొల్యూషన్ పెంచుతున్న దానికంటే కొంచెం తగ్గించాలి అన్న రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ పైన ఆధారపడడం అనేది చాలా ముఖ్యమన్నమాట. మరి ఇంతకీ ఈ రెన్యూబుల్ ఏంటి, నాన్ రెన్యూబుల్ ఏంటి, మరి ఏ విధంగా తగ్గించుకోవాలి, మాట్లాడుకుందాం జోరుగా హుషారుగాలో. మరైతే ఇప్పుడు రంగస్థల మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది, స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హాట్ సమ్మర్ లో
2: కూల్ టిప్స్. సమ్మర్ లో వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వడదెబ్బ తగిలితే ఎలా ఉంటుందో తెలుసా?
1: చెమట పట్టకపోవడం, బాడీ టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగిపోవడం,
2: వణుకు పుట్టడం, మగత నిద్ర, కలవరింతలు రావడం,
1: ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మారక స్థితిలోకి వెళ్ళడం.
2: మరి వడదెబ్బ తగిలిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?
1: వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ఉండే ప్రదేశానికి తీసుకెళ్ళాలి.
2: చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డుతో శరీరం అంతా తుడవాలి. బాడీ టెంపరేచర్ నార్మల్ కి వచ్చే వరకు ఇలా చేస్తూనే ఉండాలి.
1: ఉప్పు కలిపిన మజ్జిగ ORS తాగించాలి. చల్లని గాలి తగిలేలా చూడాలి.
2: అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి నీరు తాగించకూడదు, వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.
1: ఇలా ఫాలో అయిపోతూ ఉండండి. ఈ సమ్మర్ లో సేఫ్ గా ఉండండి. హాట్ సమ్మర్ లో
2: కూల్ టిప్స్.
3: 5,000?
4: ఏంట్రా 5,000?
3: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
4: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
3: అవునా, అదేలాగా?
4: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్ లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్ లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించొచ్చు.
3: హే, సూపర్ ఐడియా రా.
5: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.
6: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
7: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
6: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
7: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి VB తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
6: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
8: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

9:48 దాటి 46 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యురాజే ఆదిత్య. మనమున్న జోరుగా హుషారుగాలో. సో వాట్ ఆర్ దీస్ రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ అని చెప్పి మాట్లాడుకుంటున్నాం కదా. ఏంటి అంటే ఏదైతే పునరుత్పత్తి అవగలదో దాన్ని మనం రెన్యూబుల్ అని చెప్పి అనగలం అన్నమాట. ఏదైతే పునరుత్పత్తి కాలేదో అంటే ఎంతైతే రిసోర్సెస్ ఉందో ఆ రిసోర్సెస్ మొత్తాన్ని కూడా వాడేస్తే ఎప్పటికైనా అంతా కూడా ఖాళీ అయిపోతాయి అన్నమాట. వాటినే నాన్ రెన్యూబుల్ రిసోర్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో మనం ఇప్పుడైతే ఎక్కువగా వాడుతున్న ఈ పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్ అంతా కూడా చెప్పాలంటే నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్, ఎప్పటికైనా అయిపోవే. కాబట్టి ఈ అయిపోయేవి అని చెప్పి ఇప్పుడు ఏదో బాగుంది కదా అని చెప్పేసి వాడుతూ ఉంటే కనుక ఇప్పుడు బాగున్నా ఒక రకంగా చెప్పాలి అంటే ట్రాన్స్పోర్టేషన్ బాగానే ఉంది కానీ అట్మాస్ఫియర్లో పొల్యూషన్ చాలా ఎక్కువైపోయింది కదా. సో ఇంకా చెప్పాలంటే ఫ్యూచర్లో కూడా ఇది అయిపోతుంది. ఇంకా ఇక్కడ ఒక డౌట్ అనేది నాకు వస్తూ ఉంటుందన్నమాట. ఏంటి అంటే నిజంగా మనం ఏదైనా వాటర్ కొన్ని ప్రాంతాలకి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పల్లెటూరుకి వెళ్ళినప్పుడు వాటర్ కావాలి అంటే కనుక అక్కడ ముఖ్యంగా వాటర్ రిసోర్సెస్ అనేవి బావులు, ఇంకా తర్వాత బోర్, ఇలా కనెక్ట్

ఆప్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఈ బోర్ వెల్స్ కానీ లేకపోతే బావుల నుంచి కానీ ఎక్కువగా నీరు తోడేస్తూ ఉంటే గనక ఈ వేసవిలో ఎక్కడైతే కొంచెం వాటర్ స్కేర్సిటీ ఉంటుందో ఈ బావుల్లో నీరు అనేది కనిపించదన్నమాట. మరి అటువంటిది మరి నీరే మనకి కనిపించినప్పుడు ఈ నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో ఒక్కసారిగా మొత్తం అంతా కూడా వాడేసిన తర్వాత భూమిలో అవి ఎక్కడుంటాయి చెప్పండి. సో ఏది ఏమైనా ఇటువంటి నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ని మనం తగ్గించుకుని రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అయిన సోలార్ ఎనర్జీని కానీ ఇంకా తర్వాత హైడ్రో పవర్ని కానీ ముఖ్యంగా చెప్పాలి అంటే విండ్ పవర్ని కానీ ఈ మూడే కాదు టైడల్ ఎనర్జీ సముద్ర అలల నుంచి తయారు చేసే విద్యుత్ని అండ్ అలాగే జియోథర్మల్ కొన్ని కొన్ని ప్రాంతాల్లో భూమి నుంచి వేడి దానంతటా అది పైకి వస్తూ ఉంటుందన్నమాట. అటువంటి ప్రాంతాల్లో ఈ జియోథర్మల్ ఎనర్జీ ప్లాంట్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే గనక మన దేశంలో లద్దాఖ్లో ఇటువంటి ఒక ప్లాంట్ అయితే ఉంది. మరి మనం ఎక్కడైనా హిమాలయాస్కి వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల వేడి గుండాలు అని చూపిస్తూ ఉంటారు కదా, నిజంగా అటువంటి చల్లని హిమాలయాల్లో వేడి గుండాలు ఎక్కడి నుంచి వస్తాయి? సో అలాగా భూమి నుంచి వేడి గుండంలోంచి మనకి ఏదైతే హాట్ వాటర్ వస్తుందో అలాగా కొన్ని చోట్ల భూమి నుంచి వేడి గాలి ఇంకా హీట్ అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుందన్నమాట. సో ఆ హీట్ నుంచి కూడా ఎనర్జీని తయారు చేస్తూ ఉంటారన్నమాట. మరి ఇప్పుడు మనం ఎక్కువగా వెహికల్స్ ఏవైతే ఉన్నాయో పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇవన్నీ కూడా ఎగ్జాస్ట్ అయిన తర్వాత నైట్రస్ ఆక్సైడ్స్కి సంబంధించిన గ్యాసెస్ అనేవి ఎక్కువగా పొల్యూషన్కి క్రియేట్ చేస్తూ ఉంటాయన్నమాట. మరి ఇటువంటివన్నీ కూడా మనం తగ్గించాలి అంటే మనం ఎలక్ట్రిక్ వెహికల్స్నో లేకపోతే మన నడకనో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండాలి. నిజంగా ఒకసారి ఆలోచించండి, ఇటువంటి డెవలప్మెంట్ కానీ ఇంకా మన పాతకాలంలో లేదా అని ఒకసారిగా ఆన్సర్ క్వశ్చన్ వస్తూ ఉంటుందన్నమాట. మరి దానికి ఆన్సర్ ఏంటంటే గనక మ్యాగ్నిఫిషియంట్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇండియన్ కల్చర్. ఎత్తైన ఆలయాల శిఖరాలు ఇంకా అలాగే ఎంతైన రాజకోటలు ఇవన్నీ ఎలా నిర్మించారు, మరి ఏనాటి శతాబ్దాలు చెప్పాలంటే డేట్ బ్యాక్ సెంచురీస్ అని చెప్పేసి చెప్తుంటారు కదా. పర్ఫెక్ట్గా 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని టక్కున ఎవరైనా చెప్తారు. కానీ ఈ ఆలయం ఈ శతాబ్దంలోనే కట్టారా లేకపోతే అంతకుముందు కట్టారా, ఏ సంవత్సరంలో పర్టికులర్గా కట్టారు అనేది కూడా తెలియదు. కానీ అలాగా కొన్ని సెంచురీస్ అనేవి పాస్ ఆన్ అయిపోతూ వచ్చాయన్నమాట. మరి నిజంగా అన్ని శతాబ్దాలు కూడా నిలిచాయి అంటే దానికి కూడా వెనకాల టెక్నాలజీ అనేది లేకుండా కట్టేశారంటారా? కాదు కదా. సో మరి నిజంగా చెప్పాలంటే ఆ కాలంలో ఆర్కిటెక్చర్ అంతగా ఉంటే ట్రాన్స్పోర్టేషన్ లేకపోయినా సరే నడక మీదనే సాగిందనమాట. నిజంగా ఒక ప్రాంతంలో లేనిది మరొక ప్రాంతానికి తీసుకువచ్చి కట్టాలి అంటే గనక మరి ట్రాన్స్పోర్టేషన్ నిజంగా చెప్పాలంటే లాగుడు బండడం లేకపోతే ఇలాగా ఏదో ఒకటి ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉంది, కానీ ఇట్ టేక్స్ టైం అనమాట. సో అదే విధంగా సైక్లింగ్ అయినా లేకపోతే నడక అయినా మన ప్రాంతం నుంచి మన వర్క్ ప్లేస్కి మన ఇంటి నుంచి మన వర్క్ ప్లేస్కి వెళ్ళడానికి ఉపయోగించవచ్చు. ఎంత అంటే కనీసం ఒక 1 కిలోమీటర్ దగ్గరలోనే ఉన్నప్పుడు కదా. నిజంగా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ అయితే అలా వాడుకోవచ్చు అనమాట. ఇంకా చెప్పాలి అంటే కనుక కొన్ని కంట్రీస్లో ఈ సైక్లింగ్ని పెంచేందుకు ఇటువంటి చర్యలు అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఏంటి అంటే కనుక సైక్లింగ్ ట్రాక్. సో పెడస్ట్రియన్ ట్రాక్స్ అయితే మనం ఖచ్చితంగా ప్రతి ఒక్క రోడ్కి కూడా చూస్తూనే ఉంటాం కదా, కానీ అక్కడక్కడ కొన్ని చోట్ల గుంతలు కానీ లేకపోతే ఇంకా వాటి మీద కూడా ఎంక్రోచ్మెంట్స్ కానీ అక్కడక్కడ ఈ పెడస్ట్రియన్స్కి కొంచెం బాధలు కలిగిస్తూ ఉంటాయన్నమాట. అక్కడ నుంచి మళ్ళీ రోడ్ మీదకి వచ్చి మళ్ళీ రోడ్ మీద నుంచి పెడస్ట్రియన్ పాత్ మీదకి వెళ్ళడానికి. సో ఇలా కాకుండా ఆ పెడస్ట్రియన్ పాత్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉండేలాగా ఇంకా సైక్లింగ్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళ ఇంటి నుంచి వర్క్ ప్లేసెస్కి ఎవరైతే వెళ్తూ ఉంటారో వాళ్ళ కోసం ఒక సపరేట్ ట్రాక్, ఇంకా అంబులెన్స్ కోసం సపరేట్ ట్రాక్, ఇలాగా కొన్ని కొన్ని నిర్మిస్తూ వస్తారన్నమాట. సో ఇవన్నీ కూడా నిర్మించాలి అంటే అక్కడ రోడ్డు కొత్తగా వేయాలన్నమాట. సో అటువంటి రోడ్ ఎక్కడైతే కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారో వాటి పక్కన ఈ సైక్లింగ్ ట్రాక్ ఇంకా పెడస్ట్రియన్ ట్రాక్ ఇంకా అంబులెన్స్ ట్రాక్ ఇలాంటివన్నీ కూడా స్పెషల్గా పెడుతూ ఉంటారన్నమాట. సో మన దేశంలో చెప్పాలంటే ఎక్స్ప్రెస్ వేస్ అనేవి ఎక్కడైతే ఉంటాయో వాటికి పక్కన ఇటువంటి కొన్ని స్పెషల్ ఫెసిలిటీస్ని అందిస్తూ వస్తున్నారు.
సో ఇటువంటి కాలుష్యం నుంచి బయటపడాలి అన్నా, ప్రతి ఒక్కరి ఆర్థిక వ్యవస్థను పొదుపుగా ఉంచుకోవాలన్నా, అనవసరంగా గంటలు తరబడి వాకింగ్ జిమ్ కాకుండా అవసరానికి తగ్గట్టుగా మన ఇంటి నుంచి వర్క్ ప్లేస్కి నడకనో సైక్లింగ్నో, మరీ కాకపోతే ఈ సైక్లింగ్నో వాడు

చేసుకుంటే ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితిని మనం బాగు చేసుకున్న వాళ్ళం అవుతాం. ఏమంటారు చెప్పండి? మరైతే ఇదన్నమాట ఎవల్యూషన్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. స్టీమ్ ఇంజిన్ దగ్గర నుంచి మొదలుపెట్టి పెట్రోల్ ఇంజిన్ వరకు ఆగిపోవడం మాత్రమే కాదు, ఎలక్ట్రిక్ ఇంజిన్స్ కూడా వస్తున్నాయి. అండ్ అలాగే మన ఎక్కువగా జిమ్ కానీ లేకపోతే వాకింగ్ కానీ ఏదో అనవసరంగా గంటల తరబడి కాకుండా నిజంగా దాన్ని కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఉపయోగించుకోవాలనుకుంటే వర్క్ ప్లేస్కి ఈ విధంగా మన సైక్లింగ్నో, మన నడకనో, లేకపోతే ఈ సైక్లింగ్నో వాడుకుంటుంటే గనక ఆర్థికంగా బలపడిన వాళ్ళం అవుతాము. అండ్ అలాగే ఆరోగ్యంగా కూడా మనం బలపడిన వాళ్ళము అవుతాం.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని యాదవరి మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు యాదవరి మండలం కండ్రిక గ్రామానికి చేరుకుని ప్రజావేదికలో పాల్గొంటారు. అనంతరం సంతగేటు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలిస్తారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 87 పైసలు, డీజిల్పై 91 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. 4 రోజులకోసారి ఇంధన ధరలు పెరుగుతున్నాయి. ఈ నెలలోనే ఇంధన ధరలు 3 సార్లు పెరిగాయి. తాజాగా పెంచిన ధరలు నేటి ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. రానున్న వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాలతో సహా వాయువ్య, మధ్య, తూర్పు భారత్లోని కొన్ని మైదాన ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం నిన్న తెలిపింది. మున్సిపాలిటీలను పూర్తిస్థాయిలో పరిశుభ్రంగా మార్చడమే లక్ష్యంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం చేపడుతున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. 4 వారాల పాటు జరిగే కార్యక్రమాన్ని ఆయన బెలూన్లు ఎగరవేసి ప్రారంభించారు. మొదటి వారంలో రహదారులు, పబ్లిక్ ప్లేసులను శుభ్రం చేయటం, 2వ వారంలో కాలువలను శుభ్రం చేయటం, 3వ వారం ఇల్లు షాపుల వద్ద చెత్తను వేరు చేసేలా అవగాహన కలిగించడం, 4వ వారం పబ్లిక్ టాయిలెట్స్ క్లీన్ చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో 2.87 లక్షల కోట్ల డివిడెండ్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి చెల్లించిన 2.69 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 6.75% ఎక్కువ. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ 12వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి స్కాన్ చేసిన జవాబు పత్రాలు తీసుకునేందుకు ఆఖరి తేదీని రేపటి వరకు పొడిగించింది. విద్యార్థులు తమ జవాబు పత్రాల పునఃపరిశీలనకు, పునఃమూల్యాంకనానికి దరఖాస్తు చేసుకునేందుకు గరిష్టంగా 2 రోజుల సమయం ఇస్తామని సిబిఎస్ఈ బోర్డు పేర్కొంది. ఈరోజు 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 221 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. పోలవరం, కాకినాడ, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 46 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు ద్రోణి ప్రభావంతో ఈరోజు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 11 గంటలకు వినవచ్చు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: గుర్తుకొస్తున్నాయి ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామనే ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా

కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్లి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: సప్నో కో హకీకత్ మే బదల్నే కే లియే సహీ సమయ పర్ సహీ కదమ్ ఉఠానా జరూరీ హై. భారతీయ వాయుసేనా మే కమిషన్డ్ ఆఫీసర్ బన్నే కే లియే AFCAT 2 ఆఫ్ 2026 కే ఆవేదన 20 మే సే ఖులే హై. వివరణ కే లియే విజిట్ కరే afcat.edcil.co.in పర్.

కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్ల సాంగ్ అయితే వినేశారు బాహుబలి 2 మూవీ నుంచి. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యుత్ రాజే ఆదిత్య. 10:12 దాటి 13 కావస్తోంది సమయం. మరి మనం హరివిలులోకి ఎంటర్ అయిపోయాం కదా. మరి హరివిలులో నేను అడగబోయే మొట్టమొదటి ప్రశ్న ఏమిటి అంటే, డ్యామ్ అనే పదంతో ఒక రాజధాని నగరం పేరైతే ఉందన్నమాట. మరి ఇంతకీ ఈ నగరం ఎక్కడ ఉంది అంటే నెదర్లాండ్స్లో ఉంది. మరి నగరం పేరు మీరే చెప్పాలి. సో డ్యామ్ అనే పదంతో రాజధాని నగరం ఒకటి ఉందన్నమాట. ఈ నగరం ఎక్కడ ఉంది అంటే నెదర్లాండ్స్లో ఉంది. మరి ఇంతకీ ఆ నగరం పేరేమిటి మీరు చెప్పాలి. మరి చెప్పాలంటే 0866-24-888-14 0866-24-888-14 మీ మెసేజ్ పంపించేయచ్చు.

10:19 దాటి 20 కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. బ్రదర్స్ మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు హరివిల్లులో. ఇంతకీ నేను అడిగిన ప్రశ్న ఏమిటి అంటే గనక, డ్యామ్ అనే పదంతో ఒక రాజధాని నగరం పేరైతే ఉందన్నమాట. అయితే ఈ రాజధాని నెదర్లాండ్స్లో ఉంది. ఇంతకీ రాజధాని పేరేంటి మీరే చెప్పాలి. మరి ఈ పేరు ఎవరు చెప్పారో చూద్దామా. మెసేజెస్ అయితే పంపించారు 8662438814కి. ఫస్ట్ మెసేజ్ ఎవరు పంపించారు? వినయ ఆదిత్య మెసేజ్ చేశారు కడప నుండి. ఎస్ కరెక్ట్ ఆన్సర్. దేవసేన గారు తిరుపతి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. పెదపరిమి నుండి అబ్దుల్ కలాం గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఆర్జే ఆదిత్య గారు

0: గుడ్ మార్నింగ్ అంటూ ఐఎమ్ ఫైన్ అండి. హిందూపూర్ నుండి రాజేష్ మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. శుభోదయం ఆదిత్య అంటూ మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. పిఆర్ శేఖర్ రావు గారు చీరాల నుండి. కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు. కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ అంటూ దుర్గా ప్రీతి గారు బళ్ళారి కర్ణాటక నుండి. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఇమనేని వెంకటేశ్వరరావు గారు వేటపాలెం బాపట్ల జిల్లా నుండి. కరెక్ట్ ఆన్సర్. కానా నుండి తాతారావు గారు గుడ్ మార్నింగ్ ఆదిత్య అంటూ. ఎస్ గుడ్ మార్నింగ్ అండి. రోటర్ డ్యామ్ కూడా ఉందా? అయితే నాకు తెలిసింది మీరు పంపించిన ఫస్ట్ ఆన్సరే. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు? భాస్కర్ గారు పెడల నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ అండి. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి. కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పల్ రాజు గారు. గుడ్ మార్నింగ్ ఆదిత్య గారు ఎలా ఉన్నారు? ఎస్ ఐఎమ్ ఫైన్ అండి. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ గుడ్ మార్నింగ్ ఆదిత్య సార్ అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. లతా గారు ఉయ్యూరు నుంచి గుడ్ మార్నింగ్ ఆదిత్య గారు అంటూ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్. వంశీరాజ్ గుంటూరు నుండి. కరెక్ట్ ఆన్సర్. తుర్కపల్లి విలేజ్ నుంచి డేవిడ్ గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆమ్స్టర్డామ్. ఎస్, డ్యామ్ అనే పదంతో ఒక రాజధాని నగరం, అది కూడా నెదర్లాండ్స్. ఇంతకీ చెప్పాలంటే ఇది నెదర్లాండ్స్ దేశ రాజధాని ఆమ్స్టర్డామ్. నిజంగా ఈ ఆమ్స్టర్డామ్లో డ్యామ్ ఏంటి? నిజంగా వంతెనేనా? ఎస్, వంతెనే అనమాట. అక్కడ ఒక చిన్న వంతెన ఆధారంగా ఈ ప్రాంతంలో, అదే ఆ ప్రాంతంలో ఒక రాజధాని నగరం ఏర్పడిందంట. అందుకనే ఏదైనా సరే ఒక ల్యాండ్మార్క్ ఆధారంగా ఒక సిటీ అనేది ఏర్పడితే గనక ఆ సిటీకి సంబంధించి ల్యాండ్మార్క్ అదే ఎక్కువగా డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఇంకా ఆ సిటీకి ఆ ల్యాండ్మార్క్కి విడదీయరా అని సంబంధం ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే విజయవాడ అనగానే ఎవరికైనా గుర్తుకొచ్చేది ఇంద్రకీలాద్రి అండ్ అలాగే ప్రకాశం బ్యారేజ్. సో విజయవాడ ఎప్పుడు అంటే చెప్పాలంటే విజయవాడ ఏనాటి నుంచి ఉంది, ప్రకాశం బ్యారేజ్ అనేది రీసెంట్గా వచ్చింది. సో అలా కాకుండా ఇక్కడ ఆమ్స్టర్డామ్ అనేది డ్యామ్ ఆధారంగా చుట్టూరా ఒక సిటీ అనేది ఏర్పడిందంట. అందుకనే వాళ్ళు ఆ డ్యామ్ని ఎప్పుడు గుర్తుంచుకోవాలని వాళ్ళ పేర్లో పెట్టేసుకున్నారనమాట. సో ఆమ్స్టర్డామ్. సో ఈ నెదర్లాండ్స్ అనగానే ఎవరికైనా గుర్తుకొచ్చేది ఏంటంటే రకరకాల డ్యామ్స్. ఎస్, నెదర్ ఆమ్స్టర్డామ్లో ఉన్న డ్యామ్ మాత్రమే కాదు, దేశం అంతటా కూడా రకరకాల చోట్ల రకరకాల డ్యామ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఇంకా వాటి ప్రత్యేకతలు కూడా చాలానే ఉంటాయి. సో రీసెంట్గా యాప్స్ లూయిడ్స్ డిక్ డ్యామ్ అనేది ఉందన్నమాట. సో ఇక్కడికి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు వెళ్ళడం జరిగిందనమాట. సో యాప్స్ లూయిడ్స్ డిక్, ఇది నేను డచ్ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా చేశానో లేదో కానీ ఇంగ్లీష్లో ఉన్న స్పెల్లింగ్ ప్రకారం ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ మాత్రం కరెక్ట్గానే చేశానమాట. సో ఈ యాప్స్ లూయిడ్స్ డిక్ డ్యామ్ యొక్క ముఖ్యమైన పాత్ర ఏంటంటే గనక నెదర్లాండ్స్లో కొన్ని కొన్ని ప్రాంతాలు సముద్ర మట్టం కంటే తక్కువగా ఉంటాయి. అదేంటి, సముద్ర మట్టం కంటే 2,000 అడుగుల ఎత్తులో, సముద్ర మట్టం కంటే 10,000 అడుగుల ఎత్తులో అని చెప్పి వింటూ ఉంటాం కదా. ఇది హిల్ స్టేషన్స్కి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్. అదే కనుక సముద్ర మట్టం నుంచి కొంచెం కిందగా ఉంది అంటే గనక అక్కడ నీళ్లు అనేవి చాలా ఎక్కువగా నిలిచిపోతూ ఉంటాయి. చెప్పాలంటే ఇంకా సముద్రం దగ్గరలో ఇటువంటి ప్రాంతాలు ఉంటే సముద్రం వాటర్ అనేది ఎక్కువగా లోపలికి చొచ్చుకుంటూ వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా తెలిసిన విషయమే కదా, సముద్రం వాటర్ అది కూడా లోపల నుంచి చొచ్చుకుంటూ వస్తుంది అంటే అక్కడ వ్యవసాయం కాదు కదా, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసినా కూడా అది తుప్పెక్కేసి పడిపోతుంది అన్నమాట. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా రెస్ట్రిక్ట్ చేయడం కోసం ఆ ప్రాంతంలో ఒక డ్యామ్ని అయితే చాలా పెద్దగా చెప్పాలంటే 10 కిలోమీటర్ల పైనే కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. అదే యాప్స్ లూయిడ్స్ డిక్ డ్యామ్. ఇది సముద్రపు నీటిని ఆ ప్రాంతంలోకి రాకుండా మొత్తం అంతా కూడా రక్షిస్తూ ఉంటుందన్నమాట. అందుకనే ఇది అంత ప్రత్యేకమైంది, అంత ప్రధానమైంది. మరి హరివిల్లులో నేను అడగబోయే రెండో ప్రశ్న ఏంటంటే సంయుక్త అరబ్ రాజ్యాలు. మరి నేను దీన్ని తెలుగులో చెప్పాను, ఇంగ్లీష్లో చెప్తే గనక ఒక దేశం పేరు వస్తుందన్నమాట. సంయుక్త అరబ్ రాజ్యాలు దీన్ని ఇంగ్లీష్లో చెప్పాను, అదే సారీ తెలుగులో చెప్పాను, ఇంగ్లీష్లో మీరు చెప్తే ఒక దేశం పేరు వస్తుంది. మరి ఇంతకీ ఈ తెలుగులో చెప్పిన దాన్ని ఇంగ్లీష్లో ఆలోచించి మెసేజ్ పంపించేయండి 8662-4888-14కి.
1: హాట్ సమ్మర్లో
2: కూల్ టిప్స్. సమ్మర్లో వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వడదెబ్బ తగిలితే ఎలా ఉంటుందో తెలుసా?
1: చెమట పట్టకపోవడం, బాడీ టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగిపోవడం,
2: వణుకు పుట్టడం, మగత నిద్ర, కలవరింతలు రావడం,
1: ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మార స్థితిలోకి వెళ్ళడం.
2: మరి వడదెబ్బ తగిలిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?
1: వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ఉండే ప్రదేశానికి తీసుకెళ్ళాలి.
2: చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డు

0: తో శరీరం అంతా తుడవాలి. బాడీ టెంపరేచర్ నార్మల్ కి వచ్చే వరకు ఇలా చేస్తూనే ఉండాలి.
1: ఉప్పు కలిపిన మజ్జిగ ORS తాగించాలి. చల్లని గాలి తగిలేలా చూడాలి.
0: అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి నీరు తాగించకూడదు. వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.
1: ఇలా ఫాలో అయిపోతూ ఉండండి. ఈ సమ్మర్ లో సేఫ్ గా ఉండండి. హాట్ సమ్మర్ లో
0: కూల్ టిప్స్.
2: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
3: ఏదో బాగానే ఉన్నానులే.
2: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
3: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
2: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
3: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
2: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
3: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
2: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
3: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
2: ఆఫ్ కోర్స్.
4: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
2: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా. వా,
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

10:33 దాటి 17 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.1 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మరి హరివిల్లులో అడిగిన 2వ ప్రశ్న ఏమిటంటే సంయుక్త అరబ్ రాజ్యాలు. నేను దీన్ని తెలుగులో చెప్పానన్నమాట. ఈ పదాన్ని మీరు అంటే ఈ కలెక్షన్ ఆఫ్ వర్డ్స్ని మీరు ఇంగ్లీష్లో చెప్తే కనుక ఒక దేశం పేరు అయితే వస్తుంది. మరి ఇంతకీ ఏమిటి ఆన్సర్ అంటే కనుక చూద్దాం. ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారు? హాయ్ అజయ్ ఆదిత్య అంటూ జయదీప్ సాయి ఫ్రమ్ విజయవాడ నుంచి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పల్ రాజు గారు కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా విశ్వజ్ఞ విజయవాడ నుండి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడన నుండి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. వంశీరాజ్ గుంటూరు నుండి కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి మెసేజ్ చేశారు. సిటీ పేరు మెసేజ్ చేశారు అందులో, కానీ ఆ సిటీ ఏ కంట్రీలో ఉందో ఆ కంట్రీ పేరు కావాలన్నమాట ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఆయలవరం నుండి సిద్ధాంతి గోలి ధర్మారావు గారు పద్మావతి గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. కడప నుండి వినయ్ ఉత్తమ్ రెడ్డి నిషిత మెసేజ్ చేస్తున్నారు. ఇంకా శ్రీలేఖ నిరంజన కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుండి కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి కరెక్ట్ ఆన్సర్. పిఆర్ శేఖరరావు గారు చీరాల నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. పోలవరం నుండి భాస్కర్ రావు గారు రాణి గారు ఇలా అంటారు. ఎస్ అలాగే అంటారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ లేమెళ్లపాడు నుండి భాను గారు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మరి ఆన్సర్ ఏంటి అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దీన్ని యుఏఈ అంటారన్నమాట. సిటీ ఆఫ్ పర్ల్స్ అని ఏ నగరానికి పేరు? భారతదేశంలో సిటీ ఆఫ్ పర్ల్స్ అని ఏ నగరానికి పేరు? హరివిల్లో 3వ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సమాధానం తెలిస్తే 8662488 86628 8841 మీ మెసేజ్ పంపించవచ్చు.

10:40 దాటి 40 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యుర ఆర్జే ఆదిత్య. మనమున్నాం హరివిల్లో. మరి హరివిల్లులో అడిగిన ప్రశ్న ఏమిటంటే, సిటీ ఆఫ్ పర్ల్స్ అని భారతదేశంలో ఏ నగరానికి పేరు? తెలుసుకుందాం ఎవరెవరు మెసేజెస్ చేశారు. పెడన జోగానంద్రావు కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి, హైదరాబాద్. ఆన్సర్ రివీల్ చేసేసానా? కడప నుండి వినయ్, ఉత్తమ్ రెడ్డి, నిషిత, శ్రీలేఖ, నిరంజన మెసేజ్ చేశారు ఫ్యామిలీ మెంబర్స్. ఎస్ కరెక్ట్ ఆన్సర్. వంశీరాజ్ గారు గుంటూరు నుండి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. ఐలవరం నుంచి సిద్ధాంతి గోలి ధర్మారావు గారు, పద్మావతి గారు, బలరాంపూర్ ఉత్తరప్రదేశ్ కాదనుకుంటా ఆన్సర్ అయితే ఇదే. తిరుపతి బ్యాంక్ కాలనీ నుంచి శిరీష గారు మెసేజ్ చేస్తున్నారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఎస్ గుడ్ మార్నింగ్ అంటూ సంధ్యా, ప్రతీక్, ధీరజ్ నాగల్ దిన్నే నుండి మెసేజ్ చేశారు హైదరాబాద్. కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు హిందూపూర్ నుండి కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుండి గుడ్ మార్నింగ్ అండి. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా పిఆర్ శేఖర్ రావు గారు మెసేజ్ చేశారు. పెడన నుంచి కనకారావు గారు మెసేజ్ చేశారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. స్వీట్ ఆన్ మంగళగిరి దామర్లా చినమత్సన్ రావు గారు, పెదమస్తాన్ రావు గారు మెసేజ్ చేశారు. అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్ మెసేజ్ చేయలేదు. నెక్స్ట్ ఇంకా ఐలవరం నుండి మెసేజ్ చేస్తున్నారు. ఒక ఆన్సర్ని కరెక్ట్ చేసుకున్నారు ధర్మారావు గారు, పద్మావతి గారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్ అన్నమాట. మరి ఇంకా ఈరోజు హరివిల్లు కార్యక్రమంని ఇంకా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఇంకా తర్వాత ఇప్పుడు ఒక సాంగ్ అయితే విందామా?

0: కన్మణి ఖతిజ రాంబో మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు. హరి వీళ్ళు ప్రోగ్రామ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు సమయం 10:45 దాటి 16 సెకండ్లు కావస్తోంది. వేసవిలో షుగర్ వ్యాధి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రాయోజిత కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్, జనరల్ ఫిజీషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు బాలాజీ హాస్పిటల్స్ అండ్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ.
1: షుగర్, బీపీ, థైరాయిడ్, అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
2: డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు, మీరు విజయవాడలో ప్రముఖ కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ గా వైద్య సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా షుగర్ వ్యాధి పట్ల అవగాహన కల్పిస్తూ ఉన్నారు చాలా కాలం నుంచి. అయితే డాక్టర్ గారు, వేసవి కాలం, సమ్మర్ అనగానే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంత అసౌకర్యంగా ఉంటారు. ఇక షుగర్ ఉన్నటువంటి వాళ్ళ విషయానికి వస్తే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటిది గత కార్యక్రమంలో కూడా చెప్పారు మీరు. డాక్టర్ గారు, షుగర్ ఉన్నటువంటి వారు ఈ లవణాలు సమతుల్యత దెబ్బతినకుండా ఉండాలంటే, అంటే మీరు చెప్పారు గత కార్యక్రమంలో ఎలక్ట్రోలైట్స్ ఇన్బ్యాలెన్స్ అనేటువంటిది సమ్మర్లో ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది, డీహైడ్రేషన్ అనేటువంటిది అని అన్నారు, మరి ఏం చేయాలి అలాంటప్పుడు?
3: నమస్కారం అండి, నేను డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్. సో బేసికల్గా సమ్మర్లో డీహైడ్రేషన్ వల్ల వచ్చే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ట్రీట్ చేయాలంటే బేసికల్గా ఏంటంటే సరిపడా నీరు తీసుకోవాలండి. బటర్ మిల్క్, నిమ్మకాయ నీళ్లు, షుగర్ లేని నిమ్మకాయ నీళ్లు, ఎటువంటి జ్యూసులు తీసుకోకూడదు. చాలామంది జ్యూసెస్ తీసుకుంటారు. షుగర్ ఉన్న వాళ్ళ గురించే నేను మాట్లాడుతున్నాను. జ్యూసెస్ తీసుకోవడం వల్ల నీరసం తగ్గుతుంది అనేది ఒక మైండ్కి ఒక చిన్న అపోహ మాత్రమే. బేసికల్గా పండ్లు తినచ్చు, జ్యూస్ తాగకూడదు. జ్యూస్ తాగడం వల్ల ఏమవుతుందంటే ఆ పీచు పదార్థం లేకపోవడం వల్ల, ఆ జ్యూస్ తాగిన వెంటనే ఫైబర్ లేకపోవడం వల్ల షుగర్ అనేది ఇన్స్టెంట్గా స్పైక్ అవ్వడం, దానికి తగ్గట్టు ఇన్సులిన్ డిమాండ్ చేయడం, విపరీతమైన జ్యూస్ తాగిన 2 అవర్స్ తర్వాత. షుగర్ పేషెంట్స్ గురించే చెప్తున్నాను, నార్మల్ పర్సన్స్ గురించి కాదు. మనం ప్రీవియస్ ఎపిసోడ్లో మాట్లాడినట్టు నీరసంగా ఉన్నప్పుడు మీరు ప్లెయిన్ మజ్జిగ తీసుకోండి, లేదా మంచినీళ్ళు తీసుకోండి, కావాల్సిన మంచినీళ్ళు తీసుకోండి, చిట్కడని తుప్పేసి మజ్జిగ 4-5 గ్లాసులు తీసుకోండి, అంటే ఓవర్ 2 అవర్స్. తర్వాత బాగా నీరసంగా ఉండి తప్పన్నప్పుడు మాత్రమే ఓఆర్ఎస్ ఒకటి తీసుకోండి. కొబ్బరి నీళ్ళు కూడా లేత కొబ్బరి నీళ్ళు, కిడ్నీ సమస్యలు అంతకుముందు ఎటువంటి కిడ్నీ సమస్యలు లేకపోతే కొబ్బరి నీళ్ళు తీసుకుంటే కూడా ఈ డీహైడ్రేషను, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ సమస్య తగ్గించవచ్చు. కానీ ఇంకా ఇవి తీసుకున్నా సరే మీకు బాగా విపరీతమైన కండరాలు పట్టేయడం, అయోమయంగా ఉండడం, విపరీతమైన నీరసం, గుండె వేగంగా కొట్టుకుంటున్నట్టు, అయోమయంగా ఉన్నట్టు ఉంటే మాత్రం మీరు ఒక ఫిజిషియన్ని కలిసి దాన్ని ఎవాల్యుయేట్ చేయించుకోవాల్సిన అవసరం ఉందండి.
2: డాక్టర్ ఫణికుమార్ గారు, మీరు ఇప్పుడు ఏం చెప్పారంటే లవణాల సమతుల్యత దెబ్బతినకుండా ఉండటం కోసంగా, అంటే ఒకవేళ ఆ ఎలక్ట్రోలైట్స్ అనేటువంటిది ఇన్బ్యాలెన్స్ అయినట్లయితే ఇట్లా కొబ్బరి నీళ్లు ఇలాంటివి చెప్పుకొచ్చారు మీరు మజ్జిగ ఇలాని, మరి షుగర్ ఉన్న వాళ్ళు కొబ్బరి నీళ్ళు తాగకూడదు, షుగర్ లెవెల్స్ పెరుగుతాయని అంటుంటారుగా.
3: కొబ్బరి నీళ్ళు షుగర్ కంట్రోల్ ఉన్నవాళ్ళు జస్ట్ లేత కొబ్బరి నీళ్ళు ఆ డిహైడ్రేటెడ్ స్టేట్లో మాత్రమే తీసుకోమంటామండి, రెగ్యులర్గా కాదండి.
2: తర్వాత డాక్టర్ గారు, అసలు వేసవి కాలంలో షుగర్ లెవెల్స్ ఎలా ఉండాలి? ఏ కాలంలో అయినా అంతే ఉండాలా? ఈ సమ్మర్లో ఏమైనా ఉందా ప్రత్యేకంగా?
3: లేదు సార్, ఈ సమ్మర్లో షుగర్ లెవెల్స్ కొంచెం ఫ్లక్చుయేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏ కాలంలో అయినా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటేనండి, షుగర్ పేషెంట్కి, నార్మల్ పర్సన్ కాదు, నార్మల్ పర్సన్కి అయితే సరగడపిన షుగర్ 99 లోపల ఉండాలి, తిన్న తర్వాత షుగర్ 160 లోపల ఉండాలి. అదే షుగర్ పేషెంట్స్కి అయితే పరగడపన 80-130 లోపల ఉండొచ్చు, 126 లోపల ఉండొచ్చు, తిన్న తర్వాత 180 లోపల మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే షుగర్ HbA1c అంటే షుగర్కి సంబంధించిన 3 నెలల సగటు యావరేజ్ పరీక్ష 7 లోపల మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే షుగర్ లెవెల్స్లో బాగా సమ్మర్లో బాగా హెచ్చుతగ్గులయ్యే అవకాశం ఉంది కాబట్టి కొందరికి ఎండలో తిరిగినప్పుడు షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యే అవకాశం ఉంది, లేదా స్ట్రెస్ వల్ల షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి తరచూ మానిటరింగ్ చేసుకుని దానికి తగ్గట్టు మెడిసిన్స్, డైట్ అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి.
2: డాక్టర్ ఫణికుమార్ గారు, షుగర్ ఉన్నటువంటి వారు, దీర్ఘకాలంగా ఉన్నటువంటి వారు ప్రత్యేకించి ఇన్సులిన్ వాడుతూ ఉంటారు డాక్టర్ల సలహా మేరకు.
3: అవును సార్.
2: ఈ వేసవి కాలంలో, ఈ సమ్మర్లో ఇన్సులిన్ వాడేటువంటి పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి?
3: సార్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అదే ఇన్సులిన్ వాడే వారి గురించి. ఇన్సులిన్ వాడే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, ఇన్సులిన్ అనేది ఉష్ణోగ్రతకి చాలా సెన్సిటివ్ అండి. అది బాగా వేడి ప్రదేశంలో ఎండకు పెట్టినప్పుడు దాని పొటెన్సీ పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇన్సులిన్ పెన్ లేదా బాటిల్ వాడే వాళ్ళు ఎవరైనా సరే మ్యాక్సిమం ఫ్రిడ్జ్లో డోర్లోనే మెయింటైన్ చేయాలి, 2 to 8 degrees టెంపరేచర్లో. తర్వాత డీప్ ఫ్రీజ్లో పెట్టకూడదు, గడ్డగట్టితే కనుక ఇన్సులిన్ వాడకూడదు. ఫ్రిడ్జ్ డోర్లోనే పెట్టుకోవాలి, డైరెక్ట్గా సన్లైట్ పడే చోట పెట్టకూడదు. తర్వాత

0: కార్లో డైరెక్ట్ డాష్ బోర్డ్ మీద ఎండకి ఫేస్ చేస్తూ పెట్టకూడదు. అలా పెడితే ఇన్సులిన్ పనితీరు తగ్గే అవకాశం ఉంది. తర్వాత ఇన్సులిన్ ఏదైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు, ఏదైనా ఊరికి వెళ్తున్నప్పుడు ఇన్సులిన్ పౌచెస్ దొరుకుతాయండి, అంటే కూల్ పౌచెస్ దొరుకుతాయి. ఆ కూల్ పౌచెస్లోనే ఇన్సులిన్ పెట్టుకుని వెళ్లాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నన్ను కొంతమంది పేషెంట్స్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళకి తప్పని పరిస్థితుల్లో ఇన్సులిన్ వాడాల్సిన అవసరం ఉంది, కానీ కొంతమందికి ఫ్రిడ్జ్ లేని, మేబీ ఒక 10 రోజులు వేరే ట్రిప్కి వెళ్తున్నాము, ఆ 10 రోజులకి ట్యాబ్లెట్ ఇచ్చేయమంటారు. అది కొంతమందికి కుదరని పక్షంలో కూడా ఇన్సులిన్ని వాళ్ళు ఏ ట్రిప్కి వెళ్ళినా సరే కూల్ పౌచ్లో తీసుకెళ్ళి ఇన్సులిన్ చేసుకోవచ్చు. కానీ ఇన్సులిన్ స్కిప్ చేయడం, ఎవరికైతే ఇన్సులిన్ అవసరమని డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారో వాళ్ళకి అవసరమైతే తప్ప మనం ఇన్సులిన్ అనేది అడ్వైస్ చేయము. అంటే ఇన్సులిన్ డిపెండెంట్ పేషెంట్స్కి మాత్రమే మనం ఇన్సులిన్ అడ్వైస్ చేస్తాము. సో ఈ ఒక వారం రోజులు మనం ఊరెళ్తున్నాం కదా, ఆ వారం రోజులు ఇన్సులిన్ మిస్ చేయడం వల్ల వాళ్ళకి వెళ్ళిన ఊర్లో డయాబెటిక్ కీటోఆసిడోసిస్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్సులిన్ డోస్ అనేది డాక్టర్ సలహా లేకుండా మీరు స్కిప్ చేయకూడదు. క్యారీ చేస్తున్నప్పుడు ఒక ఇన్సులిన్ కూల్ పౌచ్లో పెట్టుకుని ఎండ తగలని ప్రదేశంలో పెట్టుకుని బ్యాగ్లో తీసుకెళ్లొచ్చు.
1: డాక్టర్ గారు, వేసవి కాలంలో వడదెబ్బ తగిలింది అంటే మీరు వైద్యులు హీట్ స్ట్రోక్ లేదా సన్ స్ట్రోక్ అనే పదాలు వాడుతుంటారు. షుగర్ ఉన్న వాళ్ళకి వాళ్ళది ఇంకా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు.
0: నిజానికి
1: సరే, వడదెబ్బ తగిలింది అనుకోండి, హీట్ స్ట్రోక్ అయింది అనుకోండి, షుగర్ ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేకంగా ఏమైనా ట్రీట్మెంట్ చేయాలా? మీరు ఇన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయాలనా?
0: సరే, అదే అడ్మిషన్ బేసికల్గా మనకి పేషెంట్ ఒక జనరల్ కండిషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. సో పేషెంట్ కాన్షియస్ ఓరియంటెడ్ ఉన్నాడు అంటే మనకు బేసికల్గా సిమ్టమాటిక్ మేనేజ్మెంటే సరిపోతుంది. లేదు, హై గ్రేడ్ ఫీవర్తో వచ్చాడు, కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నాడు, టెంపరేచర్స్ కంట్రోల్ అవ్వట్లేదు, అన్కంట్రోల్డ్ షుగర్ ఉందంటే మాత్రం దాని తగ్గట్టు మనం వైద్యం చేయాల్సిన అవసరం ఉంటుంది.
1: డాక్టర్ ఫణికుమార్ గారు, సమ్మర్లో చాలామంది అంటే మామూలు మనుషులు కూడా విపరీతంగా ఈ జ్యూసులు కూల్ డ్రింకులు బాగా తాగుతుంటారండి. మామూలు వాళ్ళ విషయం పక్కన పెడితే ఈ షుగర్ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ జ్యూసులు లాంటివి కానీ కూల్ డ్రింకులు లాంటివి కానీ తాగి
0: సార్, షుగర్ ఉండే వాళ్ళు కూల్ డ్రింక్స్ కానీ డైరెక్ట్ ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఇంకా ఆ షేక్స్ ఈ షేక్స్ లేకపోతే ఐస్ క్రీమ్స్ అనేవి మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. ఎందువలన అంటే ఆ షుగర్ అనేది మనకి ఫ్రూట్స్ డైరెక్ట్గా తిన్నప్పుడు ఆ పీచు పదార్థం ఉండడం వల్ల షుగర్ స్పైక్ అనేది ఇన్స్టెంట్గా ఉండదు. అదే జ్యూస్ చేసినప్పుడు అంతా వడబట్టేస్తారు కాబట్టి తీసుకున్న వెంటనే షుగర్ లెవెల్స్ బ్లడ్లోకి స్పైక్ అవ్వడం జరుగుతుంటుంది. దానివల్ల షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవ్వడం, దానివల్ల మళ్ళీ నీరసం రావడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి షుగర్ పేషెంట్స్ ఎప్పుడైనా సరే ఫైబర్ ఎక్కువ ఉండే ఫుడ్ తినాలి. ఈ జ్యూసెస్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి చాలా వరకు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉందండి.
1: ఇక్కడ ఒక చిన్న డౌట్ వస్తుంది చాలా మందికి. సరే, మిగిలిన ఫ్రూట్ జ్యూస్ అంటే సరే మీరు చెప్పినటువంటి ఇబ్బంది ఉందనుకుందాం. బత్తాయి పళ్ళు, వీటినే కొన్ని ప్రాంతాల్లో రాయలసీమలో చీనికాయలు అంటారు, చీని పళ్ళు,
0: అవి తొనతో పాటు తినొచ్చండి.
1: తినొచ్చు, అది కూడా జ్యూస్ తాగినా కూడా ఇబ్బంది
0: లేదు సార్. తొన తింటే ఆ ఫైబర్ ఉండే బెనిఫిట్, షుగర్ రిలీజ్ స్లోగా ఉంటుంది. అదే మీరు జ్యూస్ తాగే అది మొత్తం అంతా వడబట్టేసిన తర్వాత మీకు ఇన్స్టెంట్గా షుగర్ స్పైక్ వచ్చేస్తుంది. కాబట్టి బత్తాయి కాయలు, కమలకాయలు తొనతో పాటు తినొచ్చండి. అది ఒకేసారి మీడియం సైజ్ కాయ తీసుకోవచ్చు, ఒకేసారి ఎక్కువ కాకుండా ఒక హాఫ్ కాయ లేకపోతే ఫుల్ కాయ షుగర్ లెవెల్స్ బట్టి చూసుకుని తీసుకోవాలండి.
1: డయాబెటిక్ కీటో ఎసిడోసిస్ కండిషన్ అని ఒక పదం వాడారు.
0: అవునండి,
1: అది చాలా మందికి మామూలు ప్రజలకు కొంచెం అంతగా ఎక్కువగా అర్థం కాదేమో. అసలు ఏమిటి డాక్టర్ గారు ఆ కండిషన్ అంటే ఏంటి అసలు?
0: సో డయాబెటిక్ కీటో ఎసిడోసిస్ అనేది షుగర్ కంట్రోల్లో లేని పేషెంట్స్కి వచ్చే అతి ముఖ్యమైన కాంప్లికేషను. దాంట్లో ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేనప్పుడు పేషెంట్స్ విపరీతమైన వామిటింగ్స్, కడుపులో నొప్పి, అయోమయంతో వస్తూ ఉంటారు. పేషెంట్ దగ్గర ఒక రకమైన స్మెల్ వస్తుంది, అంటే ఫ్రూటీ ఆర్డర్ అంటాము కీటోన్స్ వల్ల, ఒక రకమైన పండ్ల వాసన అంటే పండ్ల జ్యూస్ వాసన పేషెంట్ దగ్గర వస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా పేషెంట్ బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేసి యూరిన్లో కీటోన్స్ ఎంత ఉన్నాయో చూసి అది ఒక డయాబెటిక్ ఎమర్జెన్సీ. అది అంత కామన్ కాదు, కేవలం షుగర్ కంట్రోల్ లేని వాళ్ళు, ఇన్సులిన్ డిపెండెంట్ వాళ్ళలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము, టైప్1 పేషెంట్స్లో చూస్తూ ఉంటాము. అదేంటంటే ప్రీడిస్పోజింగ్ ఏదన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు డీకేఏలోకి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఎవరైనా అన్కంట్రోల్డ్ డయాబెటిక్ పేషెంట్ అయోమయంగా ఉన్నప్పుడు, ఆయాసపడుతున్నప్పుడు, కడుపులో నొప్పి చెప్పి లేకపోతే విపరీతంగా వామిటింగ్స్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు దగ్గరలోని హాస్పిటల్కి వెళ్ళి అది డయాబెటిక్ కీటోసిస్సా లేకపోతే కీటోఆసిడోసిస్సా లేకపోతే ఆ కీటోన్స్ లేకుండా కేవలం షుగర్ ఒకటి కంట్రోల్ లేకపోవడం వల్ల వచ్చిన కాంప్లికేషన్నా అనేది మీరు ఎవాల్యుయేట్ చేసి డయాగ్నోస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో డయాబెటిక్ కీటోఆసిడోసిస్ అనేది ప్రీడిస్పోజింగ్ అన్కంట్రోల్డ్ షుగర్ పేషెంట్స్, లేకపోతే పోయినసారి నేను చెప్పినట్టు వామిటింగ్స్, మోషన్స్ లాంటి కండిషన్స్లో, లేకపోతే ఇంకేదో ఇన్ఫెక్షన్ వల్ల ప్రీడిస్పోజింగ్ కండిషన్ వల్ల డీకే వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా షుగర్

0: కంట్రోల్ లేనటువంటి వాళ్ళు ఇన్సులిన్ డిపెండెంట్ వాళ్ళలోనే ఆ కాంప్లికేషన్ ఎక్కువ వస్తుంది. ఇకపోతే షుగర్ కంట్రోల్ ఉన్నా సరే కొంతమందికి లేటెస్ట్ జనరేషన్ ఆఫ్ మెడిసిన్స్ మనకి ఎస్జిఎల్టీ ఇన్హిబిటర్స్లో కొంతమందికి యూగ్లైసెమిక్ కీటోసిస్ అంటే షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉన్నా సరే డిహైడ్రేషన్ వల్ల వాళ్ళ బాడీలో ఎసిడోసిస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటుంది. ఇదన్నీ ఏంటంటే మనం లక్షణాలు చెప్పడం కంటే పేషెంట్కి ఉండే కండిషన్ బట్టి మనం అప్పటికప్పుడు డయాగ్నోసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి.
1: డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు, అసలు వేసవి కాలంలో షుగర్ ఉన్నటువంటి వారు పాటించాల్సినటువంటి ఆహార నియమాలు, దాంతోపాటు విహార నియమాలు.
0: సో షుగర్ ఉన్న వాళ్ళు బేసికల్గా వేసవి కాలంలో తీసుకోవాల్సిన చలవ చేసే ఫుడ్స్ గురించి, మనం నీటి శాతం ఎక్కువ ఉండే కూరగాయలు ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవచ్చండి. బెస్ట్ వచ్చేసి అన్నిటికంటే బెస్ట్ కీరా దోసకాయ, టొమాటో, సొరకాయ, బీరకాయ, పొట్లకాయ, బూడిద గుమ్మడికాయ, ఇది రోజువారీ డైట్లో ఉంచుకోవచ్చు. ఆకుకూరలు, మొలకలు, ఉడకబెట్టిన శనగలు, స్ప్రౌట్స్, అలసందలు లేకపోతే కాబూలీ శనగలు ఇవి తీసుకోవచ్చు. మజ్జిగ ఎక్కువ తీసుకోవచ్చు. గుడ్లు, చేప, చికెన్ తీసుకోవచ్చు, అది కూడా ఉడికించిందే ఫ్రైడ్ కాకుండా. మటను, రెడ్ మీట్ అనేది కొంచెం తక్కువ తీసుకోవాలి. తర్వాత పండ్లలో వచ్చేసి యాపిల్, బొప్పాయి, జామకాయ, కమల ఇవన్నీ లిమిట్లో తీసుకోవచ్చు. తీసుకోకూడని పదార్థాలు వచ్చేసి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కూల్ డ్రింక్స్, డైరెక్ట్ ఫ్రూట్ జ్యూసెస్, ఐస్ క్రీమ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే మైదా, బేకరీ ఐటమ్స్, ఇన్స్టెంట్ ఫుడ్స్, ఏదైనా ఆహారం ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే షుగర్ స్లోగా రిలీజ్ అవుతుంది, పేషెంట్కి అది బెనిఫిట్ చేస్తుంది. ఇన్స్టెంట్గా రిలీజ్ అయ్యే ఫుడ్ ఏది తీసుకున్నా సరే అది ఇన్స్టెంట్గా షుగర్ లెవెల్స్ తినగానే అరిగిపోయి షుగర్ వెంటనే పెరిగిపోయే ఫుడ్స్ అనేది చాలా వరకు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉందండి.
1: పాలు, బాదం పాలు ఈ రెండింటిలో ఏది తీసుకోవచ్చు, ఏది తీసుకోకూడదు?
0: పాలకి ఇన్సులిన్ స్పైక్ అవుతుంది. బాదం పాలు అనేది అది అగైన్ మళ్ళీ ఇందాక మనం అనుకున్న కూల్ డ్రింక్స్ కోవకు వస్తుంది కాబట్టి పాలు తీసుకోవచ్చండి. అది కూడా మీడియం ఫ్యాట్ ఉండే పాలు తీసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం పెరుగు కంటే బటర్ మిల్క్ బెటర్ అండి.
1: మంచిది. డాక్టర్ గారు, దానిమ్మ పళ్ళు యాక్చువల్గా మనం జ్యూస్ ఎవరు తొందరగా తాగరు, తాగుతున్నప్పటికీ కూడా తక్కువగా తాగుతారు. దానిమ్మ గింజలు
0: తినొచ్చు.
1: డయాబెటిక్ పేషెంట్లు
0: తినొచ్చండి. ఒక కప్ గింజలు బౌల్ నిన్న తినొచ్చండి. సార్ ఫైనల్గా ఒక 7 రూల్స్ గుర్తుపెట్టుకోండి. బేసికల్గా రోజుకి కనీసం 3 లీటర్ల వాటర్ తీసుకోండి. హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం డాక్టర్ గారు మీకు చెప్పిన లిమిట్ వాటరే తీసుకోండి. కొంతమంది కార్డియాక్ ఫెయిల్యూర్స్లో, కిడ్నీ ఫెయిల్యూర్స్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం వాటర్ కంటెంట్ డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ మేరకే తీసుకోండి. అంటే లిమిట్, మనం ఫ్లూయిడ్ ఇంటెక్ లిమిట్ చేస్తాం కాబట్టి కిడ్నీ పేషెంట్స్కి, కార్డియాక్ పేషెంట్స్కి. జ్యూసులు, కూల్ డ్రింక్స్కు పూర్తిగా తగ్గించుకోండి. తర్వాత షుగర్ లెవెల్స్ వారానికి 1-2 సార్లు చెక్ చేసుకుంటూ ఉండండి. మూత్రంలో ఏదైనా మంట అనిపించినా లేకపోతే ఫీవర్ వచ్చినా సరే ఇన్ఫెక్షన్ని ముందుగానే గుర్తించే అవకాశం కోసం యూరిన్ టెస్ట్ చేసుకుని మీ ఫిజిషియన్ని కన్సల్ట్ చేయండి. వామిటింగ్స్ కానీ, మోషన్స్ కానీ ఉన్నప్పుడు, షుగర్ కంట్రోల్లో లేనప్పుడు ఖచ్చితంగా డాక్టర్ గారిని కలిసి వారి నిర్ణయం మేర మీరు వాళ్ళు చెప్పిన సలహా పాటించాల్సిన అవసరం ఉంది. నీరసంగా అనిపించినా లేకపోతే యూరిన్ తక్కువ వస్తున్నట్టు అనిపించినా సరే కూడా మీరు దాన్ని అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని సలహా మేరకు మీరు నిర్ణయం తీసుకోండి.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
3: మీరింతవరకు వేసవిలో షుగర్ వ్యాధి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు బాలాజీ హాస్పిటల్స్ అండ్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. 4 రోజుల భారత పర్యటనకై అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రుబియో ఈరోజు కోల్కతా చేరుకున్నారు. భారత్లో ఆయన తొలిసారి పర్యటిస్తున్నారు. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో, రేపు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్తో రుబియో విస్తృత చర్చలు జరపనున్నారు. ఢిల్లీలో జరిగే క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి మంగళవారం ఆయన హాజరుకానున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని యాదమర్రి మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. యాదమర్రి మండలం కండ్రిగ ప్రజావేదికలో పాల్గొంటారు. అనంతరం సంతగేటు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలిస్తారు. పాకిస్తాన్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చొరబాట్లను నిరోధించేందుకు వచ్చే ఏడాదిలో స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. సుమారు 6,000 కిలోమీటర్ల సరిహద్దును శత్రు దుర్భేద్యంగా మార్చనున్నట్లు ఆయన తెలిపారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను ఈరోజు 3 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్లో విడుదల చేయనుంది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 25వ తేదీ సోమవారం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తుంది. తిరుమల తిరుపతిలో గదుల కోటాను అదే రోజు 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 87 పైసలు, డీజిల్పై 91 పైసలు పెంచుతూ చమురు సంస్థ నిర్ణయం తీసుకున్నాయి. 4 రోజులకోసారి ఇంధన ధరలు పెరుగుతున్నాయి. ఈ నెలలోనే ఇంధన ధరలు 3 సార్లు పెరిగాయి. తాజాగా పెంచిన ధరలు నేటి 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. రానున్న 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాలతో సహా వాయువ్య, మధ్య, తూర్పు భారత్లోని కొన్ని మైదాన ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. మున్సిపాలిటీలను పూర్తిస్థాయిలో పరిశుభ్రంగా మార్చడమే లక్ష్యంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం చేపడుతున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. 4 వారాల పాటు జరిగే కార్యక్రమాన్ని బెలూన్ లేగరవేసి ఆయన ప్రారంభించారు. 1వ వారంలో రోడ్లు, పబ్లిక్ ప్లేసులను శుభ్రం చేయడం, 2వ వారంలో కాలువలను శుభ్రం చేయడం, 3వ వారంలో ఇల్లు, షాపుల వద్ద చెత్తను వేరు చేసేలా అవగాహన కల్పించడం, 4వ వారం పబ్లిక్ టాయిలెట్స్ను శుభ్రం చేసేలా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో 2.87 లక్షల కోట్ల డివిడెండ్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి చెల్లించిన 2.69 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 6.75% ఎక్కువ. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

0: నవపదుల నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

0: 11:05 దాటి 53 సెకండ్లు కావస్తోంది. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మరి ఈ రోజు ఎన్నో విషయాలు అయితే తెలుసుకున్నాను కదా, మరి వాటితో పాటు ఇంకా బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే విన్నారు. మరి మళ్ళీ మరిన్ని విషయాలతో మళ్ళీ కలుసుకునే ముందు ఇంకా అంతవరకు స్టే కూల్ అండ్ స్టే హ్యాపీ. విత్ దిస్ యువర్ ఆర్జే ఆదిత్య ఈ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.
1: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
2: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
1: అవునా, అదలాగా?
2: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్ లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్ లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
1: హే సూపర్ ఐడియా రా.
3: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి
1: రా రాముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయింది మనందరికీ.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును,

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: హాయ్ హలో నమస్తే అస్సలాం వలైకుమ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబాడీ హాయ్ ఫ్రెండ్స్ మరి మిమ్మల్ని అందరినీ ఈ సమయంలో అలరించడం కోసం మీ ముందుకు వచ్చేసాను నేను మీ అన్వర్ సో మరి స్టూడియోల సమయం చూస్తే 11:14 అదేంటి భయ్యా నువ్వు సాయంత్రం పూట చక్కగా షికారుకి వెళ్ళినట్టుగా వస్తావు కదా ఏంది టైంలో వచ్చావు అనుకుంటారా ఏం లేదు భయ్యా ఆ షికారుకు నుంచి కాస్త షేర్ అట్లా అయిపోయింది అందుకనే నేను ఇట్లా వచ్చేసానమాట ఏదోమైనా కానీ భయ్యా వచ్చాను కదా మీకోసం మంచి మంచి పాటలు బుల్లి బుల్లి మాటలు తీసుకొచ్చాను వాటన్నిటిని మీకు వినిపించేస్తాను మరి ఇక లేట్ చేయకుండా రెడీ చేసేద్దాం ఈనాటి ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తావు మరి 11 అయిపోయిందంటే సినిమా కబుర్లు మరి సినిమా కబుర్లో మీకోసం చక్కెరలో కొడుతూ మొత్తం ఎన్నో సినీ విశేషాలను తీసుకొచ్చాను వాటన్నిటిని మీకు చెప్పేస్తాను అంతకంటే ముందు ఒక మంచి రాజుగారి పాట విందాం మన కోసం సిద్ధంగా ఉన్నారు ది రాజసబ్ మూవీ నుంచి ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తుండే స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3
1: We got flow, we got style. Making move with a smile. Everybody

వెల్మడియర్ ఫ్రెండ్స్, మనం తాక్షణం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3. మనమున సినిమా కబుర్లలో మరి ముందుగా మీకోసం చెప్పబోతున్నటువంటి ఆ సినిమా విశేషాలు ఏమిటి అంటే, మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఉన్నారు కదా భయ్య, ఆయనది నెక్స్ట్ ఒక మంచి సినిమా వస్తుంది. మనందరికీ తెలిసిందే, మన డైరెక్టర్ బుచ్చిబాబు గారు సానా దానికి వారిద్దరు కాంబినేషన్లో వస్తున్నటువంటి చిత్రం పెద్ది అని. ఆల్రెడీ ఈ సినిమా గురించి ఏ విషయం వచ్చినా కానీ అదొక పెద్ద సెన్సేషనే, ఎందుకంటే ఆల్రెడీ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని ఒక మంచి 2 పాటలను మన కోసం రిలీజ్ చేసి ఒక ఉర్రు తిరిగిచ్చేశారు. దానికి తోడు మొన్ననే రీసెంట్గా టీజర్ కూడా విడుదల చేసి అసలు ఆ సినిమా స్టోరీ ఏ రేంజ్లో ఉండబోతుందా, అందులో మన రామ్ చరణ్ ఎట్లా కనబడబోతున్నాడా అని చక్కగా చూపించారు. ఇంకా 2-3 క్యారెక్టర్లు ఉంటారేమో, డబుల్ ఫోజ్ ఏమో అనుకున్నాం కానీ అదేం కాదండి భయ్య. చక్కగా ఈయన ఒక 2-3 క్యారెక్టర్ని ఈయనే మని పోషిస్తున్నారంటే మామూలుగా ఉండదు విషయం. మరి ఖచ్చితంగా సినిమా అయితే కనుక మన సిల్వర్ స్క్రీన్ మీద ఒక రేంజ్లో ఉండబోతుంది. మరి దానికి తోడు కాస్త కుర్రాలను ఖుషీ చేయడం కోసం, సినిమాని మంచి ఇదిగా ఉంచడం కోసం ఇంకొక సినిమాలోని పాటనైతే కనుక విడుదల చేయబోతున్నారట. మరి ఆ పాట కూడా ఒక రేంజ్లో ఉండబోతుందని టాకు. బేసికల్గానే మన ఏఆర్ రెహమాన్ గారు ఒక టైప్ ఆఫ్ మాస్ సాంగ్స్ ఇవ్వడంలో ఆయన దిట్ట. దానికి శృతి హాసన్ గారు నృత్యం చేశారంటే మామూలుగా ఉంటుందా. వీరిద్దరు కాంబినేషన్కు తోడు మన రామ్ చరణ్ గారు కూడా స్టెప్పులు వేస్తే ఇక విజిల్ నీయడానికి విజిల్ రాని వారు కూడా విజిల్ పట్టుకెళ్తారండి. అలా ఉంటుంది మరి విషయం, మామూలుగా ఉండదు మరి, చదువుకుంటుంది మరి. చూడాలి మరి థియేటర్లో ఏ రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో ఈ పాట ఈ మూవీ అదనమాట సంగతి. మరి ఈ మంచి విషయం ఉన్నాం కదా, అందుకే మీకోసం ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ గేమ్ చేంజర్ నుంచి. ఈ పాటను కూడా వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

జరగండి జరగండి జరగండి, గూగుల్ ఎత్తికిన గుంసు వచ్చనండి. జరగండి జర

0: అప్పు కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ పక్క క్లిక్లో నైనా వా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
4: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
3: కాసేపు ఉండొచ్చు కదా?
4: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
3: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
4: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
3: మీ తెలివి ముందు నాదేముందండి.
4: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
5: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా సినిమా కబుర్లలో బయ ది మ్యాన్ ఆఫ్ మాసెస్ అని ఈ మధ్య మనం మన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారిని చక్కగా ముద్దుగా పిలిచేసుకుంటున్నాం. మరి ఈయన చేసే ప్రతి సినిమా ఒక రేంజ్లో ఉంటుంది, మామూలు ఉండదు. దానికి తోడు ఈయనకి మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారు కూడా యాడ్ అయితే ఎలా ఉంటుంది అన్న రేంజ్ని మనం ఆల్రెడీ అరవింద సమేత వీరరాఘవ చిత్రంలో చూసాము. ఏం చూపించారు భయ్యా, బేసిక్గానే మన జూనియర్ ఎన్టీఆర్ అంటే మంచి డాన్స్, మంచి ఫైట్స్ ఇవన్నీ ఉంటాయి, కానీ ఒక కొత్త ఫ్రెష్ లుక్లో చూపించారు భయ్యా. అరవింద సమేత మూవీలో త్రివిక్రమ్ గారు చాలా పద్ధతిగా మాస్గా వైలెంట్ని క్లాసికల్గా చూపించారు. సూపర్ భయ్య మామూలు లేదు. మరి ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇంకొక సినిమా అయితే రావడానికి సిద్ధంగా ఉన్నదట. ఆ సినిమా స్టోరీ కూడా ఒక రేంజ్లో ఉంటుందంట భయ్యో. ఒక మైథలాజికల్ని అలాగే ఒక హిస్టారికల్ కాన్సెప్ట్ని రెండింటిని మిళితం చేసి ఈ సినిమా కోసం ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నారట డైరెక్టర్ త్రివిక్రమ్ గారు. మరి ఈ సినిమాలో మన జూనియర్ ఎన్టీఆర్ భయ్యాని ఏ రకంగా చూపిస్తారు, ఖచ్చితంగా మనం చూసి తీరాల్సిందే. అట్ ది సేమ్ టైం ఈ సినిమాకు సంబంధించి ఒక చిన్న గ్లింప్స్ లాంటిదో లేదా ఏదైనా ఒక అప్డేట్ని కనుక ఇద్దాం అనుకుంటున్నారట మన కోసం, మన మీద ప్రేమతో. అది ఎప్పుడు అనుకుంటున్నారా? ఇప్పుడప్పుడే కాదండి, నెక్స్ట్ మంత్, ఇంకొక 10-15-20 రోజుల్లో, మేబీ మోస్ట్లీ 10-15 లోపే అయితే కనుక గ్లింప్స్ని అయితే మన కోసం వదలబోతున్నారట. మరి యంగ్ టైగర్ భయ్య లుక్ ఎలా ఉంటుంది, త్రివిక్రమ్ గారు చేయబోతున్న కొత్త జోనర్ ఎలా ఉంటుంది అనేది వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం, అది మ్యాటర్. సో మరి ఖచ్చితంగా చూద్దాం ఈ రేంజ్లో ఏ రేంజ్లో ఉండబోతుందా అని. మరిప్పుడైతే మీకోసం దేవరామ్ నుంచి ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది. మరి ఇంత ఈ పాటను వింటూ ఎంజాయ్ చేస్తూ రండి, స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ట్యూన్ చేసుకుంటున్నారు? ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున సినిమా కబుర్లలో. జైలర్ ఈ సినిమా అంటేనే భయ ఒక రేంజ్ మూవీ భయ. మన చిన్నప్పుడు ఎప్పుడో శక్తిమాన్ని చూసాము, రకరకాల సినిమాలు చూసాం కానీ భయ్య చాలామంది సూపర్ స్టార్లు అందరిని ఒకే చిత్రంలో చూడడం అనేది అదొక పెద్ద ఊహించడానికే చాలా పెద్ద ఊహే అది మాకైతే చిన్నప్పుడు. బట్ ఇప్పుడు ఈ కోరికని నిజం చేశారు భయ్య ఈ సినిమాతో. మన సౌత్ ఇండియన్ సూపర్ స్టార్స్ అందరినీ తీసుకొచ్చి ఈ సినిమాలో పెట్టి రజనీకాంత్ గారికి తోడుగా నిలబెడుతుంటే ఉంది భయ్య. బౌ మామూలుగా లేదు భయ్య, తెర మీద ఆ సీన్ చూస్తుంటేనే అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు ఏమన్నా మామూలు ఒక రజనీకాంత్ గారు, ఒక మోహన్ లాల్ గారు, ఇంకా ఎంతమంది భయ్య మన శివరాజ్ కుమార్ గారు, అసలు ఒక రేంజ్ సినిమా భయ్య. చెప్పుకుంటూ పోతే చాలా ఉంది సినిమా గురించి. ఇప్పుడు ఇంతకీ ఈ సినిమా గురించి ఎందుకు చెప్తున్నానంటే, మీకు జైలర్కి సక్సెస్ఫుల్గా రెండో పార్ట్నర్ అని తీసుకొస్తున్నారు భయ్య. ఆల్రెడీ సినిమా మంచి హిట్ వచ్చింది కదా, అందుకని జైలర్ టూని మన నెల్సన్ భయ్య ఒక రేంజ్లో డిజైన్ చేశారట. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇదే భారీ తారాగణాన్ని నింపుతూ ఇంతకు మించి అనే రేంజ్లో సినిమాలో కొన్ని సీన్స్ని అయితే కనుక బాగా సీక్వెల్గా చేస్తున్నారట. మరి ఈ సినిమా ఆల్రెడీ మనకి నెక్స్ట్ మంత్ రిలీజ్గా ఉంది అన్నట్లుగా ఇంతకు ముందు ఒక అప్డేట్ ఇచ్చారు. బట్ ఇప్పుడు ఇంకొంచెం కేర్ ఎక్కువ తీసుకొని ఇంకొన్ని సీన్స్ని బాగా తీర్చిదిద్దుతూ ఇంకా కాస్త పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు ఉండడం వల్ల దీన్ని కొద్దిగా డిలే అయ్యే అవకాశం ఉందట. అండ్ వన్ మోర్ థింగ్ భయో, ఈ సినిమాలో ఒక మన వింటేజ్ కొన్ని సీన్స్ కోసం మన అనిరుద్ధ్ భయ్య మ్యూజిక్ డైరెక్టర్ గారు ఒక టిపికల్ట్ మ్యూజిక్ని అయితే కనుక క్రియేట్ చేశారట. మరి ఆ వింటేజ్ సీన్ ఏది, ఎవరి సీను, ఎవరి గురించి, అది ఎలా తీస్తారు అనేది అయితే కనుక తెర మీద చూసి మనం ఆనందించాలి. ఖచ్చితంగా ఒక రేంజ్లో ప్లాన్ చేస్తున్నారు అన్న విషయం అయితే అర్థమవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ భయో, ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ను కూడా పెడుతున్నారట. మరి ఆ పాట ఎవరు పాడుతున్నారు, ఎవరు చేస్తున్నారు, అందులో మన రజనీకాంత్ గారు ఏ రకమైన స్టెప్పులు వేస్తారు అనేది తెర మీద చూసి ఎంజాయ్ చేద్దాం. అప్పుడు అందాం అంగపారే అని. ఏదేమైనా కానీ భయ్య, జైలర్ 2 మూవీ తొందరగా రావాలి, మన రజనీకాంత్ గారిని మళ్ళీ అలా చూసి మనమంతా ఎంజాయ్ చేయాలి. అంతే కదా, అంతకు మించి ఇంకేముంటుంది భయ్య, అదొక అద్భుతం, అది లెక్క. సో మరి ఇంత మంచి విషయం ఉన్న తర్వాత ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ పాట వింటే బాగుంటుందిగా, అందుకే మీకోసం నిప్పు లాంటి పాటనైతే వినిపించేస్తున్నా, వింటూ ఎంజాయ్ చేస్తూ రండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

అదన్నమాట. అలా ఉండదు విషయం. మన రజనీకాంత్ గారితో మామూలుగా ఉండదు మరి. వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మరి మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా సినిమా కబుర్లలో భయ, ఇప్పుడు దాకా మనము రాముడిని ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్కలాగా మనకి చాలాసార్లు చూపించారు. మనకి నార్మల్గా రాముడు అంటే మన ఎన్టీ రామారావు గారని, లేకపోతే హిందీలో ఒకలాగా, అదే ఒక్కొక్క భాషలో ఒక్కొక్కలాగా ఎలా చూపించినా కానీ సో ఆ సినిమాలన్నీ మనము హిట్ చేసుకుంటూ వచ్చాము. ఎందుకంటే సినిమాలు బాగుంటాయి కదా. మరి ఇప్పుడు మన కోసం ఒక కొత్త తెర మీద ఒక కొత్తగా ఒక మంచి టెక్నాలజీని యూజ్ చేసి రాముడిని సరికొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు మన డైరెక్టర్ తివారీ గారు అండ్ టీమ్. ఇంతకీ ఈ సినిమాలో మన రణబీర్ కపూర్ గారేమో రాముడిగా, సాయి పల్లవి గారేమో సీతగా, యష్ అలాగే సన్నీ డియోర్ వీళ్ళందరూ ప్రధాన పాత్రల్లో వస్తూ ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందంట. అనడం మర్చిపోయాను, ఈ సినిమా అనేది ఇండియన్ సినీ చరిత్రను అత్యంత భారీ బడ్జెట్తో తీస్తున్నారట. మరి ఈ సినిమా లొకేషన్స్ కోసం కనుక కొన్ని గ్రాఫిక్స్తో కాకుండా రియల్గా దాన్ని మన కంటి ముందు ఉంటే ఎలా ఉంటుందా అనేది చూపించే ప్రయత్నం కోసం ఒక భారీ భారీ సెట్లేస్తూ కొన్ని రియల్ లొకేషన్లో కూడా షూట్ చేస్తున్నారట. కొంచెం ఇబ్బందికరమైన ప్రదేశాలు అయినా కానీ మనకి ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ చూపించడం కోసం, రియలిస్టిక్ కోసం దాన్ని అక్కడ షూట్ చేస్తున్నారట. మరి చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్లో వస్తుందా అనేది. ఆల్రెడీ పార్ట్ 1 కూడా కంప్లీట్ చేసుకొని మన కోసం దీపావళి రోజున విడుదల చేద్దామని ప్లాన్ చేస్తున్నారట. ఇదంతా ఒక ఎత్తు అయితే మన ఏఆర్ రహమాన్ గారు ఈ సినిమా కోసం ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూజిక్ టోన్స్ని అండ్ అలాగే కొత్త రకమైన టెక్నాలజీని, ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేసి ఈ సినిమాలో ఉన్నటువంటి నేపథ్య గానం కోసం, ఆ బీజిఎమ్స్ కోసం ఒక హైలైట్ రేంజ్ మ్యూజిక్ని అయితే ఆల్రెడీ ఇచ్చి ఉన్నారట. మరి దాన్ని కూడా మనకి ఈ మధ్యలో ఎప్పుడన్నా గ్లిమ్స్గా కానీ టీజర్గా కానీ వినిపిస్తే భయ్యా మామూలుగా ఉండదు భయ్యా. సినిమా బేసిక్గానే ఒక రేంజ్లో ఉంటుందన్న విషయం అయితే అర్థమవుతుంది. ఇక ఇది కూడా యాడ్ అయితే బ్లాక్ బస్టర్ బొనాంజ భయ్య, అసలు ఏమాత్రం తక్కువే కాదు. మరి చూద్దాం మరి ఎంత తొందరగా సినిమా పూర్తయి, ఎంత తొందరగా మన ముందు తీసుకొస్తారా అని వెయిట్ చేద్దాం. అదన్నమాట సంగతి. మరి ఇంత మంచి విశేషాలు మీకు చెప్పిన తర్వాత ఇంకొక మంచి పాట వినిపిస్తే బాగుంటుంది కదా, అందుకే మీకోసం ఆది పురుష్ నుంచి పాట వినిపించేస్తూ నైతిక బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం. తర్వాత మనం అంత కలుసుకుందాం తర్వాత కార్యక్రమంలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: విద్యుద్భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: విద్యుద్భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ అల్లప్రగడ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని యాదమర్రి మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. యాదమర్రి మండలం కండ్రిగ ప్రజావేదికలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం సంతగేటు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలిస్తారు. పశ్చిమాసియాలో పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ఓవైపు చర్చలు కొనసాగుతుండగానే ఇరాన్పై మరోసారి దాడికి దిగేందుకు అమెరికా సన్నద్దమవుతోందంటూ వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని పశ్చిమ ప్రాంతం వైపున్న గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ఇరాన్ పౌర విమానయాన సంస్థ

విమానయాన సిబ్బందికి నోటీస్ జారీ చేసింది. ఈ నెల 25 వరకు అన్ని విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. యువత దేశానికి వెన్నెముక అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా జరిగిన రోజుగార్ మేళా కార్యక్రమంలో భాగంగా గుంతకల్లులో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ శాఖల్లో ఉద్యోగాలు పొందిన యువతీ యువకులకు ఆయన నియామక పత్రాలు అందజేశారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమంలో సుమారు 50,000 మంది యువతీ యువకులు వివిధ శాఖల్లో ఉద్యోగాలు పొందారని సంజయ్ చెప్పారు. 4 రోజుల భారత్ పర్యటనకై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు కోల్కతా చేరుకున్నారు. భారత్లో ఆయన తొలిసారి పర్యటిస్తున్నారు. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో, రేపు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్తో రూబియో విస్తృత చర్చలు జరపనున్నారు. ఢిల్లీలో జరిగే క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి మంగళవారం ఆయన హాజరు కానున్నారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 87 పైసలు, డీజిల్పై 91 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. 4 రోజులకోసారి ఇంధన ధరలు పెరుగుతున్నాయి. ఈ నెలలోనే ఇంధన ధరలు 3 సార్లు పెరిగాయి. తాజాగా పెంచిన ధరలు నేటి ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. ఈరోజు 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 221 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పోలవరం, కాకినాడ, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 46 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు ద్రోణి ప్రభావంతో ఈరోజు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని చెప్పారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను ఈరోజు 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 25వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తుంది. తిరుమల తిరుపతిలో గదుల కోటాను అదే రోజు 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వినవచ్చు.

0: ఎఫ్ఎం 101.3.
1: ఫైవ్ థౌజండ్?
2: ఏంట్రా 5000?
1: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
2: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
1: అవునా, అదలాగా?
2: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్ లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్ లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
1: హే, సూపర్ ఐడియా రా.
3: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.
4: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
5: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
4: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
4: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మరింతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనం మంచి మంచి ప్రోగ్రామ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ జస్ట్ భయ్యా ఒక 6 నిమిషాలు కిందటే భయ్యా ఏఎం నుంచి పిఎంకి మనంతా మారాం భయ్యో. అంటే ఏం లేదు భయ్యా, ఉదయం నుంచి మధ్యాహ్నంకి వచ్చామని చెప్పానంటే అంతమించి ఏం లేదు. అందుకే స్టూడియోల సమయం ఎంత తెలుసా? 12:06. సో మరి 12:06 అయిందంటే 12 దాటిందంటే 12:01 అంటే మనమంతా చక్కగా మీకు తెలుసా, ఏంటి మీకు తెలుసా అనే కార్యక్రమంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి చెప్పుకుంటూ చక్కగా ముచ్చటిచ్చుకుంటూ ఉంటాం కదా. మరి ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ మీకు తెలుసా ప్రోగ్రామ్ని. ముందుగా అయితే మీకోసం ఒక మంచి సూపర్హిట్ సాంగ్తో మీకోసం వెల్కమ్ చెప్పేద్దాం ఈ ప్రోగ్రామ్కి. ఆ తర్వాత 1x1 మనమంతా మాట్లాడేసుకుందాం. మరి మీకోసం వచ్చేసిన సూపర్హిట్ సాంగ్ ఫ్రమ్ ది మూవీ భగవంత్ కేసరి నుంచి విండు. ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

రోల్ ఆఫ్ లైన్ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా భయ్యా. మరి మీరంతా భగవంత్ కేసరి మూవీ నుంచి ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. మనకి స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ మీకు తెలుసా ప్రోగ్రామ్ని. సో భయ్యా, బేసిక్గా చాలా మందికి కొన్ని రకాలమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి భయ్యా. అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటిది ఒకటి ఉంటుంది భయ్యా, అది మామూలు అది కాదు భయ్యా, ఒక రేంజ్ భయ్యా. వెల్త్ సైకాలజిస్టులు అని ఈ మధ్యన అక్కడక్కడ ఈ పదాన్ని కాస్త గట్టిగానే ఉంటున్నాం భయ్యో. ఇంతకీ వెల్త్ సైకాలజిస్టులు చేసే పని ఇందిరా భయ్యా, అసలు ఏంటి వీళ్ళు అని అంటే, కొన్ని బ్యాంకులు, ప్రైవేటు సంస్థలు మరియు బాగా డబ్బున్న వాళ్ళకి వాళ్ళ మధ్యన బాగా వినిపించే పేరే ఈ వెల్త్ సైకాలజిస్టులు. వీళ్ళు ఏం చేస్తారంటే భయ్యా, కాస్త బాగా డబ్బున్న వారికి ఎదురయ్యేటువంటి ఒత్తిళ్ళు, ఆందోళన లాంటి కొన్ని మానసిక ఇబ్బందులు ఉంటాయట భయ్యా. వాటిని ఎలా ఎదుర్కోవాలి, అలాగే పెట్టుబడుల గురించి ఆర్థిక సలహాలు ఇస్తూ ఉంటారంట. అందుకే అంటారు మరి, డబ్బుంటే అన్నీ వస్తాయి అని. అందులో ఇది కూడాను, ఆయన ఆ మాత్రం ఉన్న తర్వాత ఏమాత్రం వస్తే మాత్రం వచ్చే నష్టం ఉంది, అన్నీ వాటంతటా ఏ చూసుకుంటూ ఉంటాయి అంటారా. సరే అలాగే కానిత్తం, మీరు ఏదంటే అదే అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ వినరో భాగ్యము విష్ణు కదా. ఈ మూవీ నుంచి ఈ పాటను వింటూ ఎంజాయ్ చేస్తుండీ. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తాటం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము మీకు తెలుసా కార్యక్రమంలో భయ బేసిక్గా భయ, ఈ కుడి చేతి వాటం వారితో పోలిస్తే ఈ ఎడమ చేతి వాటం వారి మెదడు కాస్త ఆ మెదడు పనితీరు కాస్త భిన్నంగా ఉంటుందంట భయ. అందుకేనేమో వాళ్ళు చాలా వరకు సైకాలజిస్టుల రీసెర్చ్లో వారిని పరిగణలోకి తీసుకోరట. నాకు ఇది వింటుంటే నిజమేనేమో అనిపిస్తుంది భయ్యా. ఎందుకంటారా, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు భయ్యా, వాడు లెఫ్ట్ హ్యాండర్ అనమాట. వాడు ప్రతిసారి నా రూటే సపరేటు అన్నట్లు చేస్తూ ఉంటాడు ప్రతీది ఫ్యాన్ నీకే, కాకపోతే అప్పుడప్పుడే కాస్త అలా ఉంటుందన్నమాట. ఏదేమైనా కానీ భయ్య, లెఫ్ట్ హ్యాండర్స్కున్న డిఫరెంట్ వేరు భయ్యా. వాళ్ళు క్రికెట్ హ్యాండర్కైనా ఒక రేంజ్లో ఉంటుంది, వాళ్ళ రేటింగ్ చాలా బాగుంటుంది, వాళ్ళ ఆలోచన విధానం ఏదైనా కానీ మనకన్నా కాస్త భిన్నంగా ఉంటారు అనడంలో అయితే కనుక ఏమాత్రం ఆశ్చర్యం లేదు. రీసెర్చ్లు కూడా అయ్యే చెప్తున్నాయట, అది విషయం. మరి మీకు కూడా ఎవరన్నా లెఫ్ట్ హ్యాండర్ ఫ్రెండ్స్ ఉన్నారా, లేదా మీరే లెఫ్ట్ హ్యాండర్సా, లెట్స్ ఒకసారి చెక్ చేసుకోండి, మంచిదే ఎందుకన్నా కానీ. అదన్నమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య. ఈ మూవీ నుంచి ఈ కూల్ మెలోడీ మీకోసం వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
1: వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. భారతదేశ ప్రగతి ప్రయాణంలో భాగస్వాములు కావడానికి ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం కోల్కతా చేరుకున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 2,86,000 కోట్ల రూపాయల మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు లక్నోలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా, భారతదేశ ప్రగతి ప్రయాణంలో భాగస్వాములు కావడానికి ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 19వ రోజ్గార్ మేళాను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. దేశ యువతకు అవకాశాలు, ఉపాధి, అంతర్జాతీయ అనుభవాన్ని అందించే లక్ష్యంతో భారత్ ప్రపంచంలోని వివిధ దేశాలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటుందని మోదీ తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా భారత్ అత్యంత విశ్వసనీయమైన సప్లై చైన్ భాగస్వామిగా ఎదుగుతుందని మోదీ హర్షం వ్యక్తం చేశారు.
2: दुनिया भारत के युवाओं और भारत की टेक्नोलॉजिकल प्रोग्रेस को लेकर बहुत उत्साहित है. आज दुनिया भारत की विकास यात्रा का हिस्सा बनना चाहती है. भारत भी दुनिया के अलग अलग देशों के साथ पार्टनरशिप कर रहा है. इसका उद्देश्य यही है कि भारत के युवाओं को अवसर मिले, रोजगार मिले, उनका सामर्थ्य खिल उठे. साथ साथ मैं चाहता हूं मेरे देश के नौजवानों को ग्लोबल एक्सपोजर भी मिले.

0: 2047 నాటికి భారత్ను వికసిత్ భారత్గా మార్చాలనే నిబద్ధతతో ప్రతి భారతీయుడు శ్రమిస్తున్నారని, ఈ లక్ష్య సాధన కోసం దేశం పలు రంగాల్లో పెట్టుబడులు పెడుతుందని మోదీ తెలిపారు. దేశ యువత కోసం సరికొత్త ఉపాధి అవకాశాలు సృష్టిస్తున్నామని మోదీ తెలియజేశారు.
1: आज हर भारतीय एक बड़े संकल्प के साथ आगे बढ़ रहा है. ये संकल्प 2047 तक विकसित भारत के निर्माण का संकल्प है. इस लक्ष्य की प्राप्ति के लिए आज देश अलग अलग सेक्टर्स में निवेश कर रहा है और इस निवेश से देश के युवाओं के लिए रोजगार के लाखों नए अवसर बन रहे हैं, जिसे आज भारत में सेमीकंडक्टर मैन्युफैक्चरिंग की पूरी सप्लाई चेन तैयार की जा रही है.
0: ఈ రోజు జరిగిన 19వ రోజ్గార్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా ఎంపికైన 51,000కు పైగా యువతకు నియామక పత్రాలు అందజేశారు. దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో ఈ రోజ్గార్ మేళా నిర్వహించారు. ఎంపికైన ఈ కొత్త అభ్యర్థులు రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యాశాఖతో పాటు పలు విభాగాల్లో చేరనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనల నుంచి పుట్టిన రోజ్గార్ మేళా ద్వారా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్లోని రైల్ కళారంగ్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన 218 మంది యువతి యువకులకు ఆయన స్వయంగా ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ,
2: మోడీ గారి నేతృత్వంలో అనేక శాఖలు, అది పిఎస్సీలు గాని, గవర్నమెంట్ సెక్టార్ లో పనిచేసేటువంటి వివిధ ప్రభుత్వ శాఖలు గాని, అన్నిట్లో కూడా ఖాళీలు లేకుండా సాధ్యమైనంత వరకు నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ద్వారా దేశానికి సేవ చేసే అవకాశం కల్పించాలి, ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా ఆయా కుటుంబాలకు అండగా నిలబడాలనేటువంటి ప్రమాణమైనటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది.
0: అనంతరం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, ఈ నియామక పత్రం కేవలం కాగితం మాత్రమే కాదని, వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వామ్యమయ్యే ఒక సంకల్ప పత్రమని అభివర్ణించారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం కోల్కతాకు చేరుకున్నారు. కాగా భారత్లో మార్కో రూబియో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, వాణిజ్యం, రక్షణ, ఇంధన భద్రత, సాంకేతికత, ఇండో పెసిఫిక్ వ్యూహంలో సహకారం విస్తరించడంపై ఆయన కీలక చర్చలు జరుపుతారు. భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ కోల్కతా విమానాశ్రయంలో రూబియోకు స్వాగతం పలికారు. రూబియో కోల్కతాలోని మదర్ హౌస్, సెయింట్ తెరీసా మిషనరీస్ ఆఫ్ ఛారిటీ ప్రధాన కార్యాలయం, చిల్డ్రన్స్ హోంను ఈ సందర్భంగా సందర్శించారు. ఈ సాయంత్రం ఆయన న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారని సోషల్ మీడియా పోస్టులో గోర్ తెలియజేశారు. ఈ పర్యటనలో రూబియో ప్రధానంగా రక్షణ భాగస్వామ్యాలు, అధునాతన సాంకేతికతలు, వాణిజ్య సంబంధాలు, క్వాడ్ ప్రణాళికలో సహకారంతో సహా కీలక వ్యూహాత్మక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చిస్తారు. రూబియో రేపు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో చర్చలు జరిపి యుఎస్ ఎంబసీలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరవుతారు. భారత్ ఆతిథ్యమిస్తున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ అద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 286,000 కోట్ల రూపాయల మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఆమోదం తెలిపింది. కేంద్ర బ్యాంక్ చేసిన అత్యధిక డివిడెండ్ చెల్లింపుల్లో ఇది ఒకటిగా నిలిచింది. నిన్న ముంబైలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షత జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా గత ఏడాదితో పోలిస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో తమ స్థూల ఆదాయం 26.42% పెరిగిందని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంతగా అందుబాటులో ఉన్నాయని, దేశవ్యాప్తంగా సరఫరాలు స్థిరంగా కొనసాగుతున్నాయని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భయాందోళనలతో కొనుగోలు చేయవద్దని, వాస్తవ అవసరానికి అనుగుణంగా మాత్రమే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని మంత్రిత్వ శాఖ ప్రజలకు సూచించింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ద్వారా నిరంతర సరఫరా పర్యవేక్షణ, సమన్వయ పంపిణీ ద్వారా కొన్ని రీటైల్ అవుట్లెట్లలో తాత్కాలికంగా ఏర్పడిన సమస్యలను పరిష్కరిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు లీటర్కు 91 పైసల వరకు పెరిగాయి. ఇరాన్ ఉద్రిక్తలు, హర్మోజ్

0: జలసంధిలో అంతరాయాల కారణంగా అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడంతో ఇంధన ధరలు గత 10 రోజుల్లో దాదాపు 5 రూపాయలు పెరిగాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నిన్న సచివాలయంలో ucc.mp.gov.in వెబ్సైట్ను ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా పౌరులు, రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు ప్రతిపాదిత యూసీసీపై తమ అభిప్రాయాలను, సూచనలను జూన్ 15వ తేదీలోపు తెలియజేయవచ్చు. కాగా అంతకుముందు ఏప్రిల్లో ఉమ్మడి పౌరస్మృతి అమలు అంశాలను పరిశీలించేందుకు రాష్ట ప్రభుత్వం 6 సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వం వహిస్తున్నారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పూణేలో మరో మహిళను అరెస్టు చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిపుణురాలిగా నియమించిన మనీషా హవల్దార్ ను నిందితురాలిగా గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహల్యానగర్లలో 11 మంది నిందితులను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల సీబీఐ సోదాలు నిర్వహించి నేరానికి సంబంధించిన పత్రాలతో పాటు ల్యాప్టాప్లు, బ్యాంకు ఖాతా వివరాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. భారత్ అధ్యక్షతన కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ 2వ బ్రిక్స్ మహిళల కార్యవర్గపు సమాపేశాన్ని నిర్వహించింది. ఈ సమాపేశానికి మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ మాలిక్ నిన్న వర్చువల్ గా అధ్యక్షత వహించారు. ఈ సమాపేశంలో బ్రిక్స్ సభ్య దేశాల మధ్య ప్రాధాన్యత గల రంగాల్లో పురోగతి, సహకారంపై అనిల్ మాలిక్ చర్చించారు. మౌంట్ ఎవరెస్ట్ శిఖరంపై జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఇండో టెబిటియన్ బార్డర్ పోలీస్ ఐటీబీపీ మొట్టమొదటి మహిళా పర్వతారోహణ బృందాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. అత్యంత కఠినమైన భూభాగం, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో ఈ అద్భుతమైన ఘనతను సాధించి దేశం ముందు అనే సూత్రాన్ని ఐటీబీపీ బృందం ప్రతిబింబించిందని సామాజిక మాధ్యమ పోస్టులో అమిత్ షా ప్రశంసించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు లక్నోలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేయగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులే చేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. భారతదేశ ప్రగతి ప్రయాణంలో భాగస్వాములు కావడానికి ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం కోల్కతా చేరుకున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 2,86,000 కోట్ల రూపాయల మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి

0: ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే విభక్తి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మనం తాటం చేసి ఉంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనం మీకు తెలుసా కార్యక్రమంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి మాట్లాడేసుకుంటూ మరి ఇప్పుడంతకీ మీకు చెప్పబోతున్న విషయం ఏమిటి అంటే, హాయ్, హలో, గుడ్ మార్నింగ్ అని పొద్దున లేవగానే ఎవరైనా చెప్పే మాటే భయ్యా. ఇది కేవలం మన మనుషులు మాత్రమే చెప్పగలిగిన మాటను అనుకునేవాళ్ళం ఇంతవరకు, ఇప్పటి వరకు. కానీ ఈ పొద్దున్నే లేగానే గుడ్ మార్నింగ్ చెప్పుకునే సంస్కృతి మనకు మాత్రమే కాదు భయ్యో, కొన్ని రకాల జంతువులకు కూడా ఉంటాయట. అవేంటో ఇప్పుడు మీకు చెప్తా. అవి జంతువులే కావచ్చు, ఇంకేవ పక్షులు కావచ్చు, ఏమైనా కానీ ఇప్పుడైతే మీకు ఒక విషయం చెప్తాం భయ్యా. ఇదికి మేడనంటే నీటిలో జీవించే కొన్ని నీటి గుర్రలు ఉంటాయి భయ్యా. అవి కూడా ఒక రకమైన శబ్దాల ద్వారా పొద్దు పొద్దున నిద్ర లేచిన తర్వాత గుడ్ మార్నింగ్లు, హాయ్లు, హలోలు చెప్పుకుంటాయట. ఒక్కోసారి ఆకర్షించడం కోసం రంగులు కూడా మార్చుకుంటాయట. అంటే మంచి కలర్ఫుల్గా కూడా తయారవుతాయట. అది మనం వేసుకుంటాం చూసారు మేకప్లు, రంగురంగుల బట్టలు, ఆ మాదిరి అదన్నమాట సంగతి. కాబట్టి ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, మనం మాత్రమే అనుకున్నాం కాదండోయ్, మనలాగా చాలా పై ఉన్నాయన్నమాట అచ్చ మన మాదిరి అదన్నమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ గ్యాంగ్ లీడర్ నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తుండీ, స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

నడి రోడ్డులోన చిటిక మీద చిటిక వేసరా, చిటిక మీద చిటిక వేసరా, నా వేళ్ళు చూడు, నడి రోడ్డులోన చిటిక మీద చిటిక వేసరా. అరే రండయ్య రండయ్య, లేటింగ్ పొద్దయ్య, ఎక్కడున్నారయ్య, ఎప్పుడొస్తారయ్య, చిటిక మీద, చిటిక మీద, తమ్ముడు చిటిక మీద.

తగలిరా ఇంకా తగదు తగదు మాట బదులు ఎగసి ఎగసి పైకి గదులు ఎరుపు ఎరుపు కోపమవరా ఎంత పడితే అంత లెగర చిటిక మీద చిటిక మీద చిటిక మీద.

0: పెళ్ళొద్దు అంటూనే ఆపేటి వాళ్ళుంటే తరిమి చూడరా, తల పొగరుతో ఎగిరే వాణ్ణి తరిమి కొట్టరా, ఆకలన్న వాడి ముద్దలాగుతుంటే ఎదురు తిరగరా, నిన్ను తగలక భయపడేలా తెగువ చూపరా, కొడుతు గొడవ పడినా తిరిగి తిరగబడరా, పలుపు ఎదురు పడితే నలిపి గెలవరా, ఎవడు తగువు పడినా ఎవడి మాట వినక తరిమి తరిమి కొడితే తలుపు విరగదా, అని పోవయ పోవయ చూడ పోవయ కంట పట్టారంటే కంటారు నీకయ్య, అక్కడో ఇక్కడో ఎక్కడ పోవయ ఈ పక్కకొచ్చారో ఇంజురే అవునయ్య, చిటిక మీద చిటిక మీద తమ్ముడు చిటిక మీద చిటిక వేసేరా, నా వేళ్ళు చూడు నడి రోడ్డులో నా చిటిక మీద చిటిక వేసేరా.
1: ఏ చాలరా ఇప్పుడు ఏం పీకావని హంగామా,
2: ఇలాంటి పాటలకి స్టెప్లు వేయాలంటే ఏదైనా పీక్ ఉండాలి కదా.
1: ఏ అదేరా ఇప్పుడు ఏం చించావు నీ పాటలు డాన్సులు, నీకు ఉద్యోగం వచ్చిందా? రే నీకు
2: తెలియట్లేదే,
1: కానీ అదే మన తప్పు కాదు, ఈ చోటు ఇక్కడ ఉన్న చెత్త ఈ చెత్తకి కారణమై ఈ చెత్తలో బతుకుతున్నదిగో ఈ మనుషులు, వీళ్ళని చూస్తేనే
0: విరిచి విరిచి

0: mida ci dica vesera.
1: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ఆటం చేసుకుంటున్నారు? ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనం ఉన్నాం మీకు తెలుసా కార్యక్రమంలో. భయ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫోబియా ఉంటుంది భయ, అంటే ఒక్కొక్క రకాలటువంటి ఎన్నో చెప్పుకున్నాం మనం. ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్పుకుందాం భయ, హీలియోఫిలియా.

వినడానికి కాస్త చిత్రంగా ఉంది కదా, కానీ దీని అర్థం ఏంటో ఎందుకు కూడా చెప్పేస్తాను భయ్యా. ఈ హీలియోఫిలియా అంటే సూర్యరశ్మి అంటే బాగా ఇష్టం ఉన్నవారు వాళ్ళకు ఉండేటువంటి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని ఇలా పిలుస్తారట. వీళ్ళు ఎప్పుడు వెలుగులోనే ఉండాలని కోరుకుంటారట. అంతేకాదు డోయ్, వీళ్ళు చాలా ఉత్సాహంగా ఆనందంగా కూడా ఉంటారట. వీరిలో చాలామంది అందంగా కూడా ఉంటారట. ఇటువంటి వారు ఇప్పుడు కాస్త బయట బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి, కాస్త చూసుకోండి మాస్టరు. కానీ మొత్తానికి ఈ హీలియోఫిలియా అనే ఉన్నవాళ్ళు చక్కగా వెలుతురులో ఉంటూ ఇంత మంచి లక్షణాలు ఉన్నాయంటే మంచిదే కదా భయ్యా. సో ఒకసారి చెక్ చేసుకుందాం మనకు కూడా అలాంటిది ఏమైనా ఉందో లేదో. అయినా చివరికి ఒక పదం ఉంది చూశారు, అందంగా కూడా ఉంటారు అని. కాబట్టి మనం తలపే పదం తర్వాత విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. అదనమాట సంగతి ఇదండి ఈనాటి మీకు తెలుసా. మరి నాకు తెలిసిన విషయాలు మీకు చెప్పాను, మీకు తెలిసినవి తర్వాత చెప్తారు కానండి. మొత్తంగా కనుక ఈ వాటితో కార్యక్రమం సమాప్తం. తర్వాత మనం అంతా కలుసుకున్నాం తర్వాతి కార్యక్రమంలో. ఈరోజు మీకోసం దానికి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేస్తూనండి. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. యాదమర్రి మండలం కండ్రిగలో సంజీవని కార్యక్రమంలో ప్రసంగిస్తున్నారు. అనంతరం సంతగేటు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలను ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. ఈరోజు 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 221 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పోలవరం, కాకినాడ, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 46 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు ద్రోణి ప్రభావంతో ఈరోజు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని సూచించారు. పశ్చిమాసియాలో పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ఓవైపు చర్చలు కొనసాగుతుండగానే ఇరాన్పై మరోసారి దాడికి దిగేందుకు అమెరికా సన్నద్దమవుతోందంటూ వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని పశ్చిమ ప్రాంతం వైపున్న గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ఇరాన్ పౌర విమానయాన సంస్థ

విమానయాన సిబ్బందికి నోటీస్ జారీ చేసింది. ఈ నెల 25 వరకు అన్ని విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. చైనాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. బొగ్గు గనిలో జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 82కు చేరింది. మరో 9 మంది ఆచూకీ గల్లంతైనట్లు తెలుస్తోంది. షాన్సీ ప్రావిన్స్లోని బొగ్గు గనిలో శుక్రవారం రాత్రి 7:30 గంటలకు గ్యాస్ లీక్ అయి పేలుడు సంభవించింది. ప్రమాద సమయంలో గనిలో 247 మంది కార్మికులు విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఈరోజు 3:00 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 25వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమల తిరుపతిలో గదుల కోటాను అదే రోజు 3:00 గంటలకు విడుదల చేస్తారు. మాచ్కండ్ జలవిద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పవర్ స్టేషన్ 2వ అంతస్తులో పనిచేస్తున్న కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు. దట్టమైన పొగ కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసి ఉంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోల సమయం 1:06 అవుతుంది. మరి 1 గంట అవుతుందంటే మరి 1:02 మనమంతా ధీర అంటూ వీరవనితల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ఈ కార్యక్రమం వీరవనితల కార్యక్రమం. మరి ఈరోజు నేను మీకు చెప్పబోయేటువంటి ఆ వీరవనిత మామూలు వారు కాదండి. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక స్త్రీ బ్రిటిష్ వారిని వాళ్ళ చేతిలో ఉన్న ఆయుధాలతో సహా వదిలేసి మరీ పరుగులు పెట్టించగలిగారంటే మీరు నమ్ముతారా? ఒక స్త్రీ ఆవిడ ప్రసంగిస్తుంటే ఆ స్త్రీ ఉపన్యాసాన్ని వినకుండా ఉండాలని, అక్కడికి ఎవ్వరూ రాకూడదని బ్రిటిష్ వారు అడ్డుకుంటున్నారంటే మీరు నమ్మగలరా? ఒక స్త్రీ ఉపన్యాసం చేస్తుంటే ఆ

మాటలు జనాలకి వినపడకూడదని బ్రిటిష్ వారు డప్పుల మూతతో అడ్డుకునే ప్రయత్నం చేశారంటే మీరు నమ్మగలరా? నమ్మి తీరాలండి, ఎందుకంటే ఇవన్నీ వాస్తవాలు కాబట్టి. ఇంతకు మించిన విశేషాలు ఇంకా ఎన్నో ఉన్నాయి, మనం నమ్మలేనివి, మనకి తెలియనివి. వాటన్నిటి గురించి మీకు చెప్పేస్తాను. ఇంతకీ ఎవరా స్త్రీమూర్తి అంటారా? చెప్తానండి, వారి గురించి కూడా మీకు ఖచ్చితంగా చెప్తాను. ఎదుగో ఇప్పుడు మీరు వినబోతున్న ఈ పాట తర్వాత.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం ధీర వీరవనితల కార్యక్రమంలో. ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, ఒక స్త్రీ బ్రిటిష్ వారిని ఆయుధాలతో సహా

పరిగెట్టించారు. ఒక స్త్రీ ఉపన్యసిస్తుంటే జనాలు రావకుండా బ్రిటిష్ వారు అడ్డుకున్నారు. ఒక స్త్రీ మాటలాడుతుంటే ఆ మాటలు జనాలకు వినిపించకుండా ఉండేందుకు డప్పుల మూతతో ఎన్నో అడ్డంకులను ఎదురయ్యేలా చేశారు. కానీ ఇవి ఏమీ ఆవిడని ఆపలేకపోయాయి. ఆవిలో ఉన్న ఆశయాన్ని, ఆమెకున్నటువంటి ఆ స్వాతంత్ర కాంక్షను అవేమీ అడ్డుకోలేకపోయాయి. ఇంతకీ ఎవరా స్త్రీమూర్తి? ఆవిడెవరో కాదండి, మన దువ్వూరి సుబ్బమ్మ గారు. అవునండి, మీరు విన్నది నిజమే. ఈ స్త్రీ ఒక విప్లవం, ఈ స్త్రీ ఒక ఆశయం, ఈ స్త్రీ బ్రిటిష్ సైన్యానికి చెమటలు పట్టించిన ఒక మహాశక్తి. ఆవిడే మన తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామం గ్రామంలో జన్మించినటువంటి దువ్వూరి సుబ్బమ్మ గారు. దువ్వూరి సుబ్బమ్మ గారు 1880వ సంవత్సరంలో జన్మించారు. వీరి భర్త దువ్వూరి వెంకయ్య గారు, వారితో బాల్య వివాహం జరిగింది. దువ్వూరి సుబ్బమ్మ గారికి చిన్నతనంలోనే భర్తను కోల్పోవడం వలన చదువుకోలేదు. అయినా దువ్వూరి సుబ్బమ్మ గారి ఆశయం ముందు అవన్నీ ఎక్కడా అడ్డురాలేదు. వీరికి బంధువైనటువంటి వెంకట శాస్త్రి గారి వద్ద సాహిత్యంలో శిక్షణ పొందారు. ఆ తర్వాత దువ్వూరి సుబ్బమ్మ గారు వారి అడుగులు, వారి ఆశయాలు అంతా స్వాతంత్ర ఉద్యమం వైపు అడుగులు వేశాయి. అలా వేసిన అడుగులు అక్కడితో ఆగిపోలేదు. అవి ఎక్కడ దాకా వెళ్ళాయి, అక్కడితో ఏం మొదలయ్యింది, అవన్నీ మీకు చెప్తాను ఇప్పుడు మీరు వినబోయే ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమని, అందులో భాగమే సంజీవని కార్యక్రమమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. యువత దేశ అభివృద్దిలో భాగస్వాములు కావాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పిలుపునిచ్చారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. వార్తల వివరాలు. సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమని, అందులో భాగమే సంజీవని కార్యక్రమమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం కండ్రిగ గ్రామంలో ప్రజల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సంజీవని కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. సంజీవని పథకం కింద 74 రకాల వైద్య పరీక్షలు ఇంటి నుంచే చేయించుకోవచ్చని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొంటూ,
2: ప్రభుత్వానికి సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమే, అందులో భాగమే సంజీవని. ఈ ఏడాది ఆగస్టు 15 లోపు రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. సంజీవనితో సమగ్ర వైద్య సేవలు లభిస్తాయి. సంజీవని వల్ల కలిగే ప్రయోజనం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. భవిష్యత్తులో 42 పరీక్షలు మీ గ్రామంలో మీ ఇంటి దగ్గర చేయించే బాధ్యత ఈ ప్రభుత్వానిది.
1: యువత దేశ అభివృద్దిలో భాగస్వాములు కావాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ లో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్ ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రతి సివిల్ సర్వీస్ అధికారి సేవాభావం, దేశభక్తితో విధులు నిర్వర్తించాలని చెప్పారు. భవిష్యత్తులో మరింత మంది సమర్థత కలిగిన అధికారులు దేశానికి సేవలందించేందుకు ఈ అకాడమీ ఎంతో

0: దోహదపడుతుందని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి పేర్కొంటూ,
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీకే దూరదర్శి నేతృత్వం భారత్ 2047 తక్ ఏక వికసిత భారత్ కే నిర్మాణ కే సంకల్ప కే సాథ్ ఆగే బఢ్ రహా హై ఔర్ ఏక వికసిత ఆత్మనిర్భర తకనీకీ రూప్ సే ఉన్నత ఔర్ విశ్వ స్తర పర్ సమ్మానిత రాష్ట్ర కో బన్తే హువే హమ్ సబ్ దేఖ్ రహే హై. పద్మ పురస్కార్ హో అబ్ ధర్మ జాతి ఔర్ క్షేత్ర యా భాషా కే భేదభావ సే ఊపర్ ఉఠ్ చుకే హై.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర 2026 పేరుతో నిర్వహించనుంది. జూన్ 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు ప్రచారాలు నిర్వహించి జూన్ 21వ తేదీన అమరావతిలో 25,000 మందితో రాష్టస్థాయి యోగా కార్యక్రమం నిర్వహించనుంది. గ్రామాల నుంచి జిల్లా కేంద్రాల వరకు యోగా కార్యక్రమంలో 1,00,000 మందిని భాగస్వాములను చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు జరిగిన 19వ జాతీయ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 51,000కు పైగా నియామక పత్రాలను ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో పాల్గొని అందజేశారు. గుంటూరులో జరిగిన రోజ్గార్ మేళాలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొని నియామక పత్రాలు అందజేశారు. ప్రభుత్వ వ్యవస్థలను మార్చగలిగే శక్తి యువతకు ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొంటూ,
2: దేశాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో ప్రతి ఒక్కళ్ళు గనక పాత్ర పోషిస్తే మనం కూడా ఒక డెవలప్డ్ నేషన్ గా అవుతుంది. మీ అందరినీ ఒక తాటి మీద తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఇటువంటి రోజ్గార్ మేళాలు పెడతా ఉన్నారు. అదేవిధంగా డెవలప్మెంట్ చూసుకోండి, ఓవరాల్ గా ఒక సిస్టమేటిక్ గా కంట్రీని డెవలప్ చేస్తా ఉన్నారు. నేషనల్ హైవేస్ అన్నింటినీ ఇంప్రూవ్ చేశారు, కనెక్టివిటీ వచ్చే విధంగా. సామాన్యులు ప్రయాణించే రైల్వే స్టేషన్స్ అన్నింటినీ కూడా అమృత్ భారత్ స్టేషన్స్ అని వాటిని మోడర్నైజ్ చేస్తా వస్తా ఉన్నారు.
0: విశాఖపట్నంలో జరిగిన రోజ్గార్ మేళాలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.ఆర్ రామ్మోహన్ నాయుడు, అనంతపురంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొని నియామక పత్రాలు అభ్యర్థులకు అందజేశారు. యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రోజ్గార్ మేళాను ప్రవేశపెట్టినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలియజేస్తూ,
3: దేశవ్యాప్తంగా దాదాపు 51,000 మందికి ఈరోజు ఉత్తర్వులు ఇస్తున్నాం, నియామకాలు ఇస్తున్నాం. ఈ కృతజ్ఞతలోనే ఇది 3వ రోజుగా 136 మంది ఈరోజు స్టేట్ నుంచి నియామకాలు తీసుకున్నారు. కార్యక్రమం నిరంతరం కొనసాగించాలని చెప్పి మోడీ గారు చూస్తున్నారు. ఈ దేశాన్ని శక్తివంతమైన నిర్మాణం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో మోడీ గారు సంకల్పం తీసుకొని పనిచేస్తున్నారు. దానికి అనుగుణంగా మీ ఇష్టం మీ ఆలోచన కూడా అట్లా ఉండాల్సిన అవసరం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. బక్రీద్ సెలవును ఈ నెల 28వ తేదీకి రాష్ట ప్రభుత్వం మార్పు చేయడంతో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లోనూ మార్పులు చేసినట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28వ తేదీన జరగాల్సిన ప్రథమ సంవత్సరం ఆర్థిక శాస్త్రం, వృత్తి విద్య, బ్రిడ్జ్ కోర్సు గణితం, జీవశాస్త్రం పరీక్షలను జూన్ 5వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం గణితం, వృత్తి విద్య, బ్రిడ్జ్ కోర్సు గణితం, జీవశాస్త్రం పరీక్షలను అదే రోజు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు నిర్వహించనున్నట్లు వివరించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. ఈ రోజు నుంచి ఒక రాష్టం ఒకే తీరులో పరిశుభ్రతే లక్ష్యం నినాదంతో రాష్ట వ్యాప్తంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కు ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రాష్టంలో 4 వారాల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలియజేస్తూ,
4: శానిటేషన్ బాగుండాలంటే కేవలం ప్రభుత్వం ఒకటే కాదు, ప్రజల భాగస్వామ్యం కావాలి, ప్రజలందరూ ఇన్వాల్వ్ కావాలని ముఖ్యమంత్రి గారు స్వచ్ఛంద కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఒక్కొక్క నెల ఒక్కొక్క జిల్లాకు పోవటం, ఆ జిల్లాలో ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. స్వచ్ఛాంధ్రాన్ని సాధించాలంటే ఖచ్చితంగా సిటిజన్స్ పార్టిసిపేట్ చేయాలి. అందరూ పార్టిసిపేట్ చేస్తేనే స్వచ్ఛాంధ్రాన్ని సాధించగలం. స్వచ్ఛాంధ్రాన్ని సాధించినప్పుడు ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది.
0: రాష్ట్రంలో క్లీన్ అండ్ గ్రీన్ కి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా కనిగిరిలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ఆయన పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ,
5: ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద క్లీన్ అండ్ క్లీన్ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు వినూత్నంగా ఒక నెల రోజుల పాటు క్లీన్ అండ్ స్వీప్ అనే ప్రోగ్రామ్ తీసుకుని పట్టణాల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కంప్లీట్ గా డ్రైన్స్ క్లీనేజ్ కావచ్చు, రోడ్లు క్లీనింగ్ కావచ్చు, ఎక్కడైనా కానీ కార్నర్ ప్లేస్ లో ఉన్నటువంటి చెత్తను కూడా మొత్తం వెలికి తీసి బయటకు తరలించి ఈ ప్రతి నగరాన్ని గ్రామాలను కూడా శుభ్రంగా చేయాలని ఒక నెల రోజుల కార్యక్రమం తీసుకోవడం జరిగింది.
0: పరిశ్రమల ఏర్పాట్లో వేగవంతమైన కార్యాచరణ, స్పీడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్లో రాష్ట్రం ముందున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని టీ కొండూరులో 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ప్రారంభోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 3,000 కోట్ల రూపాయల పెట్టుబడితో కేవలం 11 నెలల రికార్డు సమయంలో ఈ ప్రాజెక్టు పూర్తి కావడం రాష్ట ప్రభుత్వ వేగవంతమైన కార్యాచరణకు నిదర్శనమని వెల్లడించారు. రికార్డు సమయంలోగా ప్రాజెక్టును పూర్తి చేసిన యాజమాన్యానికి ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. రాష్టంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈరోజు 13 మండలాల్లో తీవ్రస్థాయిలోనూ, 221 మండలాల్లో ఒక మోస్తరుగానూ వడగాల్పులు ప్రభావం చూపే అవకాశముందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమని, అందులో భాగమే సంజీవని కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. యువత దేశ అభివృద్దిలో భాగస్వాములు కావాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పిలుపునిచ్చారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి పిమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ఆశయం చేసి ఉంటున్నారు? ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున్నాం ధీర వీరవనితల కార్యక్రమంలో. మనం చెప్పుకుంటున్నాము దువ్వూరి సుబ్బమ్మ గారి గురించి. చెప్పాం కదండి, దువ్వూరి సుబ్బమ్మ గారు వారు బాల్య వివాహం చేసుకొని చిన్నతనంలోనే వితంతువుగా మారినా కూడా వారి ఆశయం, వారి ఆశయాలు, వారి అడుగులు ఎక్కడా ఆగలేదు. స్వాతంత్రోద్యమం వైపు అడుగులు వేశాయి, ఆ అడుగులు అక్కడితో ఆగలేదు. కాకినాడలో జరిగిన రాజకీయ సమావేశంలో వారు పాల్గొన్నాక సంపూర్ణ స్వాతంత్రాన్ని బలపరుస్తూ వీరు చేసినటువంటి అనర్గళంగా చేసిన ఆ ప్రసంగం ఆ సభకే హైలైట్గా నిలిచింది. గంభీరంగా ఉండే వారి కంఠం, ఆ కంఠం నుంచి వచ్చే పదునైన తూటాల్లాంటి మాటలు ఎందరినో ఆలోచింపచేశాయి.

అంతెందుకండి, వీరు మాట్లాడుతుంటే ఆంగ్లేయులు మైకులకు ఉన్నటువంటి వైర్లు కట్ చేసేవారంటే ఆలోచించండి. వారి వాగ్దాటి ఏ రకంగా ఉండేదో, వారు మాట్లాడుతుంటే జనాల్లోకి ఆ మాటలు ఎంత పదునుగా వెళ్ళాయో. అయినా మైకులు లేకపోయినా సభంతా వినిపించేలా వీరు వీరి గంభీరమైన కంఠంతో ప్రసంగం చేసేవారట. చూసారా, ఒకరు ఆపితే ఆగేదా ఆ ఉద్యమం, ఒకరు కాదంటే ఆగేదా ఆ స్వాతంత్ర అడుగులు. మరి చూసారా, ఒక మహిళ చేసినటువంటి ఎంతో కృషి, ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా ఖచ్చితంగా మీకు నేను చెప్తాను ఈ పాట తర్వాత.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా అట్లు చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం ధీర వీర వనితల కార్యక్రమంలో. మనం మాట్లాడుకుంటున్నాం దువ్వూరి సుబ్బమ్మ గారి గురించి. వారి స్వాతంత్రోద్యమంలో వారు వేసిన అడుగులు, వారు మాట్లాడిన మాటలు, ప్రతీది, ఆవిడ చేసిన ప్రతి చర్య ఎందరినో ఆలోచింపచేసేలా చేశాయి. నిప్పు కనుక లాంటి వీరి పదునైన మాటలకు ఆవేశాన్ని, ఆలోచనలను జోడించి అర్థమయ్యేలా ప్రసంగాన్ని చేయడం వీరి ప్రత్యేకత. 1922 సహాయ నిరాకరణోద్యమం గురించి దువ్వూరి సుబ్బమ్మ గారు కీలక పాత్ర పోషించారు. ప్రజలంతా వీరిని దేశ బాంధవి అని పిలిచేవారు. అంతేకాకుండా ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలో కూడా వీరు చాలా చురుగ్గా పాల్గొన్నారు. ఒక సమావేశంలో ఆంగ్లేయులు దువ్వూరి సుబ్బమ్మ గారిని బంధించి క్షమాపణ చెబితే విడిచిపెడతామంటే, నా కాలి గోరు కూడా అలా చెయ్యదు అని నిర్భయంగా, నిస్సంకోచంగా చెప్పిన సాహసి, ధైర్యవంతురాలు మన దువ్వూరి సుబ్బమ్మ గారు. నిజంగా అలా చుట్టూ ఆయుధాలతో గన్నుల్ని అలా ఏం చేసి పెట్టి, మేము అడిగినట్టు మీరు చెప్పకపోతే మీ ప్రాణం తీస్తాము అంటే ఎవరైనా భయపడకుండా ఉంటారా? ఉంటారు. అలా ఉన్నవారు మన దువ్వూరి సుబ్బమ్మ గారు. మహిళల్లో దువ్వూరి సుబ్బమ్మ గారు ఎంత గొప్పవారండి. నిజంగా వీరి గురించి ఇంకా అనేక విశేషాలు ఖచ్చితంగా మీతో పంచుకుంటాను. ఇప్పుడు మీరు వినబోతున్న ఈ పాట తర్వాత

ఏముంటుందండి ఈ పాట? జుమ్మంది నాదం ఈ చిత్రం నుంచి చంద్రబోస్ గారి రచనలో, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గాత్రం. నిజంగా ఈ పాటకి ప్రాణం పోసిందనడంలో అతిశక్తి లేదు మాస్టారు, నిజంగా హ్యాట్స్ ఆఫ్. వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసి ఉంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం ధీర వీర వనితల కార్యక్రమంలో. మనం మాట్లాడుకుంటున్నాం దువ్వూరి శుభం గారి గురించి. దువ్వూరి శుభం గారి గురించి ఎంత చెప్పినా తక్కువ అండి. వారిలో ఉన్నటువంటి తెగువ ఇప్పటికీ ఎందరిలోనో కావలసినటువంటి ఆ ఆవేశం, నిప్పు కనికెల్ లాంటి మాటలు, ఆ ధైర్యం, ఆ ఆలోచన జ్ఞానం, ఏ విషయం చెప్పినా కానీ అందరికీ అర్థమయ్యేలా ప్రసంగించడం వారి గొప్పతనం. ఒకసారి ఏం జరిగింది తెలుసా అండి? పెద్దాపురంలో పెద్దాడ కామేశ్వరమ్మ అనే వ్యక్తి వనభోజనాల పేరుతో ఒక రాజకీయ సభ ఏర్పాటు చేశారట. అందులో సుబ్బమ్మ గారు కూడా పాల్గొంటున్నారని ఆంగ్లేయులు గారు తెలుసుకున్నారు. బ్రిటిష్ వారు తెలుసుకుని అక్కడికి చేరారు. అక్కడికి చేరి వారందరిపై దాడి చేశారు. దీనిపై ఆగ్రహించిన దువ్వూరి సుబ్బమ్మ గారు వారిపై విరుచుకుపడ్డారు. ఆంగ్లేయులందరినీ చితకబాదారు. ఆమె ధైర్యాన్ని చూసిన మిగిలిన వారు కూడా ధైర్యం తెచ్చుకొని బ్రిటిష్ వారి రక్షక దళాలపై విరుచుకుపడ్డారు. ఒక స్త్రీ తల్లిగా, ఒక స్త్రీ ఆదర్శమూర్తిగా, అంతవరకు మాత్రమే తెలిసిన ఈ ప్రపంచానికి ఒక స్త్రీ అంటే ఒక శక్తిగా మారి స్వాతంత్రాన్ని సాధించాలన్న ఆశయంతో పోరాడితే ఎలా ఉంటుందో చూపిన వీర వనిత మన దువ్వూరి సుబ్బమ్మ గారు. హ్యాట్స్ ఆఫ్ టు సుబ్బమ్మ గారు. వీరి 83 సంవత్సరాల వయసులో మన పూర్తి స్వాతంత్రాన్ని చూసి ఆనందంతో వీరమరణం పొందారు. 1964 మే 31 తేదీన 83 వయసులో వీరు మరణించడం జరిగింది. అయినా స్వాతంత్రాన్ని సాధించాలన్నటువంటి ఆ కాక్ష, ఆ పట్టుదలని వీరి రక్తం నుంచి ఎవరు వీరు చేయలేకపోయారు. ఆ స్వాతంత్రాన్ని చూసిన ఆ ఆనందమైన రోజుల నుంచి ఆ కళ్ళలో వచ్చినటువంటి ఆ ఆనంద భావోద్వేగాలు చాలా గొప్పవి. అందుకే ఇటువంటి వారు ఎందరో ఉన్నారు. వారందరూ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని వారి ప్రాణాలను త్యాగం చేశారు. ఆనాటి వారి కృషి ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ స్వాతంత్రం, ఈ ఆనందం, ఈ జీవితం. నిజంగా వారందరికీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఇదండి ఈనాటి మన ఈ ధీర. మీరంతా వింటూ ఆనందించారని ఆశిస్తూ ఈనాటి ఈ ధీరాకి బై బై పలికేస్తూ తర్వాత కార్యక్రమంలో మనమంతా కలుసుకుందాం. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండండి. ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3. హాయ్ ఆత్యా, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: నేడే నేడే నేడే నేడే నేడే కావాలి కావాలి.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: అమ్మాయి గారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
3: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
2: కాసేపు ఉండొచ్చు కదా?
3: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
2: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
3: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
2: మీ తెలివి ముందు నాదేముందండి.
3: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
0: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

హాయ్ హలో నమస్తే అస్సలాం వలైకుమ్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి స్టూడియోలో సమయం చూస్తే 2:30 దాకా అయిపోయింది. మరి ఈ టైంలో మనమంతా సందడి సందడి అంటూ సందడి చేయడానికి సిద్ధంగా ఉంటాం కదూ. మరి మింపుతో ఆ సందడి చేయించడం కోసం ప్రశ్నలతో నేను సిద్ధంగా ఉన్నాను. మరి సమాధానాలు చెప్పడం కోసం, మెసేజ్లు పంపించడం కోసం మీరంతా సిద్ధంగా ఉన్నారన్న విషయం కూడా నాకు అర్థమవుతుంది. మరిక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ సందడే సందడిని. మరి తెలుసు కదా ఫ్రెండ్స్, నేను అడిగే ఈ ప్రశ్నల కోసం సమాధానాలు పంపించడానికి మీరు అంతర్జాలాన్ని వాడకుండా మనకున్నటువంటి సొంత మేధాశక్తితో ఏంటి మనకున్న

అటువంటి మన మేధాశక్తితో మనకి అనిపించిన సమాధానాన్ని పంపిద్దాం. అలా మీరు నాకు సమాధానాన్ని పంపించాలి అంటే మీ వాట్సాప్ నంబర్ నుంచి 0866243814 ఈ నెంబర్కి మీకు తెలిసిన సమాధానం, మీ పేరు, ఊరు జత చేసి వాట్సాప్ చేసేయడమే. వెరీ సింపుల్ బట్ క్వశ్చన్స్ ఆర్ వెరీ టఫ్. అది నాకు మీకు కాదు కదా, నా ప్రశ్న ఏదైనా కానీ మీ సమాధానం అంటూ ఒకటి దానికి తగ్గట్టుగా ఉంటుంది కదా, అదన్నమాట సంగతి. సో మరిక స్టార్ట్ చేసేద్దామా ఇన్నట్టు మన ఈ సందడే సందడిని. ముందుగా మీకు సరబోతున్న మొట్టమొదటి ప్రశ్న, ఎందరు ఎక్కినా విరగని మంచం, అందరినీ మోసే మంచం, ఏమిటది? ప్రశ్న మరొకసారి, ఎందరు ఎక్కినా విరగని మంచం, అందరినీ మోసే మంచం, ఏమిటది? ఈ ప్రశ్న కనుక మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది మని మని. అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు అయినా అన్నీ అంది మని మని.

అదన్నమాట సంగతి. అది కదా మరి విషయం. మరి వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మరి మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున సందడే సందడిలో. మరి నేను అడిగిన ప్రశ్న గుర్తున్నదా లేక ఈ పాటల మధ్యలో మర్చిపోయారా? నాకు తెలిసింది గుర్తుండే ఉంటుంది మీకు. ఇంతకీ ఆ ప్రశ్న ఏమిటో మరొకసారి, ఎందరు ఎక్కినా విరిగిన మంచం అందరినీ మోసే మంచం ఏమిటది అని అడిగాను. మరి దానికి మన మిత్రులు పంపించేస్తున్నారు వారి సమాధానాలను. చూద్దాం ఎవరెవరు ఎక్కడి నుంచో. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటున్నారు, సందడే సందడి కార్యక్రమానికి స్వాగతం అంటూ శాంతినగర్ నుండి ఒకే ఒకటి పంపించేశారు రైట్ ఆన్సర్తో. శుభ మధ్యాహ్నం అంటున్నారు కేదార్ వీరేష్ రాజోరి మండలం నుంచి సరైన సమాధానంతో. అస్సలాం వలైకుం అనవర్ బాయ్ అంటున్నారు, వలైకుం అస్సలాం బాయ్ ఎలా ఉన్నారంటున్నారు. క్షమమేనా? నేను క్షేమమే, మీరు క్షమమేనని తెలుస్తున్నాను. సందడే సందడికి స్వాగతం. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుండి కామారెడ్డి జిల్లా నుంచి ఆన్సర్ ఇస్ అంటూ, భయ్యా ఇది కాస్త రాంగ్ ఆన్సర్ భయ్యా. తదుపరి కర్నూలు జిల్లా నుంచి ముజఫర్ నగర్ నుండి రామా కార్తిక వెన్నెలవల్లి పంపించేశారు రాంగ్ ఆన్సర్ తో విత్ ఫైర్ సింబల్ ఆల్సో. పెడర జోగానందరావు కాలనీ నుంచి చెప్పలరాజు గారు పంపించేశారు హౌ భయ్యా కాదుగా. మండూరు నుంచి మధుకుమార్ లక్ష్మీదేవి పంపించేశారు అర్థం కాలేదు భయ్యా. అన్వర్జీ అస్సలాం వలైకుం అంటున్నారు, వలైకుమ్ అస్సలాం బాయ్ మీరు అడిగిన ప్రశ్నకి నా సమాధానం అంటూ పంపించేశారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జునై జైనుద్దీన్ గారు, స్నేహ భాను జైనుద్దీన్ గారు. వావ్ వాట్ ఎ బ్యూటిఫుల్ రాంగ్ ఆన్సర్ సార్, అద్భుతం. తదుపరి భాస్కర్ ఫ్రమ్ పెటర్ నుంచి పంపించేశారు ఆహా ఆగుతాంగా రాంగ్ ఆన్సర్ కాబట్టి. శుభ మధ్యాహ్నం అందరికీ అంటూ నల్లగొండ జిల్లా చిత్రాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి దమ్మోజు అనుకో ఫ్యామిలీ అంటూ పంపించేశారు. ఎంతమంది కలిసి టీం వర్క్ చేశారంటే ఖచ్చితంగా ఇటు నుంచి వచ్చే సమాధానం అద్భుతం, ఒక మహా అద్భుతం అయి ఉంటుందని ఆశించారండి. ఆశించడం కూడా మేము తెప్పారండి, ఎందుకంటే అది రాంగ్ ఆన్సర్ కదా. తదుపరి నమస్తే ఆర్జే సార్ అంటున్నారు, ఎర్రమల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి. ఎంత అద్భుతంగా ఉందండి మీ పేరు, ఓ సీత అన్నట్టు, కానీ ఇది రాంగ్ ఆన్సర్ కదండి. తదుపరి తిరువీధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి కృష్ణా జిల్లా నుంచి అంటూ పంపించేశారు ట్రైన్ బస్ ఆన్సర్ అంటూ పంపించేశారు. భయ్య మీరు ఇన్ని పంపించారు కానీ నాకెందు అక్కడ మీరు పంపించిన దాంట్లో నాకు సమాధానం కనబడలేదు భయ్యా. జమలయ్య పంపించేశారు దొడ్డుదేవరపాడు నుంచి రాంగ్ ఆన్సర్. రాజ్యాల నుండి బోరెల జయనగర్ పంపించేశారు ఒక రాంగ్ ఆన్సర్ ఒక రైట్ ఆన్సర్. తదుపరి హైదరాబాద్ నుంచి గణేష్ వేదవతి పంపించేశారు, మరి ఇంటి ముందుకు పంపించినా ఇంటి వెనక పంపించినా అయితే రాంగ్ ఆన్సర్ అండి, కాబట్టి మనం ఏం చేయలేము. తదుపరి దమ్మోజు మధుసూదనాచారి పంపించేశారు అనుకో ఫ్యామిలీ, రాంగ్ ఆన్సర్ తో. నమస్కారం సార్ మీరు అడిగిన ప్రశ్నకు జవాబు వచ్చేస్తారు మరి అంటూ పంపించేశారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి పిజ్లీ వెంకటేష్ శ్యామల గారు రైట్ ఆన్సర్. హాయ్ మై నేమ్ ఈస్ పి జానకి రామ్ అంటూ పంపించేశారు నందిగామ నుంచి రైట్ ఆన్సర్ తో. అనంతపురం నుంచి అనురాధ గారు పంపించేశారు రైట్ ఆన్సర్. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు అంటూ పంపించేశారు సులోచన కరీంనగర్ నుంచి రాంగ్ ఆన్సర్ తో. కొంకల గ్రామం నుండి అరవింద గురు పంపించేశారు రైట్ ఆన్సర్ అని. చిలుక నారాయణ అనసూయ అనుకో ఫ్యామిలీ పంపించేశారు జంకంపేట నిజామాబాద్ నుంచి ఒక రైట్ ఆన్సర్ ఒక రాంగ్ ఆన్సర్ కలిపి. నెక్స్ట్ శ్రీరామదాసు కృపాచార్య అనిత సాయి వర్షిత్ అనుకో ఫ్యామిలీ పంపించేశారు సికింద్రాబాద్ ఓల్డ్ ఆలవాల నుండి రాంగ్ ఆన్సర్ అని. గణేష్ రాజు పంపించేశారు కొనాపూర్ నుంచి రైట్ ఆన్సర్. ఎన్ పార్థసార్థి గారు పంపించేశారు సిద్ధపేట నుంచి రైట్ ఆన్సర్. హాయ్ అంకయ్య గడ్డం బందారుపల్లి నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. నున్న నుండి శోభారాణి గారు రంగారావు సాగర్ అనుకో ఫ్యామిలీ పంపించేశారు రాంగ్ ఆన్సర్. జరుబోతుల బుచ్చయ్య గారు పంపించేశారు హన్మకొండ జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్.

బాబు గారు అంటున్నారు. బావు చిన్న బాబు గారు అంటే వచ్చేస్తారండి, పిలిపించేద్దాం. వచ్చేస్తారు అండి. వేరే ఉన్నాడు చిన్న బాబు కూడా. లతా ఫ్రమ్ యూ నుంచి పంపించేశారు. రాంగ్ ఆన్సర్ అండి. సాయి కుమార్, పృథ్వీ, నాందివిక్ కనుకో ఫ్యామిలీ. ఆహా, ఏం లిస్ట్ పెట్టారు భయ్యా. కానీ ఇంత సమాధానం ఎక్కడుంది? ఆ ఉంది ఉంది భయ్యో, కింద ఉంది. ఎంతమంది టీం వర్క్ చేశారంటే రాంగ్ రైట్ ఆన్సర్ వచ్చి ఉండదు అనుకున్నాను, కానీ రాంగ్ ఆన్సర్ కాకుండా రైట్ ఆన్సర్ పంపించారు భయ్యా. ధన్యవాదములు. తాదు పారి, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ రెయిన్బో అంటున్నారు. నవీన్ అండ్ రజిత, నిర్మల్ డిస్టిక్ నుంచి. ఇట్స్ రాంగ్ ఆన్సర్. అక్కరపాక నుండి రమ, రైట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామచంద్ర అనుకో ఫ్యామిలీ పంపించేశారు. పడవ, ఆహా, కాదుగా, నేను పడవ రైట్ ఆన్సర్ అంటే అందరు నన్ను పోరా బడవ అంటారు. ఎందుకు పోయా ఇది? నెక్స్ట్ తదుపరి జి రెడ్డన పంపించేశారు. ఎన్జిఓ కాలనీ కడప నుంచి. సమాధానం రైట్ ఆన్సర్ అండి. ఓయ్, గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు, కుసుమ అంబటి నగర్ నుంచి పంపించేశారు. రాంగ్ ఆన్సర్. స్వాతి మేడం గారు, మీరు అడిగిన ప్రశ్నకు మా జవాబు అండి అంటున్నారు. వావ్, ఇందాక ఒక చిన్నబాబు అన్నారు, సరేలే అనుకున్నాను. మీరు స్వాతి మేడం అన్నారు ఏంటండి? ఐఎమ్ అన్వర్, దిస్ ఇస్ మెయిల్ యూ హౌ. గుంటూరు జిల్లా దాసరపాలెం నుండి పోల్ శివదాసురెడ్డి తిరుపతమ్మ గారు పంపించేశారు. రాంగ్ ఆన్సర్ అండి. రాంగ్ ఆన్సర్ పంపిస్తూ కూడా బలి పంచేశారు భయ్యా. తదుపరి ఏమండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్కసారి సమాధానం అండి. మళ్ళీ మళ్ళీ పంపిస్తున్నారు, రెండోసారి అయితే కష్టమైపోద్దండి. అది మ్యాటరు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దాపురం శెట్టి సూర్యబాబు గారు పంపించేశారు. రైట్ ఆన్సర్. తదుపరి దస్తగిరి సంధ్య ఫ్రమ్ పొద్దుటూరు నుంచి. రైట్ ఆన్సర్. అన్వర్జీ, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ మళ్ళీ పంపించేసారు, కరెక్ట్ చేసుకున్నారు. రైట్ ఆన్సర్. కాకపోతే ఒక్క ప్రశ్నకి ఒకసారి సమాధానం అండి, ఒక మెసేజ్ మాత్రమే. శబాన పంపించేశారు పెద్దగూడెం నుంచి. రైట్ ఆన్సర్. తదుపరి మోహన్ రావు, లీలావతి పంపించేశారు కప్పలదొడ్డు నుంచి. రాంగ్ ఆన్సర్. పెట్టిన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. ఇప్పుడు ఇందాక రాంగ్ ఆన్సర్ చెప్పి మళ్ళీ ఇప్పుడు రైట్ ఆన్సర్ చెప్తే ఎట్లాగా? ఇస్తాం అనుకున్నారా? ఇవ్వంగా. ఆహా, ఫస్ట్ ఇస్ ఫస్ట్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్కసారి అవకాశము. నల్గొండ జిల్లా చిత్రాలయ నుంచి దమ్మోజి వెంకటాచార్య గారు మరలా పంపించేశారు. తదుపరి ఏదో ఆన్సర్ రైట్ అనుకుంటూ పంపించేశారు సీతామహాలక్ష్మి గారు. ఈసారి రైటే అండి, ఇందాక రాంగే కదా. పాలం పోలయ్య గారు పంపించేశారు ఆలగడ్డ నుంచి. ఆహా, సారీ భాయ్, మీరు ఇందాక పంపించేశారు. ఓకే, రాంగ్ ఆన్సర్ భయ్య మీరు పంపించింది. తదుపరి నరేష్, కర్నూలు నుంచి పంపించేశారు. ఏంటది, ఇంకా ఏం రాలేదే మీరు పంపించింది? అయితే ఏం పంపలేదు అనమాట. అయితే గుడ్ ఆఫ్టర్నూన్ సంధ్య, ధీరా జండ్, ప్రతీక్ ఫ్రమ్ నాగల దిన్ని. రాంగ్ ఆన్సర్ భయ్య. అరుగు అంటున్నారు శ్రీధర్ రావు, శాంతి ఎస్టేట్, అధోని నుంచి. మీరు ఏ స్టేట్ నుంచి పంపించినా కానీ భయ్య, అది రాంగ్ ఆన్సర్ భయ్య. ఇంతకీ ఆ రైట్ ఆన్సర్ ఏమిటో చెప్పేయమంటారా? విప్పేస్తా, ఆ గుట్టు నేనే విప్పాలి కదా. ఎందరు ఎక్కినా విరగని మంచం, అందరినీ మోసే మంచం. ఏమిటది? భూమండి, నేల, మన భూదేవి తల్లి. అంతే కదా, మనం అందరం ఈ భూమి మీద కూర్చుంటాం, ఈ భూమి మీద నిల్చుంటాం, ఈ భూమి మీదే పడుకుంటాం. కాబట్టి ఎంతమంది ఎక్కినా కానీ విరగని మంచం కదా, అందరినీ మోస్తూనే ఉంది కదా, అందరినీ మోసే మంచమే కదా. అదన్నమాట సంగతి. ఆ ప్రశ్నకి ఈ సమాధానానికి జస్టిఫికేషన్ కుదిరేసింది. కాబట్టి మీరందరూ ఎవరు రైట్ పంపించారు, ఎవరు రాంగ్ పంపించారు ఒకసారి చూసుకోండి, తదుపరి ప్రశ్న కోసం సిద్ధపడిపోండి. అదన్నమాట సంగతి. మరి ఇక తదుపరి ప్రశ్నలోకి వెళ్ళిపోతున్నాము. ఏమిటి ఆ ప్రశ్న అంటే, వీళ్ళొక ఐదుగురు అన్నదమ్ములండి, మహా మంచి, మనలాగే మంచోళ్ళు. వీళ్ళ ఐదుగురు అన్నదమ్ములు, వీరిలో అందరికన్నా చిన్నవాడు మహాముదురండోయ్ గడుసు. వీరిలో అందరికన్నా చిన్నోడు, కానీ పెళ్ళికి మాత్రం పెద్దోడు. అది మ్యాటరు. క్వశ్చన్ అర్థమైందా? మరలా చెప్పేస్తా వినండి. వీళ్ళు ఐదుగురు అన్నదమ్ములండి, వీరిలో అందరికన్నా చిన్నోడు, కానీ పెళ్ళికి మాత్రం పెద్దోడు. ఆ ఎవరా చిన్నోడు పెద్దోడు? మీకు గనక తెలిస్తే 086-2438-14 వాట్సాప్ చేసేయండి. మీకు తెలిసిన సమాధానం మీ పేరు ఊరు జత చేసి పంపేయండి. అంతే, ఇప్పుడు రాబోదని పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ యూనిట్ వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణ. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన 19వ జాతీయ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని దేశవ్యాప్తంగా 51,000 పైగా నియామక పత్రాలను ఈ రోజు అందజేశారు. సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమని, అందులో భాగంగానే సంజీవని కార్యక్రమం చేపట్టినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం కండ్రిగ గ్రామంలో ప్రజల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సంజీవని కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొని ప్రజావేదికలో ప్రసంగించారు. స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఈ రోజు నుంచి ఒక రాష్ట్రం ఒకే రీతిలో పరిశుభ్రతే లక్ష్యం అన్న నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కు ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర 2026 పేరుతో నిర్వహిస్తోంది. జూన్ 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మొత్తం 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు ప్రచారాలు నిర్వహించి జూన్ 21వ తేదీన అమరావతిలో 25,000 మందితో రాష్ట్రస్థాయి యోగా కార్యక్రమం నిర్వహించనుంది. కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ మాలిక్ అధ్యక్షతన బ్రిక్స్ మహిళా వర్కింగ్ గ్రూప్ 2వ సన్నాహక సమావేశాన్ని నిన్న ఢిల్లీలో వర్చువల్ విధానంలో నిర్వహించారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం మరియు సుస్థిరత కోసం నిర్మాణం అన్న అంశాల క్రింద ఉమ్మడి ప్రాధాన్యతలను ముందుకు తీసుకెళ్లడంలో బ్రిక్స్ సభ్యదేశాల మధ్య నిరంతర సహకారం ఉండాలని ఆమె తెలిపారు. విద్యా వైద్య రంగాల్లో అభివృద్ది సాధించినప్పుడే వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యం సాకారమవుతుందని 20 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను అభివృద్దిలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అమలాపురంలో కలెక్టరేట్లో అధికారులతో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్ష సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈ రోజు 13 మండలాల్లో తీవ్రస్థాయిలో వడగాల్పులు, 221 మండలాల్లో ఒక మోస్తరుగా వడగాల్పుల ప్రభావం చూపే అవకాశం ఉందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలవరం, కాకినాడ, బీఆర్ అంబేద్కర్, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 46 నుంచి 48 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. తిరిగి 4 గంటలకు వింటారు.

0: కూడా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో, ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3. నాలో నీకు నచ్చిందేంటి?
3: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
3: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
4: భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి. టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
5: అమ్మా ఇంకా పడుకోలేదా?
6: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథా గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
5: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
4: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.
7: అదన్నమాట సంగతి మా అమ్మలు కూడా మనతో. మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఎవరైనా కానీ ఒక్కసారి ఆకాశవాణి కార్యక్రమాలను విన్నారంటే ఇక దానికి ట్యూన్ అయిపోవడం, ఫ్రెండ్ అయిపోవడం ఖాయం. అదనమాట సంగతి. వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మరి మీరంతా సందడే సందడిలో మనం అడిగే ప్రశ్నలకు మీ సమాధానాలతో సిద్ధంగా ఉన్నారు కదూ. ఇందాకటి నేను అడిగిన ప్రశ్న గుర్తున్నదా? వీళ్ళు 5 అన్నదమ్ములు, వీరిలో అందరికన్నా చిన్నోడు కానీ పెళ్లికి మాత్రం పెద్దోడు, ఎవరా వాడు అని అడిగాను. మరి దానికి మన మిత్రులు పంపించిన సమాధానాలు ఎవరెవరు, ఎక్కడి నుంచి అంటే పంపించేశారు మనకి మన మిత్రులు ఎవరెవరు ఎక్కడి నుంచి అంటే కేదార్ వీరేష్ రాజోలి మండలం నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. కర్నూలు ముజాఫర్ నగర్ నుంచి రాఘవేంద్ర మదన్ కుమార్ అండ్ కో ఫ్యామిలీ పంపించేశారు, రైట్ ఆన్సర్. పేటన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, రైట్ ఆన్సర్. కరకరా ఫ్రెండ్ బెటర్ నుంచి, రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, రైట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామచరణ్ అండ్ కో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. రాజోల నుంచి బోరెలి జయనగర్ పంపించేశారు, రైట్ ఆన్సర్. పాలెం పోలయ్య ఆలగడ్డ నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటున్నారు శశికళ ఫ్రమ్ నాగలదిన్ని, రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చిత్యాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచార్య అండ్ కో ఫ్యామిలీ పంపించేశారు, రైట్ ఆన్సర్. జరుబోతుల బుచ్చయ్య గారు పంపించేశారు హనుమకొండ జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ నుంచి పంపించేశారు కడప జిల్లా, రైట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధపట మండలం నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. కొంకల గ్రామం నుండి అరవింద గురు పంపించారు, రైట్ ఆన్సర్. బేబే సుబ్బు కృష్ణా జిల్లా నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. తదుపరి అక్కరపాక నుండి రమ, రైట్ ఆన్సర్. నూనె నుండి శుభారాణి రంగారావు అనుకో ఫ్యామిలీ పంపించేశారు, రైట్ ఆన్సర్. చిలుక నారాయణ అనసూయ అనుకో ఫ్యామిలీ పంపించారు నిజామాబాద్ నుంచి, రైట్ ఆన్సర్. కుస్మ అంబటి నగర్ నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పెడ నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి అనుకో ఫ్యామిలీ పంపించేశారు, రైట్ ఆన్సర్. జమలయ్య దొడ్డదేవరపాడు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తదుపరి గణేష్ రాజు కొనపూర్ నుంచి, రైట్ ఆన్సర్. హైదరాబాద్ గణేష్ వేదవతి, రైట్ ఆన్సర్. దమ్మోజు మధుసూదనాచారి శ్రీవాణి అనుకో ఫ్యామిలీ పంపించేశారు, రైట్ ఆన్సర్. దస్తకరి సంధ్యా ఫ్రమ్ పుదుటూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. హాయ్ నా పేరు తులసి, మౌనిక జయంత్ అనుకో ఫ్యామిలీ పంపించేశారు, రైట్ ఆన్సర్. మై నేమ్ ఈస్ పిఆర్ శేఖర్ రావు, ఆన్సర్ ఈస్ పెళ్ళి కొడుకు ఫ్రమ్ చీరాల. భయ్యా ఎలా భయ్యా, ఇంతమంది రైట్ ఆన్సర్ చెప్తే నేను ఒక్కడన్నా రాంగ్ ఆన్సర్ చెప్పకపోతే బాగుండదు అన్న ఉద్దేశంతో పంపించారు కదా, అర్థమవుతుంది భయ్యా ఆ సమాధానంలో మీ ఇంటెన్షన్ అర్థమవుతుంది. తదుపరి అనంతపురం నుంచి అనురాధ గారు పంపించేశారు, అనురాధ గారు రైట్ ఆన్సర్ అండి. నమస్తే ఆర్జే సార్, ఆన్సర్ ఈజ్ అంటున్నారు. రైట్ ఆన్సర్ విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు ఫ్రమ్ అమలాపురం నుంచి. రైట్ ఆన్సర్. తదుపరి మహమ్మద్ ఇనాయతుల్లా పంపించేశారు కామారెడ్డి జిల్లా నుంచి. రైట్ ఆన్సర్. శ్రీధర్ రావు శాంతి ఎస్టేట్ నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్. తదుపరి మహేష్ రెడ్డి ఫ్రమ్ వాయల్పాడు మదనపల్లి జిల్లా నుంచి. సార్ మీరు పంపించిన దాంట్లో క్లారిటీగా ఆన్సర్ అక్కడ మిస్ అయిందండి, కానీ అందులోనే ఉంది, ఒకసారి వెతకండి. తదుపరి భద్రాద్రి కొత్తగూడెం నుంచి సుమలత సంతోష్ కుమార్ అనుకో ఫ్యామిలీ పంపించేశారు. రైట్ ఆన్సర్. అన్వర్జీ మీ ప్రశ్నకు నా సమాధానం అంటున్నారు, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు. రైట్ ఆన్సర్. చిన్నబాబు గారికి నమస్కారం అండి అంటున్నారు. సార్ నేను చిన్నబాబు కాదండి, అన్వర్నండి. తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుంచి శెట్టి సూరిబాబు ఆన్సర్ ఈజ్ అంటున్నారు. అగ్గిపెట్టులో ఉన్న పుల్లలు చిన్నవి అయినా పెళ్లికి మాత్రం పెద్దపీట అగ్నిపూలు. వావ్, వాట్ ఏ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అండి, బట్ ఇది రాంగ్ ఆన్సర్ అండి. శ్రీరామదాసు కృపాచారి అనిత అనుకో ఫ్యామిలీ పంపించేశారు సికింద్రాబాద్ నుంచి. రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటున్నారు. రైట్ ఆన్సర్ ఈజ్ అంటూ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిని గారు పంపించేశారు అనుకో ఫ్యామిలీతో కలిపి. రైట్ ఆన్సర్. మీ ప్రశ్నకు నా సమాధానం అండి అంటున్నారు. దాసరిపాలెం నుండి పోలు శివదాసురెడ్డి తిరుపతమ్మ గారు. రైట్ ఆన్సర్. ఎన్ పార్థసారథి గారు పంపించేశారు సిద్దిపేట నుంచి. రైట్ ఆన్సర్. సులోచన కరీంనగర్ నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్. శభానా పంపించేశారు పెద్దగూడెం విలేజ్ నుంచి వనపర్తి డిస్టిక్. ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. సాయి పృథ్వీ నాద్విక్ అనుకో ఫ్యామిలీ మొత్తం కలిపి పంపించేశారు రైట్ ఆన్సర్ని. గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు అంటున్నారు లతా ఫ్రమ్ వియూరు నుంచి. రైట్ ఆన్సర్తో. తదుపరి కానుగుల గోపాల్ ఖడాల్ హైదరాబాద్ నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్తో. నరేష్ కర్నూలు నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్. తదుపరి హాయ్ ఎంకయ్య గడ్డం పంపించేశారు బందరుపల్లి నుంచి, నెల్లూరు డిస్టిక్ నుంచి. రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్. మీ ప్రశ్నకు నా సమాధానం అంటున్నారు సూర్య రమ హైదరాబాద్ నుంచి. రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి పంపించేశారు కృష్ణ సంతోష్. రైట్ ఆన్సర్. తిరుపతి వెంకట సుబ్బారావు గారు పంపించేశారు. రైట్ ఆన్సర్ అని. వినుకొండ నుండి సుబ్రహ్మణ్యాచారి విజయలక్ష్మి పంపించారు. రైట్ ఆన్సర్. తదుపరి భీమేశ్వరరావు ఫ్రమ్ పెడర నుంచి. రైట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య. రైట్ ఆన్సర్. హాయ్ సార్, దిస్ ఈజ్ రాజీ ఫ్రమ్ కర్నూలు నుంచి. క్వశ్చన్ ఏంటి సార్ అంటూ, వావ్ ఇదండి అద్భుతం, ఇన్ని ప్రశ్నలకు సమాధానం చదివింది చూశారు, ఎక్కడెక్కడా లేదండి అద్భుతం, ఇది అద్భుతం. నేను ఇంత చెప్పిన తర్వాత రైట్ ఆన్సర్లు కూడా మనం చెప్పేస్తున్నారన్నా కానీ క్వశ్చన్ ఏంటి సార్ అడిగారు చూశారు, ఖచ్చితంగా అంటే అద్భుతం. మాలన్బి కర్నూలు నుంచి పంపించేశారు క్వశ్చన్ ప్లీజ్ సార్ అంటూ. అందుకే అండి అనేది, పాఠం చెప్పేటప్పుడు క్లాస్కి అందరికంటే ముందే వెళ్ళాలి అంటారు, కానీ మనం ముందే వెళ్ళి లాస్ట్ బెంచ్ కూర్చుంటే ఎట్టా ఎట్టకి ఉంటుంది మరి. పర్లేదు రండి చెప్పేస్తాను. వెళ్ళింది భయ్య, ప్రశ్న ఏంటంటే వీళ్ళు ఐదుగురు అన్నదమ్ములు, వీరిలో అందరికన్నా చిన్నోడు నోడు చూశారు ఆడు మహాదోలోడు మనలాగా, కానీ పెళ్లికి మాత్రం పెద్దోడు, ఎవరా చిన్నవాడు అని అడిగాం. దానికి గాను మన మిత్రులు పంపించే సమాధానాన్ని మ్యాక్సిమం 99.99% పీపుల్ రైట్ ఆన్సర్ పంపించారండి. వావ్, వాట్ ఏ టీమ్ వర్క్ బ్రో. ఇంతకీ ఆ రైట్ ఆన్సర్ ఏంటంటే చిటికిన వేలు. అవును భయ్య, మరి పెళ్లి చేసినప్పుడు చిటికిన వేలు పట్టుకుని నడిపిస్తారు కదా, అదనమాట సంగతి. అది మనందరికీ కొన్ని కొన్ని విషయాలు బాగా మర్చిపోలేని అంటుకుని ఉంటాయి కదా, అందులో ఇదొకటి కాబట్టి నాకు తెలిసి అందరూ అదే రైట్ ఆన్సర్ చెప్పారు అందుకే ఐ థింక్ అనుకుంటున్నా, కాకపోతే మనం ఏం చేయలేం అది మ్యాటర్. మరి ఇక మూడో ప్రశ్న మీకోసం ముచ్చటగా. కడుపు నిండగానే లేచి నిలబడతాడు ఎవరది? ప్రశ్న మరొకసారి, కడుపు నిండిందా, కడుపు నిండగానే లేచి నిలబడతాడు ఎవరది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్లయితే 0866243814 కింద వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

పాటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దులేవి లేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు సారా.

రతమును పూచేది వీళ్ళు, చరితను మార్చేది వీళ్ళు, కథలై నిలిచేది వీళ్ళు, కడలకు బందిళ్ళు వీళ్ళు, వీళ్ళేనో నేటి మొనగాడు, చెలిమికెప్పుడు తతగాడు, చెడుకెప్పుడు పగవాడు, వీళ్ళ వయసు నూరేడు, నూరేళ్లకు కుర్రాడు, ఆటగాళ్ళు పాటగాళ్ళు, అందమైన వేటగాళ్ళు, అసలు లేని వాళ్ళు, ఆవేశం ఉన్నవాళ్ళు, కుర్రాళ్ళు.

బళ్ళ మిరిసేటి కళ్ళు ఒలిగనిగలాడేటి ఒళ్ళు విసిరే చిరునవ్వు జల్లు అయ్యగలో నాకెను ముళ్ళు తీయాలో దాన్ని చెలివేడు నిదుర రాణి పొదలేడు బ్రహ్మచారి పడకేడు మూసి ఉన్న వాకిళ్ళు తెరచినప్పుడు తిరునాడు ఆటగాళ్ళు కాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు కద్దు లేదు లేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు చారీ

విధులు చెప్తే ముసలాడు నిన్న మొన్నటి కుర్రాడు పదులిపే అనాటి పూజులు మరవే ముందున్న రోజులు చేసే పాత సంకళ్ళు మనుషుల్ని మన్ననేస్తాడు మనసులు మన కోవెళ్ళు ఎవ్రీబడీ మనుషులు మన నేర్పారు మనసులు మన కోవెళ్ళు మనకు మనమే దేవుళ్ళు మార్చిరాయి శాస్త్రాలు పాటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దులేవి లేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు కుర్రాడు.

ఉన్నాడు.

వెల్మ డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అందరూ కొరతనంలో ఇలాగే ఉంటుంది, ఇలాగే చేద్దాం అనుకుంటారు, అనుకుంటాం అంతే, కానీ అలా మనకుండదు. రజనీకాంత్, కమల్ హాసన్ అలాంటి వాళ్ళకి ఉంటుంది, మనకు ఉండదవయ్యా. జస్ట్ మనం ఇట్లాంటి విని ఆనందించడం వరకే మన పని, అదనమాట సంగతి. సో ఫ్రెండ్స్, మరి మీరంతా విటు ఎంజాయ్ చేస్తున్నారు కదా చక్కగా సందడే సందడిని. ఇందాకడ ఒక ప్రశ్న అడిగాను, గుర్తు ఉన్నదా? కడుపు నిండగానే లేచి నిలబడతాడు ఎవరది అని. మరి దానికి గాను మన మిత్రులు పంపించే సంబంధాలు చూద్దాం. ఎవరెవరు ఎక్కడ నుంచో, శాంతినగర్ నుంచి ఒకే ఒకటి పంపించేశారు. మూడిట్లో ఒకటైతే సరైన సమాధానం ఉందబయ్యో, కానీ అదేంటనే తర్వాత చెప్తా. తదుపరి, భాస్కర్ ఫ్రమ్ పెటర్ నుంచి రైట్ ఆన్సర్, కనకారావు ఫ్రమ్ పెటర్ నుంచి రైట్ ఆన్సర్, గడిగే తిమ్మప్ప మరియు సరోజ గారు ఎమ్మిగనూరు నుంచి పేర్లు పంపించారు అబ్బాయి, మరి సమాధానం ఏది? హౌ ఇట్లాగా? కుక్కల గ్రామం నుండి అరవింద గురు, రెండిట్లో ఒకటి సరైన సమాధానం ఉందబయ్యా, అది ఏదైనా తర్వాత చెప్తా. క్యాదరి వీరేష్ రాజవేలి మండలం నుంచి రైట్ ఆన్సర్, తిరువీధుల వెంకట సుబ్బారావు గారు శ్రీదేవి కృష్ణా జిల్లా నుంచి పంపించేశారు, రాంగ్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు పంపించేశారు, రాంగ్ ఆన్సర్. దస్తగిరి సంధ్యా ఫ్రమ్ పొద్దుటూరు కడప జిల్లా నుంచి పంపించేశారు, నిప్పు అంటూ. హౌ అయ్యా, దానికి ముందు మాత్రం రైట్ ఆన్సర్ అయ్యా. తదుపరి, కర్నూలు ముజఫర్ నగర్ నుండి మదన్ కుమార్ తులసి రాఘవేంద్ర అనుకో ఫ్యామిలీ పంపించేశారు, నాలుగిట్లో ఒకటి రైట్ ఆన్సర్ అయ్యా, అదేం తర్వాత చెప్తా. రాజోరు నుండి బోరెల్లి జయనగర్ పంపించేశారు, రాంగ్ ఆన్సర్. తిరుపతి నుండి సుబ్బరామయ్య పంపించేశారు, లేదు భయ్యా చెప్తాం కదా తర్వాత, ఖచ్చితంగా ఇది అయిపోయాక. పెడన జోగనందలో కాలనీ చప్పలరాజు గారు పంపించేశారు, సరైన సమాధానం. మీ ప్రశ్నకు నా సమాధానం అంటూ పంపించేశారు సూర్య రమ హైదరాబాద్ నుంచి, రాంగ్ ఆన్సర్. మీ ప్రశ్నకి నా సమాధానం అంటున్నారు తేజేశ్వరి శ్రీనివాస విజయలక్ష్మి అనుకో ఫ్యామిలీ పంపించేశారు, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఇప్పుడే ట్యూన్ చేశారంటూ. రైట్ ఆన్సర్, ది ఆన్సర్ ఈజ్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు రాజీ ఫ్రమ్ కర్నూలు నుంచి. గోర్లఖాన్ పంపించేశారు, గోర్లఖాన్ దుడ్డి నుంచి పత్తింటి ఎల్లప్ప జయమ్మ గారు పంపించేశారు, ఆన్సర్ చెప్పులు అంటూ. హౌ భయ్యా, కాదుగా. జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. ఆకలి అన్నం తిన్నాక మనిషి లేచి నిలబడతాడు, నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచార్య అనుకో ఫ్యామిలీ, కాదు భయ్యా. తరువాత మాలన్బి కర్నూలు నుంచి పంపించేశారు, మనవడు అంటూ, కాదు భయ్యా. తదుపరి రైట్ ఆన్సర్ పంపించేశారు జరుపుతల బుచ్చయ్య గారు. తదుపరి, పాలెం పోలయ్య ఆలగడ్డ నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. హైదరాబాద్ నుంచి శ్వేతాలక్ష్మి అనుకుని హరిక, రైట్ ఆన్సర్. ఆల్మాస్ గూడెం నుంచి దమ్మోజు మధుసూదనాచార్య అనుకో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్. చిన్నబాబు గారు, మీ మాటలు చల్లగా ఉన్నాయి, మాకు మాత్రం ఎండలో మార్చేస్తున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం శెట్టి సూరిబాబు నుంచి సమాధానం, కడుపు నిండగా లేచి నిలబడేది తీరుపు అనుకుంటున్నాము. గురుగారు, ఈ మాటలు ఖచ్చితంగా నేను చిన్నబాబుకు చెప్తాను, వచ్చిన తర్వాత మనడు బాగా ఆనందపడతాడు, మీరు చెప్పిందైతే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామచంద్ర అనుకో ఫ్యామిలీ పంపించేశారు, రాంగ్ ఆన్సర్. గణేష్ రాజు కోనాపురం నుంచి, రాంగ్ ఆన్సర్. సారీ, రైట్ ఆన్సర్ అండు, ఒకటి ఉంది ఇందులో. మై నేమ్ ఇస్ పిఆర్ శేఖర్రావు ఫ్రమ్ చీరాల, ఆన్సర్ ఈజ్ మానవుడు అంటూ. మానవుడు, సారీ మానవుడా, ఏమో అండి, ఈ ఇంగ్లీష్లో వచ్చిన ప్రాబ్లం ఇదే అండి, దేనికి దీర్ఘం ఉంటుందో దేనికి దీర్ఘం ఉండదు అర్థం కాదు. తదుపరి, సులోచన ఫ్రమ్ కరీంనగర్ నుంచి, రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ పంపించేశారు ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల్ల, రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్, రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి కృష్ణ సంతోష్, రైట్ ఆన్సర్. సికింద్రాబాద్ ఓల్డ్ ఆల్వాల్ నుండి శ్రీరామదాసు కృపాచార్య అనుకో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట నుంచి, రైట్ ఆన్సర్. షబానా పెద్దగూడెం నుంచి, రైట్ ఆన్సర్. సారీ అన్వర్ గారు, స్మాల్ కన్ఫ్యూజన్ ఉంటున్నారు, ఏం పర్లేదండి.

ఇట్లాంటి మనకి ఎన్నో ఉన్నాయి కానీ పర్లేదు. లతా ఫ్రమ్ యూర్ నుంచి రిటర్న్ సార్. కర్నూలు జిల్లా నుంచి గోనుగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి పంపించేశారు. రాంగ్ ఆన్సర్. కాకపోతే ఇది కూడా కన్సిడర్ చేయొచ్చు కానీ పూర్తి స్థాయి కాదు కాబట్టి రాంగ్ ఆన్సర్ అనాల్సి వస్తుంది. నెక్స్ట్, రంగారెడ్డి జిల్లా కడతాల నుంచి ప్రవళిక పంపించేశారు, రైట్ ఆన్సర్. నార్కట్పల్లి మండలం నుంచి నెమ్మోని గ్రామం నుండి వెంకటేష్ హేమలత. థ్యాంక్ యూ సార్, చాలా మంచి పాట వినిపించారంటున్నారు. నేను వినిపించాను సరే అండి, మీ దగ్గర నుంచి సరైన సమాధానం నాకు వినిపించాలి కదా, కనీసం కనిపించట్లేదేంటి. నెక్స్ట్, మొక్క అంటున్నారు శ్రీధర్ రావు గారు. మొక్కే కదా అని పీకేస్తే అని డైలాగ్ గుర్తొస్తుందయ్యా, కానీ ఇది రాంగ్ ఆన్సర్ కదా. రంగారెడ్డి జిల్లా కడతాల నుంచి కానుగోల గోపాల్ పంపించేశారు, రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటున్నారు. నంద్యాల జిల్లా నుంచి సుబ్బారెడ్డి పల్లెగ నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి, రైట్ ఆన్సర్. హాయ్, అంకాయ గడ్డం నుంచి బందరుపల్లి నుంచి అంటున్నారు, నెల్లూరు డిస్టిక్ నుంచి. సైకిల్ అంటూ, సైకిల్ కాదుగా, దాని ముందు పెట్టిన సమాధానం కూడా కాదండి. కుసుమ ఫ్రమ్ అంబటి నగర్ నుంచి పంపించేశారు, రాంగ్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఆన్సర్ అంటూ పంపించేశారు వాషా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, రైట్ ఆన్సర్. అన్వర్జీ మీ ప్రశ్నకు నా సమాధానం అంటున్నారు, మొహమ్మద్ జైనుద్దీని స్నేహభాను జైనుద్దీన్ గారు, రైట్ ఆన్సర్తో. సూర్యప్రకాష్ ఫ్రమ్ పెనుకొండ నుంచి, రాంగ్ ఆన్సర్. పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, హాయ్ భయ్యా, మా అందరితో కుర్రాల కుర్రాల పాటతో డ్యాన్స్ చేయించాలంటున్నారు. నాకు కొన్ని కనబడవండి, కొన్ని వినబడతాయి కదా, అందులో ఇదొకటి అనమాట. నెక్స్ట్, దస్తగిరి సంధ్య ఫ్రమ్ పొద్దుటూరు నుంచి, రైట్ ఆన్సర్. ఇందాక వచ్చే పంపారు కదండి. లోషిత నూజివీడు నుంచి పంపించేశారు, రాంగ్ ఆన్సర్. రాజేష్ అంబికా ప్రేమ్ సాయి పంపించేశారు, రాంగ్ ఆన్సర్. చిత్రాల జిల్లా నుంచి వరలక్ష్మి దమ్మోజ్ అనుకో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్ అంటున్నారు ధీరజ్ హైదరాబాద్ నుంచి. మీ ప్రశ్నకు నా సమాధానం అంటున్నారు దాసరిపాలు ఉంటే శివ పోలుదాసు గారు, రైట్ ఆన్సర్. రాజీవ్ ఫ్రమ్ కర్నూలు నుంచి, రాంగ్ ఆన్సర్. ముజఫర్ నగర్ నుంచి దేవేంద్రబాబు, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. నెక్స్ట్, సార్ మీ యాంకరింగ్ సూపర్ అంటున్నారు, మళ్ళీ టాలెంట్ కమల్ హాసన్ లాగా కర్నూలు అంటున్నారు. ఏంటో గురుగారు అర్థం కాలేదండి, కానీ ఏదో ఇచ్చారు పుచ్చుకుందాం. అనురాధ తులసి రాఘవేంద్ర అనుకో ఫ్యామిలీ. ఇంతకీ మన ప్రశ్నకు సమాధానం అయితే ఇందులో లేదు, అదనమాట సంగతి. ఇంతకీ మనం అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటి, అంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, కన్ఫ్యూజ్ అయ్యా తొందర ఇందులో నాకు తెలియదు భయ్యా. ఇంతకీ చూద్దాం. కడుపు నిండగానే లేచి నిలబడతాడు ఎవరైతే అని అడిగాను. కొంతమంది నీళ్ళన్నారు, నిప్పన్నారు, మానవుడన్నాడు, మనవడన్నారు, తర్వాత బెలూన్లు అన్నారు, సైకిల్ టైర్లు అన్నారు. అహో మామూలు కాదు భయ్యా, మనకు తెలిసిన పదాలన్నీ ఉపయోగించి పెట్టేశాము. ఏదో ఒకటి రైట్ కాకపోదా అనుకున్నారేమో, కానీ ఏ రైట్ కాదుగా. ఇంతకీ ఆ రైట్ ఆన్సర్ ఏంటంటే, కొంతమంది పంపించేశారు గోని సంచి అంటూ, సంచి అంటూ ఏదైనా కానీ సంచి ఇస్ ద రైట్ ఆన్సర్ అయ్యా, దాని ముందు ఏదైతే ఉండని అదనమాట సంగతి. ఎందుకంటే సంచిలో ఏమైనప్పుడు ఏముంటుంది, అది అలా ముడుచుకుని ఉంటుంది. దానిలో మనం సరుకులు కానీ ఏమైనా వేసామనుకోండి, డింగా నిండిపోద్ది కదా, లేచిన పడింది కదా, అదనమాట సంగతి. సో నా ప్రశ్నకి సమాధానానికి జస్టిఫికేషన్ బాగానే కుదిరింది లింక్ అనుకుంటూ ఈ ప్రశ్నకి ఇంతటితో బై బై చెప్పేద్దాం, మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు రాబోతున్న మరొక ప్రశ్న ఏమిటి అంటే, ఏమిటది దాన్ని ముట్టుకోకుండానే దాన్ని ముక్కలు చేసేయవచ్చు. ప్రశ్న మరొకసారి, దాన్ని ముట్టుకోకుండానే దాన్ని ముక్కలు చేసేయవచ్చు, ఏమిటది. ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిస్తే 0866243814 అయితే వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు కూడా వస్తున్న ఈ పాఠం వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

ఫ్రెండ్స్, మీరు తాట్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా సందడే సందడిలో ఒక ప్రశ్న అడిగాం కదా, గుర్తున్నదా? దీన్ని ముట్టుకోకుండానే ముక్కలు కూడా చేసేయవచ్చు, ఏమిటది అని. మరి దానికి గాను మన మిత్ర పంపించిన సమాధానాలు ఎవరెవరు ఎక్కడి నుంచో ఏంటో చూసేద్దాం. ఎవరు పంపించారు ఎక్కడి నుంచి అంటే, కేదార్ వీరేష్ రాజవారి మండలం నుంచి పంపించేశారు ఎల్లిపాయ అంటూ. హౌ పయ్యా, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కటి పంపించేశారు. కాస్త బరువైన సమాధానమే కన్సిడర్ చేసేయచ్చు భయ్యా. ఈ మాత్రం సమాధానం పంపించామంటే ఏమాత్రం బరువు ఉందా? ఐ కెన్ అండర్స్టాండ్ భయ్యా. కర్నూలు జిల్లా ముజాఫర్నగర్ నుండి అనురాధ తులసి అండ్ కో ఫ్యామిలీ పంపించేశారు. సేమ్ కంటెంట్ భయ్యా, రైట్ ఆన్సరే భయ్యా. దాక్ష ఫ్రమ్ విజయవాడ నుంచి ఆన్సర్ ఈజ్ లిడ్ లిడ్డా లీడా. ఏందో అండి ఈ ఆంగ్లానికి తెలుసుకున్న పద అర్థం కాదు. మొత్తంగా అయితే రాంగ్ ఆన్సర్ భయ్యా. కలకరా ఫ్రమ్ పెడర నుంచి పంపించేశారు. కొద్దిగా రాంగ్ ఆన్సర్ భయ్యా. దీన్ని ముట్టుకోకుండా ఎట్టా పలకొడతాం, ముట్టుకోవాల్సిందేగా ఏదో రకంగా. ముజాఫర్నగర్ నుంచి కర్నూలు నుంచి పంపించేశారు దేవేంద్ర బాబు. ఐస్ ఏమండి, ఏదైనా ముట్టుకోంది ఏదో అంత ముట్టుకోవాలిగా, కానీ ముట్టుకోకుండా పగల కొట్టచ్చు అన్నది విషయం. ఇక్కడ వరలక్ష్మి సంధ్య పంపించేశారు నాగల దినడు నుంచి, రైట్ ఆన్సర్. కొంకల గ్రామం నుంచి అరవింద గురు, రైట్ ఆన్సర్. దేవసేన తిరుపతి నుంచి, ఏం ప్రశ్నలు వేస్తున్నావయ్యా, గందరగోళంగా ఉంది. వద్దండి, గందరగోళంగా ఉంది కదా అని చెప్పి గోళ్ళిచ్చి కొట్టేద్దురు. వద్దు భయ్యా, నేను కొంచెం ఇచ్చేస్తాను భయ్యా సమాధానం సరిగ్గానే ఇప్పుడు. నెక్స్ట్, మీరు అడిగిన ప్రశ్నకు నా సమాధానం అంటున్నారు. తేజేశ్వరి శ్రీనివాసులు అనుకో ఫ్యామిలీ పంపించేశారు, రాంగ్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం నుంచి రాంపురం నుంచి కట్ల సతీష సుమలత పంపించేశారు, కాస్త రైట్ ఆన్సర్ అయ్యా. కాకపోతే మీరు కొంచెం వివరంగా అనుభవంతో పెట్టినట్టున్నారు, సింగిల్ వర్డ్లో చెప్పండి రైట్ ఆన్సరే. జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ నుంచి పంపించేశారు, కరెక్టే గురుగారు, మీరు పంపించిన దాంట్లో ఒక లాజిక్ ఉంది, ఎందుకంటే నో మ్యాజిక్, క్లియర్గా చెప్పేశారు కాబట్టి. అన్వర్ జి ఆన్సర్ ఈజ్ అంటూ పంపించేశారు, హైదరాబాద్ నుంచి శ్వేతాలక్ష్మి నిషిక, రాంగ్ ఆన్సర్. తదుపరి నాయన తికమక్కగా ఉందయ్యా, ఏందయ్యా ఇది అంటున్నారు. ఏం పర్లేదు గురువుగారు, ఇచ్చేద్దాం మనం, ఏం పర్లేదు ఇచ్చేద్దాం క్లారిటీగా. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి, చిరబాబు గారు సదరే సదరిలో మీ ప్రశ్నకు ఆన్సర్ అంటూ పంపించేశారు. చిరబాబు గారు చెప్పు ఖచ్చితంగా చెప్తారండి, నోట్ చేసుకుంటారు. మీరు పంపించింది అయితే ఓకే, ఇందు ఒక రైట్ ఆన్సర్ ఉంది. పెట్టిన జోగానందరు కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపించేశారు, రైట్ ఆన్సర్. మీ ప్రశ్నకు నా సమాధానం అంటూ పంపించేశారు సూర్య రమ హైదరాబాద్ నుంచి, రాంగ్ ఆన్సర్ అనొచ్చు రైట్ ఆన్సర్ అనొచ్చు, 50-50 ఆన్సర్ ఇది. నెక్స్ట్, వంశీ రాజు పంపించారు గుంటూరు నుంచి.

0: చాలా బరువైన సమాధానం, రైట్ ఆన్సర్. అన్వర్ గారు నా సమాధానం అంటే పంపించేశారు ఎర్రమల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి, రైట్ ఆన్సర్ విత్ బిభత్సమైన క్లారిఫికేషన్తో. గణేష్ రాజు కోనాపూర్ నుంచి, రైట్ ఆన్సర్. రాజీ ఫ్రమ్ కర్నూలు నుంచి, రైట్ ఆన్సర్. లత ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి, రైట్ ఆన్సర్. ఇంతా గడ ప్రశ్నకి సంచి కంటే బెలూన్ అంటే బాగుండేదేమో భయ్యా అంటున్నారు హనీల్ హైదరాబాద్ నుంచి. ఇప్పుడు ప్రశ్నకైతే రైట్ ఆన్సర్ పంపిస్తూ, తదుపరి మొహమ్మద్ ఇనాయతుల్లా గారు పంపించేశారు భవానీపేట నుంచి, రైట్ ఆన్సర్. మై నేమ్ ఈజ్ పిఆర్ శేఖర్ ఫ్రమ్ చిరాల నుంచి అంటున్నారు ఆనియన్ అంటూ, హౌ భయ్యా. రంగారెడ్డి జిల్లా నుంచి కొడుగుల గోపాల్, మాంచి బరువైన సమాధానం, రైట్ ఆన్సర్. శవానా పెద్దగూడెం విలువ నుంచి పంపించేశారు వనపర్తి డిస్టిక్ నుంచి, రైట్ ఆన్సర్. వా వా వా, ఎన్ని పెట్టారండి మీరు, మీరు పంపించిన 5 సరైన సమాధానాలండి. అంటే చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు పర్యాయ పదాలు అని ఉన్నాయండి, అంటే ఒకదానికి రకరకాలుగా వచ్చేలాగా. ఏం పెట్టారండి, బాగుందండి సమాధానం. హాయ్, అంకయ్య గడ్డం పంపించేశారు బందర్పల్లి నుంచి, రైట్ ఆన్సర్. మలాన్ బి కర్నూలు నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. ఒకటి ఓకే అండి, పాట్ అన్నారు, ఇంకోటేమో షోడా సీసా అన్నారు, ఎలా? తదుపరి హేమప్రియ అమృత కప్పల దొడ్డి నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. చాలా వెరైటీగా ఉన్నాయి మాస్టర్ మీ పొడుపు కథలు అంటున్నారు, ధన్యవాదాలండి. కానీ మీరు సమాధానం పంపించలేదు, మర్చిపోయినట్టున్నారు. తరువాత ఎగ్ అంటున్నారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. ఇప్పుడు ఎగ్ ఏదో దాంతో పగల కొట్టంతా దాన్ని ముట్టుకోకుండా ఎట్లా పగులుద్దండి, థింక్ ఇట్ వన్స్, నాకు కూడా అర్థం కాలేదు. తదుపరి చిన్నబాబు గారు మీరు వేసిన 2 సాంగ్ ఉంది చూసారు, ఆహా సూపరు సూపరు సూపర్ హిట్. డ్రైవర్ రాముడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి అంటున్నారు, ఖచ్చితంగా నాకు అర్థమైంది భయ్యా, చెప్పేస్తాను భయ్యా, ఏం ఇబ్బంది పడద్దు. కానీ మనం అడిగిన దానికి సమాధానం మీరు పంపించలేదే, ఆహా పంపించారా, రాంగ్ ఆన్సర్ అండి. దోమ పాము చీమ 3 కాదుగా. సిరిగిరి హరికృష్ణ పంపించేశారు నంద్యాల డిస్టిక్ నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ పిరమిడ్ రోడ్ నుంచి విష్ణువర్ధన్, రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రెండ్ పెట్ర నుంచి, రైట్ ఆన్సర్. కేదార్ వీరేష్ షాజోల నుంచి, రైట్ ఆన్సర్ భయ్యా. సార్ మీరు అడిగిన ప్రశ్నకు నా సమాధానం అంటున్నారు రంగారెడ్డి జిల్లా కిలవీ నగర్ నుంచి వెంకటేష్ శ్యామల. అరటిపండ అరటిపండు ఏంటి భయ్యా, నాకు అర్థం కాలా, అరటిపండును ముట్టుకోకుండా ఎట్లా ఏర్పడదాం అండి, దాన్ని తినాలి లేదా ఏదో చేయాలి కదా సార్, లేండి. తదుపరి రాజేష్ అంబిక అనుకో ఫ్యామిలీ పంపించారు మహారాష్ట్ర నుంచి, గ్లాసెస్ అంటూ. గ్లాసెస్ని రాయితోనే కొట్టాయంటే రాయిని కూడా పట్టుకోవాలిగా మనం. నెక్స్ట్ దస్తగిరి సంధ్య ఫ్రమ్ పొద్దుటూరు నుంచి, రైట్ ఆన్సర్. అన్వర్జీ మీ ప్రశ్నకు నా సమాధానం అంటున్నారు జైనుద్దీన్ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ గారు, రైట్ ఆన్సర్. పాలం పోలే అల్లగడ్డ నుంచి, రైట్ ఆన్సర్. అస్సలాం అలైకుమ్ భయ్ అంటున్నారు రామలకోట నుంచి, దుబాయ్ బాద్షా ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్ భయ్యా. నెక్స్ట్ అద్దం అంటూ పంపించేశారు రాంగ్ ఆన్సర్, బట్ పేరు లేదు ఇక్కడ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటున్నారు నంద్యాల నుంచి సుబ్బారెడ్డి పల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ జరుబోద్ర బుచ్చయ్య గారు, రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ పెట్టారు కానీ పేరు పంపించలేదు ఇంకొకడు. మీరు అడిగిన ప్రశ్న జవాబు అంటున్నారు శివదాసురెడ్డి తిరుపతమ్మ గారు, రైట్ ఆన్సర్. చాప భూమేశ్వర్ గారు పంపించేశారు, రైట్ ఆన్సర్. డ్రైవర్ రాముడు పాట వేశారు చూసారు, ఈసారి వేటగాడి పాట అయ్యండి, మంచి ఊపు మీద ఉంటుంది పాట అంటున్నారు, నా భయం కూడా అదే భయ్యా. తదుపరి రంగారెడ్డి జిల్లా నుంచి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష్ పంపించేశారు, రైట్ ఆన్సర్. సులోచనారాయణ కరీంనగర్ నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా కడతాల నుంచి పంపించేశారు, ఇందాక పంపించారు కదా భయ్యా, అదనమాట సంగతి. ఇంతకీ ఏమిటా సమాధానం అంటే, 1 గాలి భయ్యా, 2 మాట భయ్యా, 3 మనసు భయ్యా. ఇన్ని ఆప్షన్స్ ఉంటే మనం రకరకాల ఆప్షన్స్ అట్లా ఇచ్చి నాకు అర్థం కాలేదు భయ్యా. ఇప్పుడే మన ఇంకొక మిత్రులు పంపించారు, సార్ కాస్త ఈజీగా అడగచ్చు కదండి అని. ఎంతకంటే ఈజీగా ఇంకే అడుగుతాం భయ్యా, ఆహా అద్భుతం అండి మీరందరూ, మహా అద్భుతాలు. ఓకే అదన్నమాట సంగతి. శ్రీకాకుళం నుంచి భాస్కర్ రావు గారు మనం అడిగిన తర్వాత పెట్టారని రైట్ ఆన్సర్, అది సంగతి. సో మనసుని పెట్టిన వాళ్ళందరూ చాలా బరువైన సమాధానం పంపించారు కాబట్టి రైట్ ఆన్సర్ అని అక్కడ వేశారు అనమాట. మరి ఇక మరొక పరిశ్రమలోకి వెళ్ళిపోదామా, మీకోసం రాబోతున్న మరొక ప్రశ్న ఏమిటి అంటే, పాపం ఎంత గొప్ప పండితులైనా కానీ దీన్ని ఉచ్చరించేటప్పుడు తప్పుగానే ఉచ్చరిస్తారు. ఇంతకీ ఏమిటది? ఎంతమంది ఎప్పుడు ఎక్కడ ఎలా ఉచ్చరించినా కానీ దీన్ని తప్పుగానే ఉచ్చరిస్తారు, ఇంతకీ ఏమిటది? ఈ ప్రశ్న కనుక మీకు సమాధానం తెలిస్తే 0866243814కి వాట్సాప్ చేసేయండి. ప్రశ్న సూపర్ హిట్ పార్ట్ నెంబర్ 2 ఎంజాయ్ చేస్తూ.
1: Bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam b

0: అరే హే హే హా హా నాలేష్ రాందాస్ నాలేష్ నిమ్మలే ఛాలెంజి మాలేసు చన్నాళ్ళు సర్వీసు ఛాలెంజి మాలీసు చన్నాళ్ళ సర్వీసు రాందాసు మాలీ సండో మాలేష్
1: మాలేష్ మాలేష్ మాలేష్ మాలేష్ మా బాబా.

0: మాలీసు జాసంచె పాలీసు మీద నువ్వు తొంగున్నహాయి ఉంటది.
1: అరహా తల మీద చెయ్యేసి జుంబంబ తరివేసి
0: తల మీద చెయ్యేసి జుంబంబ తరివేస్తే రంబొచ్చి రమ్మంటది. అరే ఒళ్ళంత జిల్లంటది ఓహో అనిపిస్తది. అరే ముళ్ళంత జిల్లంటది షమ్మ ఓహో అనిపిస్తది. అమ్మ తోడు నిమ్మ నూనె అంతగానే తసదీయ. అమ్మ తోడు నిమ్మ నూనె అంతగానే తసదీయ. అబ్బో సిసబ్బిప్పులే మనేష్
1: జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుం

0: తల పెరుసు బుర్రైన మనసై పడగా నిమ్మ తేలికైపోతుంది. అరహా పొద్దంత పని చేసి ఒళ్ళంత బరువైతే మాలేసు మందవుతుంది. అరే సంపంగి నోనుంది రాజా, అరే సంబ సమ్మ గుంటాది రాజా, అరే సంపంగి నోనుంది రాజా, మహసమ్మ సమ్మ గుంటాది రాజా. చెవిలో ఉన్న సౌరేసి చెయ్యి మూసి గెల కొడితే
1: అమ్మా అబ్బా.
0: చెవిలో ఉన్న సౌరేసి చెయ్యి మూసి గెల కొడితే సంగీతం వినిపిస్తుంది. సా హరి అగ అమ్మ అప అగ అని అక సరిగా మందిని చందం గారి సరిగా మందిని చందం గారి సా జుంబాంబ జుంబాంబ బాంబ బాంబ.
2: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మరి మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరమున సందడి సందడిలు ఒక ప్రశ్న అడిగాం కదా, గుర్తున్నదా? పాపం దీన్ని ఎంతమంది ఎప్పుడు ఎక్కడ ఎలా ఉచ్చరించినా గానే తప్పుగానే ఉచ్చరిస్తారు. అది ఎంతటి మహాపండితులైనా కానీ ఇంతకీ ఏమిటది అని అడిగాను. మరి దానికి గాను మన మిత్రులు పంపించే సమాధానాలు ఎవరెవరు ఎక్కడ నుంచి ఏమైనా పంపించారో చూద్దాం. కేదార్ వీరేష్ పంపించేశారు రాజోల మండలం నుంచి, రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒక ఒకటి పంపించేశారు, రైట్ ఆన్సర్. కుంకల గ్రామం నుంచి అరవింద గురు పంపించారు, రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పెటర్ నుంచి, రైట్ ఆన్సర్. కర్నూలు నుంచి ముజాఫర్ నగర్ నుంచి రాఘవేంద్ర రామకార్తిక్ అనుకో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. దేవేంద్ర బాబు పంపించేశారు, రైట్ ఆన్సర్. కాదు భయ్యా, రాంగ్ ఆన్సర్. కనకారా ఫ్రమ్ పెటర్ నుంచి, రైట్ ఆన్సర్. మలాంబి కర్నూలు నుంచి తెలియని లాంగ్వేజ్ కాదుగా. పాలెం పోలే గారు పంపించారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అన్వర్ గారు, మరియు మీ చివరి ప్రశ్నకు నా సమాధానం అంటూ చెప్పారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల, రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయ్.

ఆసుపత్రిలో పంపించేశారు కమ్మరెడ్డి జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. పీటల జోగనందరావు కాలు నుంచి పంపించేశారు అప్పలరాజు గారు, రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా నుంచి పంపించేశారు కొనుగోల గోపాల్ గారు, రైట్ ఆన్సర్. తదుపరి లతా ఫ్రమ్ ఉయ్యూరు నుంచి, రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఇంతకీ ఆన్సర్ ఏంటంటే అంటే పంపించేశారు ప్రియా శ్రీనివాస్ రెడ్డి ఫ్రమ్ నంద్యాల జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి, రైట్ ఆన్సర్. మీరు అడిగిన ప్రశ్న సమాధానం అంటున్నారు వయస్సు లేదా ఆయుష్ రెండూ కాదుగండి. తదుపరి కర్తాల నుంచి ప్రబళకి పంపించేశారు, రైట్ ఆన్సర్. తర్వాత చీరాల నుంచి మై నేమ్ ఈజ్ పిఆర్ శేఖర్ అని పంపించేశారు, రైట్ ఆన్సర్. తదువారి రైట్ ఆన్సర్ పంపించేశారు శ్వేతాలక్ష్మి అనుకో ఫ్యామిలీ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. అంకయ్య గడ్డం పంపించేశారు బందరపల్లి నుంచి, నెల్లూరు డిస్టిక్ నుంచి, రాంగ్ ఆన్సర్. దస్తగిరి సందేహ ఫ్రమ్ పొద్దుటూరు నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. అన్వర్జీ మీ ప్రశ్నకున్న సమాధానం అంటున్నారు మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభావను జైనుద్దీన్ గారు. మాట పలికేటప్పుడు రాంగ్ ఆన్సర్ అండి. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. శబానా పెద్దగూడెం నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. గోరంట్ల వరలక్ష్మి ప్రత్యూషానికో ఫ్యామిలీ పంపించేశారు ఫ్రమ్ మాచవరం విజయవాడ నుంచి, రైట్ ఆన్సర్. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే తప్పు, అవునండి తప్పు అన్న పదాన్ని ఎంతటి వారు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించినా కానీ తప్పు అనే చెప్పాలి. ఆ పదమే తప్పు కాబట్టి అదన్నమాట సంగతి. ఇదండి ఈనాటి సందడే సందడి. మీరంతా బాగా వింటూ ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ మరి ఈనాటి సందడే సందడికి బై బై చెప్పాల్సిన సమయం ఆసన్న మధ్య కాబట్టి నేను మీకు బై బై చెప్పేస్తూ తర్వాత కార్యక్రమంలో మనం అంతా కలుసుకుందాం. అంతవరకు ట్యూన్ చేసి పాట వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణ. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా లీటర్ పెట్రోల్పై 87 పైసలు, డీజిల్పై 91 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా పెంచిన ధరలు ఈ ఉదయం నుండి అమల్లోకి వచ్చాయి. ప్రపంచస్థాయి వైద్య సేవలను ప్రజలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సంజీవని పథకం విస్తరణలో భాగంగా చిత్తూరు జిల్లా కండ్రిక గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పిమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరులో జరిగిన రోజుగారు మేళాలో కేంద్ర మంత్రి ఈరోజు పాల్గొని నియామక పత్రాలు అందజేశారు. రాష్ట్రంలో 50% గ్రీన్ కవర్ ఉండాలనే లక్ష్యంతో చేపట్టిన గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడానికి ఏపీ గ్రీన్ సొసైటీని ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆయన నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆహార పంటలతో పాటు చెరువులు, కాల్వల్లో కలుపు నివారణకు ఉపయోగించే పారాక్వాట్ డీక్లోరైడ్ 24% ఎస్ఎల్ ఉత్పత్తి, అమ్మకాలు, నిల్వలు, పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం 60 రోజుల పాటు తాత్కాలిక నిషేధం విధించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ఎక్సఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షల జవాబు పత్రాల స్కాన్ చేసిన ఫోటో కాపీలను పొందేందుకు చివరి తేదీని ఈ రోజుకు బదులు రేపటి వరకు పొడిగించింది. గత కొన్ని రోజులుగా తమ వెబ్సైట్లో భారీ స్థాయిలో రద్దీ నెలకొండ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిబిఎస్ఈ తెలిపింది. అనకాపల్లి జిల్లా ఉగ్గినపాలెం వద్ద జాతీయ రహదారిపై ఈ ఉదయం ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న కారణంగా జరిగిన రహదారి ప్రమాదంలో 2 మృతి చెందగా 6 తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. కారులో భద్రాచలం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు వారు పేర్కొన్నారు. రాష్ట్రంలో ద్రోణి ప్రభావంతో ఈరోజు కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఒక మధురమైన స్వరం. 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 4:07. మరి ఈ టైంలో మనమంతా వివిధ అంటూ ఒక సినీ సెలబ్రిటీ గురించి, వారు నటించిన చిత్రాల్లోని పాటలను వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదా. అలా ఈరోజు మన వివిధకి విచ్చేశారు అలనాటి తార, అందాల తార నగ్మ గారు. మరి ఈరోజు మనం నగ్మ గారు నటించినటువంటి చిత్రాల నుంచి పాటలు వింటూ ఎంజాయ్ చేద్దాం. ముందుగా మీకు సరాబోతున్న చిత్రం వారసుడు, ఈ మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్.

Block. Block. Block.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత అట్రీవ్ చేసుకుంటున్నారు? ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న వివిధ కార్యక్రమంలో మనం ఈరోజు వింటున్న పాటలు నగ్మా గారు నటించినటువంటి చిత్రాల నుంచి రాబోతున్న వచ్చిన చిత్రాల నుంచి పాటల్ని, మరిప్పుడు మీకోసం రాబోతున్న పాటలు అల్లరి అల్లుడు మరియు సూపర్ పోలీస్ ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: FM 101.3.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనిలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. ఇవాళ మనము మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నామండి. మ్యూజిక్ గురించి రోజు అందరూ మాట్లాడుతూనే ఉంటారు, స్పెషలీ ఆన్ రేడియో. కానీ టుడే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ఇంపాక్ట్ ఆఫ్ మ్యూజిక్ ఆన్ మూడ్ అండ్ కాగ్నిటివ్ ఫంక్షన్. అందుకే అనుకుంటా ప్రపంచ సంగీత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాం, అంత ఇంపార్టెన్స్ ఉంది. సంగీతం వినోదానికి మాత్రమే కాదు, ఇది ఒక రకమైన చికిత్స కూడా. దీనివల్ల మనసు ఉల్లాసంగా ప్రశాంతంగా ఉంటుంది. సంగీతం ఉపయోగం, ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రపంచ సంగీత దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది మొదటిసారిగా 1982 సంవత్సరంలో జరుపుకున్నారు. అప్పటినుండి వరల్డ్ మ్యూజిక్ డేని నిర్వహిస్తున్నారు. మానసిక ప్రశాంతత, సంతోషం, దుఃఖం, ఒత్తిడి, వేడుక, ప్రయాణం వంటి ప్రతి సందర్భంలోనూ సంగీతం తోడుగా ఉంటుంది. సంగీతం మానసిక ప్రశాంతతని అందిస్తుంది. సంగీతం అనేక వ్యాధులకు చికిత్సగా కూడా పనిచేస్తుంది. మ్యూజిక్ ప్రపంచంలోనే సులభమైన, ఉత్తమమైన భాషగా పరిగణించబడింది. ఈ ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం జూన్ 21న ప్రపంచ సంగీత దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈరోజు సంగీతం ఆవశ్యకతను అర్థం చేసుకునే అవకాశాన్ని ప్రజలకు అందిస్తుంది. మ్యూజిక్ అనేది ప్రతి ఒక్కరికి వారి ఎంపిక, అవసరానికి అనుగుణంగా ఆనందాన్ని ఇవ్వగలదు. ప్రపంచ సంగీత దినోత్సవ చరిత్ర ఏంటంటే, ఫ్రెంచ్ ప్రజలకు సంగీతంతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఫ్రెంచ్ ప్రజల సంగీతం పట్ల ఉన్న ప్రేమ దృష్ట్యా 21 జూన్ 1982న సంగీత దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రకటించారు. 1982లో అప్పటి ఫ్రెంచ్ సాంస్కృతిక మంత్రి జాక్ లాంగ్ స్వరకర్త మార్కస్ ఫ్లూరెట్ సంగీత దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించారు. ఆ తర్వాత ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరిగింది. మొదటిసారిగా ఫ్రాన్స్లో సంగీత దినోత్సవాన్ని జరుపుకున్నప్పుడు దీనికి 32 కంటే ఎక్కువ దేశాల మద్దతు లభించింది. అప్పట్నుంచి ఈరోజు వేడుకలు చాలా దేశాల్లో చేస్తారు. సంగీతం మనకు మానసిక ప్రశాంతతనిస్తుంది, అదే సమయంలో అది విచారంలో విశ్రాంతినిస్తుంది. అంతేకాదు, ఒంటరితనానికి సంగీతం కూడా తోడుగా నిలుస్తుంది. భారతదేశం మాత్రమే కాదు, ఇటలీ, గ్రీక్, ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్, పెరు, బ్రెజిల్, యుకటో, మెక్సికో, కెనడా, జపాన్, చైనా, మలేషియా మొదలైన అనేక దేశాల్లో సంగీత దినోత్సవాన్ని జరుపుకుంటారు. సంగీత రంగానికి సంబంధించిన కళాకారులను సత్కరిస్తారు. సంగీత ప్రియులు మ్యూజిక్ వింటారు, కలిసి పాడుతారు, పాటలకు తగినట్లు నృత్యం చేస్తారు. సంగీతం అనేది వినోద మాధ్యమం మాత్రమే కాదు, ఆయా దేశాల సంస్కృతిని అర్థం చేసుకోవడం

లో కూడా సహాయపడుతుంది. మీకు మ్యూజిక్ వినడం అంటే ఇష్టమా? అయితే మీకు మంచి అలవాటు ఉన్నట్టే, ఎందుకంటే మ్యూజిక్ వినడం వల్ల మానసిక ఉల్లాసం పెరుగుతుంది, శారీరక ఆరోగ్యం బాగుంటుంది. సంగీతంలో శిక్షణ తీసుకుంటూ ఉంటే మరిన్ని లాభాలున్నాయి. దీనివల్ల ఐక్యూ పవర్ పెరుగుతుంది, షార్ప్ అండ్ యాక్టివ్గా ఉంటారు. చాలామంది మ్యూజిక్ వినడం హాబీగా ఉంటుంది. ఎలాంటి టెన్షన్లో ఉన్నా కాస్త వినసొంపైన రాగాలు చెవిన పడితే హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. పాటలు మ్యూజిక్ మనసుకి ఊదార్పునిస్తాయి, ఆహ్లాదాన్నిస్తాయి, అలసట ఆమడ దూరం పారిపోయేలా చేస్తుంది. సంగీతం వింటుంటే శరీరం కూడా ఉల్లాసంగా ఉంటుంది. అంతేనా, మ్యూజిక్ వింటే ఇంకెన్నో అమేజింగ్ బెనిఫిట్స్ ఉన్నాయని సైంటిస్ట్ నిరూపించారు. ఇంతకీ మేఘాల్లో తేలిపోయేలా చేసే మ్యూజిక్ మంత్రమేంటో చూద్దామా మన వెన్నెలా ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతంతో. హ్యాపీ మ్యూజిక్ వినేటప్పుడు మెదడు డోపమీన్ అనే రసాయనం రిలీజ్ చేస్తుంది, సంతోషంగా ఫీల్ అవుతారు. మ్యూజిక్ వినడం వల్ల సంతోషం, ఉత్సాహం, ఆనందం కలుగుతాయి. ఎప్పుడైనా ఉత్సాహం కావాలనిపించినప్పుడు ఒక 15 నిమిషాల పాటు మ్యూజిక్ వినండి. వింటూ పరిగెత్తే వాళ్ల శక్తి పెరుగుతుంది. మీరు మార్నింగ్ వాకర్స్ ని చూడండి, జాగర్స్ ని చూడండి, మ్యూజిక్ వింటూ పరిగెత్తే వాళ్ల శక్తి పెరుగుతుంది. సంగీతం వినకుండా రన్ చేసే వాళ్ల కంటే, ఎస్ దిస్ ఇస్ అ స్టడీ, మ్యూజిక్ వింటూ రన్ చేసే వాళ్లు ఫాస్ట్గా రన్నింగ్ చేయగలరు. ఉత్సాహపరిచే మ్యూజిక్ అయితే ఇంకా వేగంగా పరిగెత్తుతారు. అనారోగ్యానికి, వ్యాధులకు ఒత్తిడి ప్రధాన కారణం కాబట్టి మ్యూజిక్ వినడం అలవాటు చేసుకోండి. సంగీతం మనసునికి ఉల్లాసాన్నే కాదు, ఒత్తిడిని తగ్గిస్తుంది. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడం వల్ల వ్యాధి నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. అలసటగా అనిపిస్తే వెంటనే మా రేడియో ఉంది కదండి, ఆన్ చేసేయండి, వెనల ప్రోగ్రాం వినండి. అంతేకాదు, 45 మినిట్స్ పాటు క్లాసికల్ మ్యూజిక్ వింటే రిలాక్సేషన్తో పాటు మంచి నిద్ర వస్తుంది. ఇన్సోమ్నియాకు ఒక మంచి టిప్ కూడా, టెక్నిక్ కూడా, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ మెడికేషన్. నిద్రలేని సమస్యలతో బాధపడుతుంటే పడుకోవడానికి ముందు మ్యూజిక్ వినడం అలవాటు చేసుకోండి, హాయిగా నిద్రలోకి జారుకుంటారు. డిప్రెషన్తో బాధపడే వాళ్లకు మ్యూజిక్ మంత్రంలా పనిచేస్తుంది. డిప్రెషన్గా ఫీల్ అయినప్పుడు కాస్త మెడిటేటివ్ సౌండ్స్, శాస్త్రీయ సంగీతం వినడం వల్ల మానసిక ఆందోళన తగ్గిపోతుంది. తక్కువ తింటారు, తక్కువగా తినాలి అనుకునే వాళ్లకి మ్యూజిక్ చక్కటి ఐడియా. ఆకలిని తగ్గించుకోవాలి, తక్కువగా ఆహారం తినాలి అనుకుంటే ఈసారి మీల్స్ చేసేటప్పుడు సాఫ్ట్ మ్యూజిక్ వినండి. మీకు తెలియకుండానే తక్కువ తింటారు. సేఫ్ డ్రైవింగ్, ట్రాఫిక్, లాంగ్ డ్రైవ్ వల్ల చాలామంది చిరాకు పడుతూ ఉంటారు. అలాంటప్పుడు కాస్త మెలడీ ట్యూన్స్ వింటే డ్రైవ్ చేయడం మైండ్ రిలాక్స్గా అవుతుంది, డ్రైవింగ్ కూడా సేఫ్ అండ్ జాలీగా సాగుతుంది. సంగీతం మెమరీ పవర్ పెరగడానికి తోడ్పడుతుంది, కానీ మ్యూజిక్ ఇష్టపడే దానిపైనే ఇది ఆధారపడి ఉంటుంది. సర్జరీ సమయంలో, సర్జరీలు జరగడానికి ముందు, సర్జరీల తర్వాత మ్యూజిక్ వినడం వల్ల సాంత్వన పొందుతారు, ఆందోళన తగ్గిస్తుంది. రోగులు త్వరగా నిద్రపోవడానికి సంగీతం వినడం మంచిది. ఎలాంటి నొప్పైనా నివారించడానికి మ్యూజిక్ థెరపీ మంచిదంటున్నారు. క్యాన్సర్ పేషెంట్స్, ఐసీయూలో ఉండే రోగులు, టెర్మినలీ ఇల్, అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్లు మెలోడియస్ మ్యూజిక్ వినడం వల్ల రిలీఫ్ కలుగుతుంది. అల్జైమర్ పేషెంట్స్, వయసు మీద పడిన వాళ్లు, ఇలా బాధపడే వాళ్లు తమకిష్టమైన పాటలు వినడం మంచిది. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్లు రోజుకి 2 గంటలు మ్యూజిక్ వినడం మంచిది, త్వరగా కోలుకుంటారు. కాబట్టి రిలాక్స్గా ఇష్టమైన సంగీతం వినండి. మ్యూజిక్లో శిక్షణ తీసుకునే పిల్లల్లో వర్బల్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా ఉంటుంది. 4 నుంచి 6 ఏళ్ల పిల్లల్లో వర్బల్ ఇంటెలిజెన్స్ బాగా పెరుగుతుంది. అకాడమిక్ పర్ఫార్మెన్స్ మ్యూజిక్ వినడం వల్ల ఐక్యూ, అకాడమిక్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. ఇది చిన్నపిల్లల్లో వేగంగా ఉంటుంది. కాబట్టి పిల్లల్లో ఐక్యూ పెరగాలంటే సంగీతం నేర్చుకోవడానికి, వినడానికి ఎంకరేజ్ చేయండి. వెరీ అన్ఫార్చునేట్లీ మనకేమైందంటే, స్పెషలీ ఇన్ ద ప్రెజెంట్ కండిషన్, మార్క్స్ ర్యాట్ రేస్ ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చేసి సాధించాలి. పొద్దున్నుంచి రాత్రి దాకా చదువుతున్నారు, ఏం చదువుతున్నారు ఎవరికి తెలియదు, ఎక్కడికి వెళ్తారో ఎవరికి తెలియదు. 20 ఇయర్స్ బ్యాక్ 40 ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్టయితే, అప్పుడు ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు, సక్సెస్ఫుల్ అయ్యారు. చదువుకోని వాళ్ళు కూడా ఎంతో సక్సెస్ఫుల్గా అయ్యారు, విత్ దర్ ఓన్ హార్డ్ వర్క్, విత్ దర్ ఓన్ స్మార్ట్ వర్క్. అందుకే సక్సెస్కి, దీనికి ఏమీ సంబంధం ఉండదు. స్కూల్ ఏ టైంలో ఉండాలి అదే టైంలో ఉండాలండి. ఆ తర్వాత పిల్లలు రిలాక్స్ కావాలి, ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి పేరెంట్స్. అందుకే డోంట్ ఎన్కరేజ్ యువర్ చిల్డ్రన్ టు సిట్ ఇన్ ద క్లాస్ రూమ్స్ కంటిన్యూయస్లీ. దాంతో ఈ మధ్య ఏమైతుందంటే డిప్రెషన్కి కారణాలు అవుతాయి, కంపారిజన్ పెరిగిపోతుంది, ఏమీ చేయలేని వారిగా తయారవుతున్నారు.
పిల్లల్ని కాస్త బయటికెళ్లేదన్నా కొనండి, ఇది ఇది చెయ్యండి అంటే డిసిషన్ తీసుకోలేకపోతున్నారు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సాల్వ్ చేయలేకపోతున్నారు. ఇలాంటి ఎంతో నెగటివ్ ఇంపాక్ట్ ఉంది. అయినప్పటికీ కెరియర్ అంటే కేవలం ఇంజనీరింగ్ డాక్టర్ అనే కాకుండా ఎన్నో ఫీల్డ్స్లో తెలుసుకోవచ్చు. ఆల్టర్నేటివ్ కెరియర్స్ ఎన్నో ఉన్నాయి, దాంట్లో మ్యూజిక్ ఒక మంచి కెరియర్గా చేసుకోవచ్చు. వరల్డ్ యువర్ ఫ్రెండ్స్, ఇవాళ వెనల ప్రోగ్రాంలో ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యూజిక్ గురించి తెలుసుకున్నాం. చాలా సైంటిఫికల్గా డెప్త్గా మ్యూజిక్ అందరం వింటూ ఉంటాం, కానీ దాని ఇంపాక్ట్ ఏంటి మనపైన ఇవాళ తెలుసుకుందాం. షేర్ ఇట్ విత్ యర్ ఫ్రెండ్స్. ఓకే దెన్, బాయ్ ఫర్ నౌ. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఆఫ్ వెనల. అంతవరకు చేతన్కు సెలవు. నమస్తే. మీ సలహాలు సూచనల కోసం మీరు కాల్ లేదా మెసేజ్ చేయవలసిన నంబర్ 9515227039. ఐ రిపీట్, 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

ఆకాశవాణి విజయవాడ స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్ 90 glorious years 1936 టు 2026 ఇట్స్ ఏ సిక్సర్ ఆకాశవాణి 90 ఇయర్స్ నాట్ అవుట్ ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ సాక్షిగా స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. రాగల 2 గంటల్లో అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని, గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భారీ వృక్షాలు, పోల్స్, హోర్డింగ్స్ కింద నిలబడరాదని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ కొద్దిసేపటి క్రితం తెలిపారు. విశాఖపట్నంలో జరిగిన రోజుగార్ మేళాలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కేర్ రామ్మోహన్ నాయుడు, అనంతపురంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ రోజు పాల్గొని నియామక పత్రాలను లబ్దిదారులకు అందజేశారు. యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రోజుగార్ మేళాను ప్రవేశపెట్టినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఆగస్టు 15 నాటికి రాష్టమంతటా సంజీవని పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సంజీవని పథకం విస్తరణలో భాగంగా చిత్తూరు జిల్లా కండ్రిక గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ రోజు పాల్గొని ప్రసంగించారు. రాష్టంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నందున ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ప్రజారోగ్యంపై ఆయన నిన్న అమరావతి సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. అన్నదానం జరిగే పెద్ద ఆలయాలకు పీఎన్జీ పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్లు తప్పనిసరిని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అమరావతి సచివాలయంలో ఆర్ఎండ్బీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి పీఎన్జీపై అధికారులు, సంబంధిత సంస్థల ప్రతినిధులతో ఆయన నిన్న సమీక్షించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని యోగాంధ్ర 2026 పేరుతో పెద్ద ఎత్తున నిర్వహించాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో జిల్లాలో ఒక్కో వర్గంతో వినూత్నంగా యోగాంధ్ర నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసిందని అధికారులు తెలిపారు. దేశంలో 2024 జూలైలో అమల్లోకి వచ్చిన 3 నూతన చట్టాలకు అనుగుణంగా న్యాయస్థానాల విచారణ ప్రక్రియలో సాంకేతికతను వినియోగించేందుకు రాష్ట ప్రభుత్వం ఏపీ ఎలక్ట్రానిక్ ప్రాసెసెస్ ఇష్యూయన్స్ సర్వీస్ ఎగ్జిక్యూషన్ రూల్స్ 2025 నోటిఫై చేసింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ నిన్న జీవో జారీ చేశారు. ఈ నెల 31వ తేదీ ఆదివారం ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలను 1800117700 టోల్ ఫ్రీ నంబర్కు స్వర సందేశాల రూపంలో పంపవచ్చు. అదేవిధంగా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు లేదా 1922 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా వచ్చే సంక్షిప్త సందేశం లింక్ ద్వారా ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు.

0: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్ ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నారు.

హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఆల్ లిజనర్స్, ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై నేను మీ ఆర్జే అశోక్. మనము నమ్ గీత్ గా చెల్లంటూ సూపర్ హిట్ హిందీ సాంగ్స్ వింటూ

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. మరి కాసేపట్లో అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, విజయనగరం జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భారీ వృక్షాలు, పోల్స్, హోర్డింగ్ల క్రింద నిలబడరాదని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి ఒక ఏఐ డాక్టర్ అందుబాటులో ఉంటారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సంజీవని పథకం విస్తరణలో భాగంగా చిత్తూరు జిల్లా కండ్రిక గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ రోజు పాల్గొని ప్రసంగించారు. విభిన్న ప్రతిభావంతుల అభివృద్ది సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. మార్కాపురం పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు ఉచితంగా 3 చక్రాల స్కూటర్లను ఆయన ఈ రోజు పంపిణీ చేశారు. ఈ నెల 31వ తేదీ ఆదివారం ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలను 1800117178 టోల్ ఫ్రీ నంబర్కు స్వర సందేశాల రూపంలో పంపవచ్చు. అదేవిధంగా myGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు గాని 1922 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా వచ్చే సంక్షిప్త సందేశాల లింక్ ద్వారా ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ పేదల సేవలో కార్యక్రమాన్ని రాష్ట ప్రభుత్వం ప్రతి నెలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని, ఈ కార్యక్రమంపై లబ్దిదారుల సంతృప్తి స్థాయిని పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ రోజు కలెక్టరేట్లో ఆయన ఈ పథకం ఫీడ్బ్యాక్పై సమీక్ష నిర్వహించారు. క్లీన్ స్వీప్ కార్యక్రమం కింద నర్సాపురం పట్టణంలో ఈ రోజు జరిగిన పారిశుద్ధ్య కార్యక్రమాల్లో స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, జిల్లా సంయుక్త కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి సంయుక్తంగా పాల్గొని ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. క్షేత్రస్థాయిలో పాల్గొని రోడ్లపై చెత్తను తొలగించారు. రాష్టంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈ రోజు 13 మండలాలు తీవ్రస్థాయిలో వడగాల్పులు, 221 మండలాల్లో ఒక మోస్తరుగా వడగాల్పులు వీచాయని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐపీఎల్ 2026 క్రికెట్ పోటీల్లో భాగంగా లక్నౌ సూపర్ జైంట్స్, పంజాబ్ కింగ్స్ క్రికెట్ జట్ల మధ్య లక్నౌలోని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏక్నా క్రికెట్ స్టేడియంలో ఈ రాత్రి 7:30 మ్యాచ్ జరగనుంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు ఉంటారు.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి, విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: भोर की चौखट पर भक्ति की धारा,

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము కృష్ణా తీరంలో. సూపర్ హిట్ సాంగ్స్ వింటూ పుష్ప మూవీల నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: పుష్ప టూలో నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. స్టూడియోలో సమయం 6:10 కావస్తుంది. మరి ఈ సమయంలో మీరందరూ వింటారు ప్రాంతీయ వార్తలు.
1: ఇంటి ఖర్చులకి డబ్బులు ఇవ్వండి భర్త గారు.
2: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
1: మరి కరెంటు బిల్లుకు
2: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
1: ఓహో మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
2: సరే.
3: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రజలకు ప్రపంచస్థాయి వైద్య సేవలను అందించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. దేశాభివృద్ధిలో యువశక్తిని భాగస్వామ్యం చేయడమే రోజ్గార్ మేళా లక్ష్యమని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న లక్ష్యంతో ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ను నిర్వహిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. మున్సిపాలిటీలను పూర్తిస్థాయిలో పరిశుభ్రంగా మార్చే లక్ష్యంతో చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని మంత్రి పి నారాయణ కోరారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో రేపు తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. వార్తల వివరాలు. ప్రజలకు ప్రపంచస్థాయి వైద్య సేవలను అందించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలం కండ్రిగ గ్రామంలో ఈరోజు నిర్వహించిన సంజీవని కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ప్రజల సంక్షేమంతో పాటు ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గత ఏడాది జూలై 3న కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన సంజీవని కార్యక్రమాన్ని ప్రస్తుతం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విస్తరించామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 1975,000 మంది ప్రజల ఆరోగ్య పరిరక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని కార్యక్రమాన్ని ఆగస్టు 15 నాటికి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. గ్రామ స్థాయిలోనే 42 రకాల వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టామని చెప్పారు. ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ రికార్డు రూపొందించడంతో పాటు కుటుంబానికి డిజిటల్ హెల్త్ కార్డు అందించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానాలతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని వెల్లడించారు. భవిష్యత్తులో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. అలాగే ఆరోగ్య బీమా సదుపాయం కూడా కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: భగవంతుడు మనందరికీ 120 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. మనం చేసుకునే పనుల వల్ల 50, 60, 70 సంవత్సరాలు చనిపోతున్నాం. మీ యొక్క ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. ఆరోగ్యంగా ఉండడమే కాదు, ఆనందంగా ఉండాలి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్ ఇంపార్టెంట్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీ చేతుల్లో ఉంది. దానికి పూర్తిగా సహకరించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా.
0: దేశవ్యాప్తంగా ఈరోజు జరిగిన 19వ రోజ్గార్ మేళాను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రసంగించారు. దీనిలో భాగంగా గుంటూరులోని రైల్వే భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొని ప్రధాని ప్రసంగాన్ని వీక్షించారు. అనంతరం ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఆనాదిగా జరుగుతున్న ప్రభుత్వ ప్రక్రియ అని, దీనిని ప్రధానమంత్రి నేరుగా పరిశీలిస్తూ ఉద్యోగ ప్రక్రియను ఎప్పటికప్పుడు అభివృద్ధి పరుస్తూ ప్రణాళికాబద్ధంగా ఉద్యోగాల కల్పన రూపొందించడం అనేది అరుదైన అంశమన్నారు. యువత ఆశయాలకు ఉద్యోగ రూపమిచ్చి దేశాభివృద్ధికి యువశక్తిని భాగస్వామ్యం చేయడమే రోజ్గార్ మేళా నిజమైన లక్ష్యమని చెప్పారు. ఈ రోజ్గార్ మేళాలు కేవలం ఉద్యోగ నియామకాల కార్యక్రమాలు మాత్రమే కాదని, దేశ నిర్మాణానికి అంకితమయ్యే యువతకు బాధ్యతలను అప్పగించే ప్రక్రియ అని చంద్రశేఖర్ పేర్కొంటూ,
2: ఈరోజు ఉద్యోగం తీసుకుంటా ఉన్నారు, ఏదైనా సరే గవర్నమెంట్ వ్యవస్థలో మార్చాలన్నా కూడా యువకులు మీ వల్లే అవుతుంది. ఎందుకంటే జనరేషన్లు మారిపోతా ఉన్నాయి. ఒక వ్యవస్థలోకి వెళ్ళినప్పుడు ఆ వ్యవస్థలో మీరు ఇరుక్కుపోతారా, ఆ వ్యవస్థని మార్చగలుగుతారా అనేది మీరు చేసే పని మీద, మీ శక్తి మీద ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో యావరేజ్ ఏజ్ 29 సంవత్సరాలు. మీరుండే స్కిల్, మీరు చేసేటువంటిదే

0: ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్ళినా ఆపేసినా వెనక్కి తీసుకెళ్ళినా కూడా జరిగేటువంటిది.
1: అదేవిధంగా రైల్వే సదుపాయాల కల్పన గురించి మంత్రి చెబుతూ దేశంలో జాతీయ రహదారులన్నింటినీ సమన్వయం చేస్తున్నారని, రైల్వే స్టేషన్లను అభివృద్ధి పరుస్తున్నారని తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం ద్వారా మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలిపారు. 2026-27 బడ్జెట్లో ఒక్క ఆంధ్రప్రదేశ్కు మాత్రమే 10,000 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ కేటాయించడం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ అభివృద్ధి ప్రక్రియలకు నిదర్శనమని పెంబసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం మేరకు ఎంఎస్ఎంఈ పనిచేస్తుందని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ నెల 25న ముఖ్యమంత్రి అధ్యక్షతన విజయవాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో జరగనున్న ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ కార్యక్రమం ఏర్పాట్లను మంత్రి ఈరోజు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఎంఎస్ఎంఈ ద్వారా ఎన్నో వినూత్న కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గ్రోత్ సమ్మిట్ను అన్ని శాఖల అధికారులు విజయవంతం చేయాలని మంత్రి సూచించారు. ఈ గ్రోత్ సమ్మిట్ విషయంలో తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలను అధికారులకు కొండపల్లి శ్రీనివాస్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా డంప్యార్డ్ రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పురపాలక శాఖ 4 వారాల ప్రత్యేక స్వచ్ఛాంద్ర కార్యక్రమాన్ని అమలు చేస్తోందని ఆ శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. విజయవాడలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రారంభ కార్యక్రమాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించేందుకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమం మొదటి వారంలో రోడ్లు, పబ్లిక్ ప్రదేశాల శుభ్రత చేపడతారని చెప్పారు. రెండో వారంలో ప్రజల భాగస్వామ్యంతో కాలువల క్లీనింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తారని, మూడో వారంలో ఇల్లు, వ్యాపార సంస్థల వద్ద చెత్త వర్గీకరణ, సెగ్రిగేషన్పై అవగాహన కల్పిస్తారని తెలిపారు. 4వ వారంలో పబ్లిక్ టాయిలెట్ల శుభ్రత కార్యక్రమాలు నిర్వహించనున్నారని చెప్పారు. రాష్ట్రంలో చెత్తను విద్యుత్గా మార్చే వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని, ప్రస్తుతం విశాఖపట్నం, గుంటూరు ప్రాంతాల్లో ప్లాంట్లు పనిచేస్తుండగా మరో 6 ప్లాంట్ల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. ఇవి రాబోయే 2 ఏళ్లలో పూర్తయి చెత్త నుండి విద్యుత్ను ఉత్పత్తి చేయనున్నారని తెలిపారు. అలాగే ప్లాంట్లు లేని మిగిలిన 123 మున్సిపాలిటీల్లో చెత్తను ఎప్పటికప్పుడు ప్రాసెస్ చేసే విధంగా టెండర్లు పిలిచామని చెప్పారు. జూన్ చివరి నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని, భవిష్యత్తులో డంప్యార్డ్స్ లేకుండా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వంతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని మంత్రి నారాయణ వెల్లడిస్తూ,
2: శానిటేషన్ బాగుండాలంటే కేవలం ప్రభుత్వం ఒకటే కాదు, ప్రజల భాగస్వామ్యం కావాలి. స్వయాన మన ముఖ్యమంత్రి గారే స్వచ్ఛాంద్ర కార్యక్రమాన్ని ప్రారంభించి 2024 అక్టోబర్ 2వ తేదీ మచిలీపట్నంలో స్టార్ట్ చేశారు. దానిలో భాగంగానే ఈ నెల అంటే వచ్చే నెల 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం 4 వారాల పాటు జరగాలని 123 మున్సిపాలిటీస్లో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు.
1: రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈరోజు కృష్ణా జిల్లా కానుమూలలో 45.8 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో 45.5 డిగ్రీలు నమోదైందన్నారు. అలాగే రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలోని 95 మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించారు. ప్రజలు వీలైనంత వరకు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. తప్పనిసరి ప్రయాణాల్లో మంచినీరు, మజ్జిగ, కొబ్బరి నీరు వంటివి తీసుకోవాలన్నారు. అలాగే రేపు 21 మండలాల్లో తీవ్ర వడగాలులు, 214 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. అల్లూరు సీతారామరాజు జిల్లా ఒడిశా సరిహద్దులోని మాచ్కండ్ జల విద్యుత్ ప్రాజెక్టు వద్ద ఈరోజు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పవర్హౌస్ సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ యార్డ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగ అలుముకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. దేశాభివృద్ధిలో యువశక్తిని భాగస్వామ్యం చేయడమే రోజ్గార్ మేళా లక్ష్యమని కేంద్ర సహాయ మంత్రి పెంబసాని చంద్రశేఖర్ చెప్పారు. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న లక్ష్యంతో ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ను నిర్వహిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. మున్సిపాలిటీలను పూర్తిస్థాయిలో పరిశుభ్రంగా మార్చే లక్ష్యంతో చేపట్టిన

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాం కృష్ణా తీరంలో. సూపర్ హిట్ సాంగ్ సో వింటూ దేవరా మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది, వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు.

0: మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెడ్స్ పై నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము కృష్ణా తీరంలో. సూపర్ హిట్ సాంగ్స్ వింటూ అలాగే జనరల్ నాలెడ్జ్ కొంచెం పెంచుకుందాము. ప్రపంచ భూభాగంలో భారతదేశ విస్తీర్ణత శాతం ఎంత? ప్రపంచం మొత్తం భూభాగంలో భారతదేశం విస్తీర్ణత శాతం ఎంత తెలుసుకోవాలంటే ఈ సూపర్ హిట్ సాంగ్ వినేయాలి. ఆ రోజుల్లో అంటూ కమిటీ కోరోళ్ళ మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది, వింటూ ఎంజాయ్ చేసేయండి.

2.42%. ఎస్, 2.42% ప్రపంచం భూభాగంలో భారతదేశం విస్తీర్ణత శాతం. ఎస్, భారతదేశంలో అతిపెద్ద పరిశ్రమ ఏది? భారతదేశం మొత్తంలో పరిశ్రమల్లో అతిపెద్ద పరిశ్రమ ఏది తెలుసుకోవాలనుకుంటే సూపర్ హిట్ సాంగ్ వినేయాలి. జనక అయితే గనక మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము కృష్ణా తీరంలో. సూపర్ హిట్ సాంగ్స్ వింటూ అలాగే జనరల్ నాలెడ్జ్ కొంచెం పెంచుకుంటూ మరి వస్త్ర పరిశ్రమ. ఎస్, వస్త్ర పరిశ్రమ అనేది భారతదేశంలో అతిపెద్ద పరిశ్రమల్లో ఒకటి అన్నమాట. ఓకే, మరి విస్తీర్ణంలో అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది? విస్తీర్ణంలో అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం ఏదో తెలుసుకోవాలనుకుంటే సూపర్ హిట్ సాంగ్ వినేయాలి. రాధేశ్యామ్ మూవీల నుంచి నగ్మూమే తారలా అంటూ వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం వింటూ వినిపిస్తూ ఎంజాయ్ చేసేయండి.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హిట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనము నమ్ము కృష్ణా తీరంలో సూపర్ హిట్ సాంగ్స్ వింటూ లక్షద్వీప్, ఎస్, విస్తీర్ణంలో అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్ అన్నమాట. మరి నైరుతి ఋతుపవనాల కాలం ఏది? నైరుతి ఋతుపవనాల కాలం, ఆ మాట వినగానే ఒక చిన్న వైబ్రేషన్ వచ్చింది కదా, ఎందుకంటే ఈ ఎండలకి అసలుకి 7 అయినా కానీ ఆ వేడి వేవ్స్కి అసలు అలా స్వెటింగ్ వచ్చేస్తూ ఇబ్బందికరంగా ఉన్న ఈ వాతావరణంలో ఒక్కసారిగా నైరుతి ఋతుపవనాలు అనగానే ఒక్కసారి వైబ్రేషన్స్ వచ్చాయి. మరి ఆ కాలం ఏది, ఎప్పుడు వస్తుంది ఆ కాలం, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది తెలుసుకోవాలంటే ఈ సూపర్ హిట్ సాంగ్ వినేద్దాం. రోల్స్ రంజన్ మూవీలో నుంచి సమ్మోహనుడా అంటూ.

ట్యూన్ చేసి వింటూ అన్ని చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.2 మెగాహెర్ట్స్ పై నేను మీ ఆర్జే అశోక్ మనమున్నాము. కృష్ణా తీరంలో సూపర్ హిట్ సాంగ్స్ విన్నాము. డూడ్ మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. మరి జూన్ టు సెప్టెంబర్ ఈ నెలలో నైరుతి ఋతుపవనాల కాలం అన్నమాట. రేపు వచ్చే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఆ వర్షాకాలంలో ఆ వర్షాన్ని ఆస్వాదిస్తూ చల్లగా అలా ఉండిపోవాలనుకుంటే జూన్ కోసం వెయిట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఈ వేడి మీద వెయిటింగ్ కూడా చాలా కష్టమైపోతుంది కదా. ఎస్, మరి ప్రపంచంలో అతి వేగమైన పక్షి ఏది? ఎస్, ఏదో తెలుసుకోవాలనుకుంటే ప్రపంచంలో అతి వేగమైన పక్షి ఈ సూపర్ హిట్ సాంగ్ విని తీరాల్సింది. మ్యాడ్ మూవీల నుంచి వస్తున్న సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: సూపర్ హిట్ సాంగ్ విన్నాం. మరి ప్రపంచంలో అతి వేగమైన పక్షి ఏది అంటే స్విఫ్ట్.
1: ఎస్,
0: స్విఫ్ట్ అతి వేగమైన పక్షి ప్రపంచంలో. మరి సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది మజ్ను మూవీలో నుంచి, మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం మన అందరి ఆకాశం.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణ. ఐపీఎల్ 2026 క్రికెట్ పోటీల్లో భాగంగా లక్నౌ సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ క్రికెట్ జట్ల మధ్య లక్నౌలోని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఎవరెస్ట్ శిఖరాన్ని మొట్టమొదటిసారిగా విజయవంతంగా అధిరోహించిన ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసుకు చెందిన మహిళా బృందాన్ని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అభినందించారు. జమ్మూ కాశ్మీర్లోని కతువాకు చెందిన అంజలీదేవి ఆధ్వర్యంలోని ఈ బృందం దేశ నారీశక్తికి కొత్త నిర్వచనం ఇచ్చారని హర్షం వ్యక్తం చేశారు. సంజీవిని పథకం కింద 74 రకాల వైద్య పరీక్షలను ఇంటి నుంచే చేయించుకోవచ్చని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సంజీవిని పథకం విస్తరణలో భాగంగా చిత్తూరు జిల్లా కండ్రిక గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ రోజు పాల్గొని ప్రసంగించారు. ఈ రోజు నుంచి ఒక రాష్ట్రం ఒకే రీతిలో పరిశుభ్రతే లక్ష్యం అన్న నినాదంతో రాష్ట వ్యాప్తంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కు ప్రభుత్వం పిలుపునిచ్చింది. రాష్ట్రంలో 4 వారాల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపింది. స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ కోరారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఓటర్ జాబితాలను పారదర్శకంగా రూపొందించడానికి చేపట్టిన ప్రక్రియకు ఏలూరు జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్ కె వేటిశెల్వి విజ్ఞప్తి చేశారు. ఏలూరు కలెక్టరేట్లో ఈ రోజు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమీక్షించారు. కర్నూలు కలెక్టరేట్ ప్రాంగణం పరిశుభ్రంగా సుందరంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. కలెక్టరేట్ కాంప్లెక్స్ ఆవరణలో పరిశుభ్రత, పార్కింగ్ నిర్వహణ, గ్రీనరీ, ప్రజలకు అందిస్తున్న సౌకర్యాలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ ఈరోజు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. కృష్ణా జిల్లా కనుమూలులో 45.8, అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో 45.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు ఈ రోజు నమోదైనట్లు రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలోని 95 మండలాల్లో 42 డిగ్రీల సెల్సియస్కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని పేర్కొన్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. తిరిగి 8 గంటలకు ఉంటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు భారత్ అమెరికా సమగ్ర వ్యూహ

0: సృజనాత్మక భాగస్వామ్యంలో సాధిస్తున్న నిరంతర ప్రగతితో పాటు ప్రాంతీయ ప్రపంచ శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. దేశ పౌరుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వ ఉద్యోగాలు ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బీబీ గ్రామ్జీత్ చట్టం 2025 కింద ప్రభుత్వ ముసాయిదా నిబంధనలపై ప్రజలు తమ అభిప్రాయాలు సూచనలు తెలియజేయాలని ప్రభుత్వం కోరింది. నైరుతి ఋతుపవనాలు ఈరోజు నైరుతి ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరిన్ని ప్రాంతాలకు, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో లక్నో సూపర్ జైంట్స్ తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు భారత్ అమెరికా సమగ్ర భౌగోళిక వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధిస్తున్న నిరంతర పురోగతి గురించి చర్చించారు. ప్రాంతీయ ప్రపంచ శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలపై కూడా వారు చర్చించారు. అమెరికా విదేశాంగ మంత్రి రూబియో ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలోని సేవాతీర్థలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ప్రపంచ సంక్షేమం కోసం భారత్ అమెరికాలు కలిసికట్టుగా పనిచేయడం కొనసాగిస్తాయని ప్రధానమంత్రి మోదీ ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ సమాపేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు. రక్షణ వ్యూహాత్మక సాంకేతికతలు, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, కనెక్టివిటీ, విద్య, పౌర సంబంధాలతో సహా విస్తృత శ్రేణి రంగాల్లో ద్వైపాక్షిక సహకారంలో సాధిస్తున్న నిరంతర ప్రగతిని అమెరికా విదేశాంగ మంత్రి ప్రధానమంత్రికి వివరించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. పశ్చిమాసియాలోని పరిస్థితులతో సహా వివిధ ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై అమెరికా దృక్పథాన్ని కూడా రూబియో పంచుకున్నారు. శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ మద్దతిస్తుందని మోదీ పునరుద్ఘాటించారు. చర్చలు, దౌత్యం ద్వారా వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఆయన మరోసారి పిలుపునిచ్చారు. తాము తమ చర్చను ఇలాగే కొనసాగించడానికి ఎదురుచూస్తున్నామని కూడా ఆయన రూబియోకు తెలియజేశారు. ఈ నెల 26వ తేదీన జరగనున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు మార్కో రూబియో 4 రోజుల పర్యటన నిమిత్తం భారతదేశానికి వచ్చారు. ఈ ఉదయం అమెరికా నుంచి ఆయన కోల్కతా చేరుకున్నారు. అక్కడ ఆయన మిషనరీస్ ఆఫ్ చారిటీని సందర్శించి మదర్ టెరీసా వారసత్వానికి నివాళులర్పించారు. విదేశాంగ మంత్రి రూబియో రేపు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ పర్యటన భారత్ అమెరికా సమగ్ర భౌగోళిక వ్యూహాత్మక భాగస్వామ్యానికి మరింత బలం చేకూరుస్తుందని భావిస్తున్నారు. దేశ పౌరుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు, వారి జీవితాలను సులభతరం చేయడానికి ప్రభుత్వ ఉద్యోగాలు ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన 19వ రోజ్గార్ మేళాను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, దేశం తన కర్మయోగులపై ఎంతో నమ్మకం ఉంచిందని, ఇప్పుడు వారు తమ అంకితభావం, ప్రవర్తన, రోజువారీ చర్యల ద్వారా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మరింత బలోపేతం చేయవలసిన బాధ్యత వారిపైనే ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: 51,000 से ज्यादा युवाओं को सरकारी नौकरी का नियुक्ति पत्र मिला है. आज आप सभी देश की विकास यात्रा में अहम भागीदार बन रहे हैं, जिम्मेवार भागीदार बन रहे हैं. रेलवे, बैंकिंग, डिफेंस, हेल्थ, एजुकेशन और दूसरे कई क्षेत्रों में आप सभी नई जिम्मेदारियां संभालने जा रहे हैं. आने वाले वर्षों में विकसित भारत के संकल्प को सिद्ध करने में आप सभी महत्वपूर्ण भूमिका निभाने वाले हैं.
0: ఈ రోజు జరిగిన 19వ రోజ్గార్ మేళాలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా ఎంపికైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను అందజేశారు. దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో ఈ రోజ్గార్ మేళా నిర్వహించారు. రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యాశాఖతో పాటు పలు ఇతర మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో వారు చేరనున్నారు. మన దేశ అభివృద్ది పయనంలో భాగస్వాములు కావడానికి ప్రపంచం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తోందని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా చెప్పారు. దేశంలోని యువతకు మరిన్ని అవకాశాలు, ఉపాధి, అంతర్జాతీయ అనుభవాన్ని అందించే లక్ష్యంతో ప్రపంచంలోని వివిధ దేశాలతో మన దేశం భాగస్వామ్యం కుదుర్చుకుంటోందని ప్రధానమంత్రి చెప్పారు.
1: दुनिया भारत के युवाओं और भारत की टेक्नोलॉजिकल प्रोग्रेस को लेकर बहुत उत्साहित है. आज दुनिया भारत की विकास यात्रा का हिस्सा बनना चाहती है. भारत भी दुनिया के अलग अलग देशों के साथ पार्टनरशिप कर रहा है. इसका उद्देश्य यही है कि भारत के युवाओं को अवसर मिले, रोजगार मिले, उनका सामर्थ्य खिल उठे. साथ साथ मैं चाहता हूं मेरे देश के नौजवानों को

0: గ్లోబల్ ఎక్స్పోజర్ బి మిలే.
1: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. విస్తృత ప్రజా సంప్రదింపుల కోసం వీబీ గ్రామ్జీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను ప్రచురించింది. ఏ వ్యక్తి అయినా భాగస్వామ్య పక్షాలు, సంస్థలు లేదా విద్యా సంస్థలు తమ అభ్యంతరాలు లేదా సూచనలను వచ్చే నెల 21వ తేదీలోపు పరిశీలన కోసం సమర్పించవచ్చునని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వికసిత్ భారత్ గ్రామ్జీ చట్టం 20 సంవత్సరాల నాటి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 స్థానంలో అమలు కానుంది. కొత్త చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్దమైన ఉపాధి హామీని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడం దీని ముఖ్య లక్ష్యం. గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఈ విషయం తెలియజేస్తూ ఈ ముసాయిదా నిబంధనలు చట్టంలోని సెక్షన్ 33 ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా రూపొందించినట్లు తెలియజేసింది. ఈ సంవత్సరం జూలై 1వ తేదీ నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేయడానికి వీలుగా ఈ నెల 11వ తేదీన వీబీ గ్రామ్జీ చట్టం 2025 నోటిఫై చేశారు. ఢిల్లీలోని జామియానగర్లో ఒక దళిత మహిళపై జరిగినట్లుగా ఆరోపణలొస్తున్న కిడ్నాప్, సామూహిక అత్యాచారం, బలవంతపు మత మార్పిడి గురించిన మీడియా కథనాలపై జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్పందించింది. ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ విజయ రాహత్కర్ ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు ఇందుకు సంబంధించి ఒక లేఖ రాశారు. ఈ ఘటనపై తక్షణ కఠినమైన నిర్దిష్ట కాల పరిమితితో కూడిన చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. అలాగే యాక్షన్ టేకన్ రిపోర్టును కూడా 7 రోజుల్లోగా సమర్పించాలన్నారు. ఈ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ భారతీయ న్యాయ సంహిత, ఎస్సీ ఎస్టీ చట్టం కింద చేర్చిన సెక్షన్లు, నిందితులందరి అరెస్ట్, పోలీసులు నిర్వహించిన వైద్య ఫోరెన్సిక్ పరీక్షలు, మ్యాజిస్ట్రేట్ ముందు బాధితురాలి స్టేట్మెంట్ రికార్డింగ్, ఆమెకు భద్రత, రక్షణ, గోప్యత, కౌన్సిలింగ్, పునరావాసం కల్పించడానికి తీసుకున్న చర్యల వివరాలను నివేదికలో తెలియజేయాలని విజయ రాహత్కర్ ఆదేశించారు. సామూహిక అత్యాచారం, కుల ఆధారిత హింస, బలవంతపు మత మార్పిడి వంటి ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని, వీటిని నిష్పక్షపాతంగా తక్షణ అవసరంగా విచారించాలని కమిషన్ ఆదేశించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ భారత వ్యాపార ప్రముఖుల ప్రతినిధి బృందంతో కలిసి ఈ నెల 25వ తేదీ నుంచి 3 రోజుల పాటు కెనడాలో పర్యటిస్తారు. వాణిజ్యం, పెట్టుబడులు, సిపా చర్చలను ముందుకు తీసుకువెళ్లడానికి మంత్రి గోయల్ ఒటావా, టొరంటోల్లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత కెనడా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందమైన సిపా చర్చలను వేగవంతం చేయడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యం. ఈ నెల 27వ తేదీ వరకు కేరళంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఇందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలోని 9 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ యెల్లో అలర్ట్ రేపు 6 జిల్లాల్లోనూ, సోమవారం నాడు 9 జిల్లాల్లోనూ కొనసాగుతుంది. నైరుతి రుతుపవనాలు ఈరోజు నైరుతి అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరిన్ని ప్రాంతాలకు, కొమరిన్ ప్రాంతం, నైరుతి, ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంతో పాటు అండమాన్ సముద్రంలోని చాలా ప్రాంతాలకు మరింత విస్తరించాయి. ఈ నెల 27వ తేదీ వరకు కేరళ, కర్ణాటక, లక్షద్వీప్ తీరాల వెంబడి మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దేశంలో నైరుతి రుతుపవనాలు సకాలంలో ప్రవేశించి విస్తరించేందుకు వాతావరణం అనుకూలంగా ఉన్నట్లు వాతావరణ శాఖ తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్ లో ఈ సాయంత్రం లక్నోలోని భారత్ రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో లక్నో సూపర్ జైంట్స్ తలపడుతుంది. రాత్రి 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సన్ రైజర్స్ హైదరాబాద్ 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయినప్పటికీ పాయింట్ల పట్టికలో హైదరాబాద్ జట్టు 3వ స్థానంలో కొనసాగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మెరుగైన పాయింట్ల కారణంగా అగ్రస్థానంలో నిలిచింది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు భారత్ అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి చర్చలు జరిపారు. వీబీ గ్రామ్జీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలపై ప్రజల అభిప్రాయాలు, సూచనలు కోరింది. నైరుతి రుతుపవనాలు ఈరోజు అరేబియా సముద్రంలో బంగాళాఖాతంలో మరింతగా విస్తరించాయి. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ తో లక్నో సూపర్ జైంట్స్ తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇంతవరకు తెలుగులో వార్తలు విన్నారు.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వరప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి, విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మనసును మనసాయింటూ, మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ. కూలీ నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది మౌనిక అంటూ, వింటూ ఎంజాయ్ చేసింది.

మనసును మనసు అంటూ మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ, అలాగే ఈరోజు ఎస్ఎంఎస్ క్వశ్చన్ డైలాగ్ ఏంటంటే, ఇలాంటి సమయంలోనే వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా, పదా చూసుకుందాం. ఈ డైలాగ్ ఏ మూవీలోనిది? ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇలాంటి సమయంలోనే వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా, పదా చూసుకుందాం. ఈ డైలాగ్ ఏ మూవీలోనిది? ఆప్షన్ ఏ విక్రమ్, ఆప్షన్ బి మాస్టర్. ఆప్షన్ ఏ విక్రమ్, ఆప్షన్ బి మాస్టర్. మరి ఆప్షన్ ఏనా బీనా అని చెప్పేసి 8662488814కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది భర్త మహాశయులకు విజ్ఞప్తిలో నుంచి, వింటూ ఎంజాయ్ చేసేయండి.

సూపర్ హిట్ సాంగ్ విన్నాము. మరి డైలాగ్ ఏంటంటే, ఇలాంటి సమయంలోనే వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పద చూసుకుందాం. ఈ డైలాగ్ ఏ మూవీలోనిది? ఆప్షన్ ఏ విక్రమ్, ఆప్షన్ బి మాస్టర్. మరి మనకి

ఎవరెవరు మెసేజెస్ పంపించేశారో చూసేద్దాం. గణేష్ రాజు శ్రీవాస్తవ కోనాపూర్, హాయ్ గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రాకేష్ ఫ్రమ్ ముంబై, సూపర్బ్, గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్. ఎస్ పెడన కనకారావు, హాయ్ గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంజ పొద్దుటూరు కడప, కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున్ మణి విజయవాడ, రాంగ్ ఆన్సర్. పెడన జోగనందర్ కాలనీ అప్పలరాజు, కరెక్ట్ ఆన్సర్. హాయ్ గుడ్ ఈవినింగ్. నిజామాబాద్ జిల్లా ఉమ్మే నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. హాయ్ గుడ్ ఈవినింగ్. పాలంపోల యాలగడ్డ నంద్యాల జిల్లా, హాయ్ గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. హైదరాబాద్ గణేష్ వేదావతి, హాయ్ గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్. నార్కెట్పల్లి నమోను గ్రామం నుండి పున్న వెంకటేశం హేమలత, కరెక్ట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు, గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్. హిమవంత్ కుమార్ విజయవాడ, కరెక్ట్ ఆన్సర్. సంతోష్, హాయ్ కర్నూల్. ఓ కర్నూల్లో ఫుల్ వైన్ స్టోమ్ అండ్ రైనా, వావ్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశావు అందుకనే. సురబాబు కళ్యాణి, కామేశ్వరిపేట విలేజ్, శ్రీకాకుళం, హాయ్ గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్. ఎస్ నిజామాబాద్ జిల్లా ఉక్లీ బజార్, ఎం మురహరి, యశోద, జానకి, రాజు, హాయ్ గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్. రాజన్న సిరిసిల్ల చెర్లవంచ గ్రామం నుండి వేముల పరశురాములు, పద్మ, హాయ్ గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్. ఎస్ మరి సెకండ్ క్వశ్చన్, ఇలాంటి సమయంలోనే వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పదా చూసుకుందాం. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? ఆప్షన్ ఏ విజయ్, ఆప్షన్ బి కమల్ హాసన్. ఎస్ ఆప్షన్ ఏ విజయ్, ఆప్షన్ బి కమల్ హాసన్. ఆప్షన్ ఏ లేదా బి అని చెప్పేసి 8662488814కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేసేయండి, గ్యాంగ్ లీడర్ మూవీలో నుంచి.

గజరాజు మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. మనమున్నాము మనసును మనసు అంటూ మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ. అలాగే ఈరోజు ఎస్ఎంఎస్ క్వశ్చన్ డైలాగ్ ఏంటంటే, ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పదా చూసుకుందాం. ఈ డైలాగ్ ఏ మూవీలోనిది? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? ఆప్షన్ ఏ విజయ్, ఆప్షన్ బి కమల్ హాసన్. మరి మనకి ఎవరెవరు మెసేజ్లు పంపించేశారో, చీరల వంచ నుంచి వేముల పరశురాములు పద్మ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కనకారావు పెడిన కరెక్ట్ ఆన్సర్. కానూరు తాతారావు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే రాకేష్ ముంబై నుంచి కరెక్ట్ ఆన్సర్. పెడన అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూర్ కరెక్ట్ ఆన్సర్. సంతోష్ కుమార్ కనూల్ కరెక్ట్ ఆన్సర్. పాలంపోల యాలగడ్డ నంద్యాల కరెక్ట్ ఆన్సర్. వీక్లీ బజార్ మురహరి యశోద జానకి రాజు కరెక్ట్ ఆన్సర్. గణేష్ వేదవతి హైదరాబాద్ కరెక్ట్ ఆన్సర్. మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. రాజు శ్రీవాస్తవ కొన్నపూర్ బి గణేష్. గణేష్ రాజు శ్రీవాస్తవ కొన్నపూర్ కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ అనురాధ హాయ్ గుడ్ ఈవినింగ్ కరెక్ట్ ఆన్సర్స్. నార్కట్పల్లి నిమోన్ గ్రామం పున్నా వెంకటేశం హేమలత కరెక్ట్ ఆన్సర్. రఘుబీర్ సింగ్ సుగుణాబాయి ఏలూరు హాయ్ గుడ్ ఈవినింగ్ కరెక్ట్ ఆన్సర్. హిమవంత్ కుమార్ విజయవాడ కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున్ మణి విజయవాడ కరెక్ట్ ఆన్సర్. ఎస్. వేటపాలెం రామానగర్ బాపట్ల నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ హాయ్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్, అందరు కరెక్ట్ ఆన్సర్స్ పంపించేశారు. మరి థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. ఈ మూవీలో విలన్ ఎవరు? ఈ మూవీలో హీరోగా చేసి ఈ మూవీలో విలన్గా చేశారనమాట. చాలా సినిమాల్లో హీరోగా కనిపించి ఈ మూవీలో విలన్గా చేశారు. చాలామంది కనిపిస్తున్నారు, మరి ఈ మూవీలో చేసిన ఆ విలన్ ఎవరు? ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పదా చూసుకుందాం. ఈ మూవీలో విలన్ ఎవరు? ఆప్షన్ ఏ సూర్య, ఆప్షన్ బి విజయ్ సేతుపతి. ఆప్షన్ ఏ సూర్య, ఆప్షన్ బి విజయ్ సేతుపతి. విలన్ ఎవరు?

8662488114 కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేసేయండి. ఫ్రమ్ ద మూవీ అతిథి దేవోభవ.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

పవర్ మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేసాం కదా. మరి మనం ఉన్నాము మనసును మనసు అయ్యి అంటూ మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ. అలాగే ఎస్ఎంఎస్ క్వశ్చన్ డైలాగ్ ఏంటంటే, ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పదా చూసుకుందాం. ఈ డైలాగ్ ఏ మూవీలో ఉన్నది? ఫస్ట్ క్వశ్చన్, ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? సెకండ్ క్వశ్చన్, ఈ డైలాగ్ ఈ మూవీలో విలన్ ఎవరు? థర్డ్ క్వశ్చన్, ఆప్షన్ ఏ సూర్య, ఆప్షన్ బి విజయ్ సేతుపతి. మరి మనకి ఎవరెవరు మెసేజ్ పంపించేస్తారో చూసి చివరిలో అందరి కోసం సూపర్ హిట్ సాంగ్ అయితే డెడికేట్ చేసేద్దాము. ఎస్ మల్లికార్జున మణి విజయవాడ నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కనకారావు పెడన కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్. రాకేష్ ఎస్ కరెక్ట్ ఆన్సర్. జగనందర కాలనీ అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్. సంతోష్ కర్నూల్ కరెక్ట్ ఆన్సర్. సూర్యబాబు కళ్యాణి కామేశ్వరిపేట శ్రీకాకుళం కరెక్ట్ ఆన్సర్. బొడ్డు బాలసుబ్రహ్మణ్యం కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. దస్తగిరి సంధ్య కడప కరెక్ట్ ఆన్సర్. రాజన్న సిరిసిల్ల జిల్లా. పరశురాములు పద్మ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు, హాయ్ గుడ్ ఈవినింగ్ కరెక్ట్ ఆన్సర్స్. మహమ్మద్ జానుద్దీన్ స్నేహబాను జానుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. గణేష్ వేదపతి హైదరాబాద్ కరెక్ట్ ఆన్సర్. రఘువీర్ సింగ్ సుగుణబాయి ఏలూరు అనుకుంటున్నా అంటున్నారా? కరెక్ట్ ఆన్సర్. హిమంత్ కుమార్ కరెక్ట్ ఆన్సర్. అబు అమ్మపేట్ ఖమ్మం, హాయ్ గుడ్ ఈవినింగ్ కరెక్ట్ ఆన్సర్. ఇందు ఋషి ఎమ్మెగనూరు, హాయ్ గుడ్ ఈవినింగ్ కరెక్ట్ ఆన్సర్. గణేష్ రాజు శ్రీవాస్త కొనపూర్. కరెక్ట్ ఆన్సర్. కర్నూలు నుంచి తాతారావు కరెక్ట్ ఆన్సర్. పున్నా వెంకటేశం హేమలత నర్గట్పల్లి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ మురహరి యశోద జానకి రాజు కరెక్ట్ ఆన్సర్. పులుపాటి వెంకటేష్ మహబూబ్ నగర్ ఫార్వర్డ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పదా చూసుకుందాం. ఈ డైలాగ్ ఏ మూవీలో ఉన్నది? ఆప్షన్ ఏ విక్రమ్, ఆప్షన్ బి మాస్టర్. ఆప్షన్ ఏ విక్రమ్ మూవీలో ఉన్నది. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? ఆప్షన్ ఏ విజయ్, ఆప్షన్ బి కమల్ హాసన్. కమల్ హాసన్. ఈ మూవీలో విలన్ ఎవరు? ఎస్, కొంతమంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించి అందరూ కరెక్ట్ ఆన్సర్స్ పంపించేశారు. కొంతమంది అయితే ఈ మూవీలో ఎండింగ్లో వచ్చేది రోలెక్స్, రోలెక్స్ సార్ అంటూ సూర్య కాబట్టి సూర్య అంటున్నారు. విజయ్ సేతుపతి, ఎస్, బోత్ ఆర్ విలన్స్ ఈ మూవీలో. ఎస్, మరి చాలా వరకు అందరూ కరెక్ట్ ఆన్సర్స్ పంపించేశారు కాబట్టి అందరి కోసం సూపర్ హిట్ సాంగ్ విక్రమ్ మూవీలో నుంచి ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేసేయండి. నెక్స్ట్ 8కి డ్యూయట్, డ్యూయట్లో సూపర్ కూల్ డ్యూయట్ సాంగ్స్ వినాలనుకుంటే కనుక స్టేజ్ ఇన్ టూ వివిధ భారతి FM 101.2 MHz పై నేను మీ ఆర్జే అశోక్.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
5: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
6: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
5: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
6: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
5: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
6: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.
7: గాలికెదురు లేదు, కడలి కంతు లేదు, అలుపెరుగని సొగసు తరగని పచ్చదనంతో నిండిన ప్రకృతిలా సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట మీ వెంట మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల నవయౌవన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ఐపీఎల్ 2026 T20 క్రికెట్ పోటీల్లో భాగంగా లక్నో సూపర్ జైంట్స్, పంజాబ్ కింగ్స్ క్రికెట్ జట్ల మధ్య లక్నోలోని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో ఈ రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమైంది. పంజాబ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కడపటి వార్తలు అందేసరికి లక్నో సూపర్ జైంట్స్ 5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది. దేశవ్యాప్తంగా నానాటికి పెరిగిపోతున్న చిన్నారుల అదృశ్యం కేసులపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేస్తూ ఈరోజు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని వివిధ సంస్థలు నిర్వహిస్తున్న చిన్నారుల డేటాబేసులన్నింటినీ అనుసంధానం చేయాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖను ఆదేశించింది. భారత పర్యటనలో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తొలిరోజే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఢిల్లీలో సమావేశమై ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం, రక్షణ, వాణిజ్యం, ఇండో పసిఫిక్ భద్రత

అంశాలపై చర్చలు జరిపినట్లు అధికారులు తెలిపారు. అంతకుముందు రుబియో కోల్కతాకు చేరుకుని మదర్ థెరిసా స్థాపించిన మిషనరీ ఆఫ్ ఛారిటీ ప్రధాన కేంద్రాన్ని సందర్శించారు. సంజీవని పథకం కింద 74 రకాల వైద్య పరీక్షలను ఇంటి నుంచే చేయించుకోవచ్చని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సంజీవని పథకం విస్తరణలో భాగంగా చిత్తూరు జిల్లా కండ్రిక గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొని ప్రసంగించారు. ఈ రోజు నుంచి ఒక రాష్ట్రం ఒకే రీతిలో పరిశుభ్రతే లక్ష్యం అన్న నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కు ప్రభుత్వం పిలుపునిచ్చింది. రాష్ట్రంలో 4 వారాల పాటు ఈ కార్యక్రమం వివిధ దశల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపింది. స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ కోరారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు జరిగిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపు ఎల్లుండి రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గోదావరి పుష్కరాల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. బక్రీద్ పండుగ సెలవు దినంగా ఈ నెల 28 ప్రకటిస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లోనూ మార్పులు చేసినట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. కృష్ణా జిల్లా కనుమూలులో 45.8, అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో 45.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు ఈ రోజు నమోదైనట్లు రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలోని 95 మండలాల్లో 42 డిగ్రీల సెల్సియస్కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ప్రకటించారు. వివిధ భారతి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు వింటారు.

ఎదిగి ఒదిగి పయనిస్తూ కాలంతో పాటు పరుగెడుతూ గలగలపారే సెలయేరుల ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల

FM 101.3. ట్యూన్ చేసి వింటూ ఓన్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము డ్యూయట్ డ్యూయట్ అంటూ సూపర్ కూల్ డ్యూయట్ సాంగ్స్ వింటూ. శ్రీమంతుడు మూవీలో నుంచి చారుశీల అంటూ, బ్రూస్లీ మూవీ నుంచి చెలో అంటూ, కేరింతా మూవీలో నుంచి మళ్ళీ మళ్ళీ అంటూ, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మూవీలో నుంచి ఎన్నో ఎన్నో అంటూ వింటూ ఎంజాయ్ చేసేయండి. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము డ్యూయట్ డ్యూయట్లో.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. దేశ నిర్మాణంలో యువత పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచ అస్థిరతల మధ్య కూడా భారత్ పటిష్టమైన ఎగుమతుల వృద్ధిని కొనసాగిస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం వీబీజీ రామ్జీ చట్టం 2025 ముసాయిదా నిబంధనలను ప్రభుత్వం విడుదల చేసింది. లక్నో వేదికగా పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జయంట్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31న ప్రసారమవుతుంది. వార్తల వివరాలు. దేశ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని, వారి నైపుణ్యాలకు అనుగుణంగా అవకాశాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యతని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. దేశవ్యాప్తంగా యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రోజ్గార్ మేళా 19వ విడతలో భాగంగా ప్రధానమంత్రి ఈరోజు 51,000 మందికి పైగా అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. దేశవ్యాప్తంగా 47 కేంద్రాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపికైన అభ్యర్థులు రైల్వే, హోం వ్యవహారాలు, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, ఉన్నత విద్య, ఆర్థిక సేవలు వంటి కీలక కేంద్ర ప్రభుత్వ శాఖల్లో

0: బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, యువత ఉజ్వల భవిష్యత్ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశ యువతకు అవకాశాలు, ఉపాధి, ప్రపంచస్థాయి అనుభవాన్ని అందించేందుకు భారత్ వివిధ దేశాలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటోందని ఆయన తెలిపారు. 2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్గా తీర్చిదిద్దాలనే నిబద్ధతతో ప్రతి భారతీయుడు పనిచేస్తున్నాడని తెలిపారు. పౌరుల జీవితాలను మెరుగుపరచడానికి, సులభతరం చేయడానికి ప్రభుత్వ ఉద్యోగాలు ఒక కీలకమైన సాధనంగా పనిచేస్తాయని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: दुनिया भारत के युवाओं और भारत की टेक्नोलॉजिकल प्रोग्रेस को लेकर बहुत उत्साहित है. आज दुनिया भारत की विकास यात्रा का हिस्सा बनना चाहती है. इसका उद्देश्य यही है कि भारत के युवाओं को अवसर मिले, रोजगार मिले, उनका सामर्थ्य खिल उठे. साथ साथ मैं चाहता हूँ मेरे देश के नौजवानों को ग्लोबल एक्सपोजर भी मिले.
0: ప్రపంచ శ్రేయస్సు కోసం భారత్, అమెరికా కలిసికట్టుగా పనిచేస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 4 రోజుల భారత పర్యటనకు వచ్చిన అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ప్రధానమంత్రిని ఈరోజు ఢిల్లీలో కలిశారు. ఈ సమావేశంలో ఇరు దేశాలు సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధిస్తున్న పురోగతి, ప్రపంచ శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. రక్షణ వ్యూహాత్మక సాంకేతికతలు, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, అనుసంధానం, విద్య, ప్రజల మధ్య సంబంధాలతో సహా పలు రంగాలలో ద్వైపాక్షిక సహకారంలో సాధించిన నిరంతర పురోగతి గురించి మార్కో రూబియో నరేంద్ర మోదీకి వివరించారని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలకు భారతదేశం మద్దతును, చర్చలు, దౌత్యం ద్వారా సంఘర్షణలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్న పిలుపును ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. కాగా మార్కో రూబియో ఈ నెల 26న జరిగే క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఈరోజు భారత్కు వచ్చారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం వీబీజీ రామ్జీ చట్టం 2025 ముసాయిదా నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది. ఈ ముసాయిదా నిబంధనలపై ఎవరైనా తమ అభ్యంతరాలను లేదా సూచనలను వచ్చే నెల 21వ తేదీలోగా పరిశీలన కోసం సమర్పించవచ్చని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ చట్టం, 20 ఏళ్ల నాటి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 స్థానంలో వచ్చింది. ఈ కొత్త చట్టం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్ధమైన ఉపాధి హామీని 100 రోజుల నుండి 125 రోజులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. చట్టంలోని సెక్షన్ 33 ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా ముసాయిదా నియమాలను రూపొందించినట్లు ఆ శాఖ పేర్కొంది. ఈ ఏడాది జూలై నుండి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో అమల్లోకి వచ్చేలా వీబీజీ రామ్జీ చట్టం 2025ను ఈ నెల 11వ తేదీన నోటిఫై చేశారు. రాజస్థాన్లోని దండేవాల క్షేత్రంలో చమురు పరిశ్రమ కొత్త గ్యాస్ నిక్షేపాలను కనుగొందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. భూమికి దగ్గరగా ఉండే సాన్ ఫార్మేషన్ నుండి మొదటిసారిగా రోజుకు దాదాపు 25,000 ప్రామాణిక క్యూబిక్ మీటర్ల సహజవాయువు ఉత్పత్తి కావడం ఒక ముఖ్యమైన విజయమని ఈరోజు సామాజిక మాధ్యమంలో చేసిన ఒక పోస్టులో కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఇది దేశీయ ఇంధన ఉత్పత్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుందని, అలాగే ఇంధన స్వయం సమృద్ధి దిశగా భారతదేశ ప్రయాణానికి ఊతమిస్తుందని ఆయన తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రపంచ అస్థిరతల మధ్య భారతదేశం బలమైన ఆర్థిక పునాదులను, పటిష్టమైన ఎగుమతుల వృద్ధిని కొనసాగిస్తోందని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఏప్రిల్లో నమోదైన ఎగుమతుల వృద్ధి వేగం మే నెలలో కూడా కొనసాగిందని, ఇది ప్రపంచ పెరిగిన ఎరువుల ధరల భారాన్ని ప్రభుత్వమే భరించిందని పేర్కొన్నారు. భవ్య పథకం ద్వారా ప్రభుత్వం మరో వ్యాపార సౌలభ్యం కల్పించే చర్యను కూడా ప్రారంభిస్తోందని, దీని కింద దేశవ్యాప్తంగా 100 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయనున్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 33,600 కోట్లకు పైగా కేటాయింపులతో భారత్ ఔద్యోగిక వికాస్ యోజన కింద ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయనుందని పీయూష్ గోయల్ వెల్లడిస్తూ,
2: हमारी कोशिश है देश भर में पार्क का फैलाव हो. जहाँ जहाँ इन्वेस्टर और इंडस्ट्री को भी उत्साह है, जहाँ लोगों को लगता है कि इंडस्ट्री को अच्छी सुविधाएं मिलेंगी, हैंड होल्डिंग अच्छी होगी, बिजली, सड़क, पानी, अन्य सुविधाएं राज्य सरकार भी उपलब्ध कराएगी, और एक सारथी के नाते हम काम करना चाहते हैं. राज्य सरकारों से भी यही अनुरोध है कि हम सारथी बने औद्योगिक जगत के प्रगति में।
0: నీట్ యూజీ 2026 ఫీజు రీఫండ్ కోసం ఎన్టీఏ దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. విద్యార్థులు neet.nta.nic.in అధికారిక వెబ్సైట్ ద్వారా రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించడానికి ఈ నెల 27వ తేదీ చివరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు తమ నీట్ పోర్టల్లో లాగిన్ అయి రీఫండ్ లింక్పై క్లిక్ చేసి బ్యాంకు వివరాలు నమోదు చేయాలి. ఇక మరోవైపు రద్దయిన నీట్ యూజీ 2026 పునఃపరీక్షను జూన్ 21న తిరిగి నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. ఇప్పటికే నమోదు చేసుకున్న విద్యార్థులు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని, అదనపు పరీక్ష ఫీజు కూడా ఉండదని స్పష్టం చేసింది. ఐపీఎల్ 2026లో భాగంగా లక్నో వేదికగా పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో 12 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్లు నష్టపోయి 120 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో పంజాబ్ ఓటమి పాలైతే సెమీఫైనల్ చేరుకునే అవకాశాన్ని కోల్పోతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1 7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఐటీపీబీకి చెందిన మహిళా బృందం మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ మౌంట్ ఎవరెస్ట్ పర్వతారోహణ యాత్రను విజయవంతంగా పూర్తి చేసింది. 11 మంది మహిళా పర్వతారోహకులు, 3 సాంకేతిక సహాయక సిబ్బందితో కూడిన 14 మంది సభ్యుల బృందం ఈ నెల 21న నేపాల్ నుండి సౌత్ కోల్ మార్గం ద్వారా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిందని ఐటీపీబీ ఒక ప్రకటనలో తెలిపింది. వాతావరణం. మధ్య భారతదేశంలో రాబోయే వారం రోజుల పాటు తీవ్ర వడగాలుల పరిస్థితులు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఆగ్నేయ రాష్ట్రాలలో ఈ నెల 26వ తేదీ వరకు, అలాగే వాయువ్య భారతదేశంలో 29 వరకు ఇవే పరిస్థితులు కొనసాగుతాయని వెల్లడించింది. అదేవిధంగా పశ్చిమ హిమాలయ ప్రాంతంలో 4 నుండి 6 డిగ్రీల సెల్సియస్, దక్షిణ భారతదేశంలో 2 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇక రాబోయే 3-4 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు నైరుతి ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కొమరిన్ ప్రాంతం, నైరుతి ఆగ్నేయ తూర్పు మధ్య బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. దేశ నిర్మాణంలో యువత పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచ అస్థిరతల మధ్య కూడా భారత్ పటిష్టమైన ఎగుమతుల వృద్ధిని కొనసాగిస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం వీబీజీ రామ్జీ చట్టం 2025 ముసాయిదా నిబంధనలను ప్రభుత్వం విడుదల చేసింది. లక్నో వేదికగా పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31న ప్రసారమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఇంతవరకు జాతీయ వార్తలు విన్నారు.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.2 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్ మనమున్నాము. డ్యూయట్ డ్యూయట్ అండ్ సూపర్ కూల్ డ్యూయట్ సాంగ్స్ వింటూ సరినోడు మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది తెలుసా తెలుసా అంటూ, సాహసం శ్వాసగా సాగిపోయే మూవీలో నుంచి కన్నుల ముందే అంటూ, టెంపర్ మూవీలో నుంచి చులంగి ఆస్మా అంటూ వస్తుంది సూపర్ హిట్ సాంగ్స్. మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
5: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
6: ఈ మాత్రానికే బాగెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
5: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
6: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
5: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
6: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ, మధురమైన సరహాలు వింటూ.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనము నము మధుర స్వరాలు అంటూ మధురమైన సరాగాలు వింటూ మెకానిక్ అల్లుడు చిత్రం నుంచి ఎస్పి బాలు చిత్ర పాడిన గీతాన్ని విని ఆనందించారు కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్, ప్రేమ మైకంలో పూర్తిగా మునిగిపోయిన ఈ ప్రేమికుడు ప్రేయసిని కాశ్మీరు నందన సుందరివా, ముంతాజు అందాల అద్దానివా, ఆమని పూచే యామినివా అంటూ వర్ణిస్తూ ఇంకా ఏమన్నాడో తెలియాలంటే అభినందన చిత్రం నుంచి ఇళయరాజా సంగీతంలో ఆత్రేయ రచనలో ఎస్పి బాలు జానకి పాడిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

కేఎస్ దాస్ పాడిన సూపర్ హిట్ సాంగ్ నిరీక్షణ మూవీలో నుంచి విని ఎంజాయ్ చేశారు కదా. నీలాంటి మగ మహారాజు నా జీవితంలోకి వస్తే నాలాంటి కాంతామణికి బ్రతకంతా హాయ్, అందుకే నీ మీద నాకు అదయ్యో అంటున్న ఈ ప్రేయస్కి ప్రియుడు ఏమని సమాధానం ఇచ్చాడో తెలియాలంటే, రాక్షసుడు చిత్రం నుంచి ఇళయరాజా సంగీతంలో వేటూరి రచనలో ఎస్పి బాలుజానకి పడిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

ట్యూన్ చేసి వింటూ ఓన్య చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.0 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ మధురమైన సరాగాలు వింటూ. హలో బెదర్ మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నాం ఎస్పి బాలు చిత్ర పాడగా. మరి మీ అందరి కోసం వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్ పర్వాల పరదాలు తీసే పూట కలవాలి కరగాలి నీలోనే, నాకు నీకు ఈ క్షణం కనరాని సంగమం, అందుకే నీ తోడు కోరి చేరాను సరసన అంటున్న ఈ ప్రేసి. ఇంకా ఏమైందో తెలియాలంటే ఘర్షణ చిత్రం నుంచి రాజశ్రీ రచనలో ఇళయరాజా సంగీతంలో చిత్రపడిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

ఎస్పి బాలు జానకి పాడగా వేటూరి రచనలో జాలువారిన అన్వేషణ చిత్రం నుంచి గీతాన్ని విని ఆనందించారు కదా. ఈ వెన్నెలని అందుకోవాలని ఒక ప్రియుడు, అదే వెన్నెలని చేరుకోవాలని ఇంకో ప్రియుడు. మరి ఇద్దరి మధ్య ఎవరితో జతకట్టిందో తెలియాలంటే మెరుపుకలలో చిత్రం నుంచి వేటూరి రచనలో హరిహరన్ సాధన సర్గం పాడిన ఏ రహమాన్ సంగీతంలో వచ్చిన ఈ గీతం మీ అందరి కోసం. వింటూ ఆనందించండి.

ఎస్పి బాలుచిత్ర పాడిన సూపర్ హిట్ సాంగ్ క్రిమినల్ మూవీల నుంచి విని ఆనందించారు కదా. అమ్మాయి ముద్దు ఇవ్వకపోతే ఈ రేయి తెల్లారదంటూ హద్దు పొద్దు వద్దు అంటున్న ప్రేయసితో చికెట్లో ఉన్నామనుకో అంటున్న ప్రీతితో ప్రేయసి ఏమనిందో తెలియాలంటే క్షణక్షణం చిత్రం నుంచి సిరివెన్నెల రచనలో చిత్రబాలు పాడగా ఎంఎం కీరవాణి సంగీతంలో జాలువారిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

0: స్టూడియోలో సమయం 10 గంటలు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము వినిపించని రాగాలే అంటూ ఆనాటి ఆ పాత మధుర గీతాలు వింటూ.

0: ఉక్షమేనా.
1: వినిపించని రాగాలే అంటూ ఆనాటి ఆ పాత మధుర గీతాలు వింటూ ఆనందించారు కదా. స్టూడియోలో సమయం 11 గంటలు కావస్తుంది. మరి ఈ సమయంలో మీరు వింటారు హిందీలో న్యూస్, 11:05 ఇంగ్లీష్లో న్యూస్ వింటారు.

సమయం 11:10. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం, గుడ్ నైట్, శుభరాత్రి, శుభకాయ్ అండ్ జై హింద్ అండ్ షాలోమ్. నేను మీ ఆర్జే అశోక్ సైనింగ్ ఆఫ్.